శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 100.2, 107.5 MHz పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 27వ తేదీ, గురువారం. శ్రోతలు, సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 42 సెకండ్లు. శుభోదయం.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు వినండి సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ ఓలేటి పార్వతీశం గారు.
1: మనిషి చాలా శక్తి సంపన్నుడు. అనేక రకాల శక్తులు అతనిలో కేంద్రీకరించబడి ఉంటాయి. భగవంతుడిచ్చే శక్తులు కొన్ని, బుద్ధి ప్రసాదించే శక్తులు కొన్ని. లోచనం అనే మాటకు నిఘంటువు రెండు అర్థాలు చెబుతుంది. లోచనం అంటే కన్ను, లోచనం అంటే చూడటం. కన్ను అందులోని చూపు భగవంతుడు ప్రసాదించే శక్తులు. అయితే చూచే విధానాన్ని బుద్ధి ప్రసాదిస్తుంది. ఇలాంటి మాట మరొకటి ఉంది, ఆలోచనం. ఈ మాటకు నిఘంటువు చూచుట అని, సమీక్షించుట అని, విమర్శించుట అని అర్థాలు చెబుతోంది. ఈ ఆలోచనకు కేంద్ర బిందువు బుద్ధి. ఎప్పుడూ అలా ఆలోచిస్తూ కూర్చునే కంటే కాస్త పనికొచ్చే పని ఏమైనా చేయకూడదు అని అప్పుడప్పుడు అమ్మో నాన్నో మనల్ని మందలించిన సంగతులు జ్ఞాపకం వస్తాయి. కాస్త వయసు వచ్చి సంసారం ఏర్పడితే భార్య

0: విసుగులోనూ ఈ వాక్యం వినబడుతుంది. మొత్తం మీద ఆలోచిస్తూ కూర్చోవడం అంటే కాలయాపన చెయ్యడం, కాలాన్ని వృధా చెయ్యడం అనే లౌకిక భావన ప్రచలితంగానే ఉంది. ఆలస్యం అమృతం విషం అనే ఉక్తి ఉంది. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమైపోతుందనే హెచ్చరికతో పాటు ఆలస్యం కొన్ని సందర్భాలలో అమృతతుల్యమైతే కొండొకచో విషమూ కావచ్చని విషదం చేస్తున్నట్లుగా తోస్తుంది. అలాగే సాహిత్యాన్ని గురించి చెబుతూ ఆలోచనామృతం అన్నారు. ఆలోచించిన కొద్దీ అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే కొద్దీ సాహిత్యం అమృతాన్ని వర్షిస్తుంది. తెలియవచ్చిన అంశాన్ని, అందులో మంచి చెడులను వివేచన చేసుకోవడం, తద్వారా ఆ సారాన్ని మన జీవనంలోకి అనువర్తించుకునే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం, ఇవన్నీ ఆలోచనలో భాగాలే. సరిగమలు తెలిస్తే తప్ప పాడకూడదనే నియమం లేదు. పలకపైన అలు దిద్దుకుంటే తప్ప జెండాపై కపిరాజు పద్యం పాడకూడదనే నియమం లేదు. అలాగని భరతుని గురించో క్షేత్రయ్య గురించో తెలిస్తే తప్ప నాలుగు అడుగులు వెయ్యరాదనే నియమం లేదు. అయితే పాటలోని సంగీతానికో పద్యంలోని సాహిత్యానికో అడుగుల్లోని నృత్యానికో ఒక ప్రామాణికత రావాలంటే ఆయా అంశాల గురించి తెలిసి ఉండడం అవసరం. మనకి మనమే ఆనందించాలనుకున్నప్పుడు ఇవేమీ ఆటంకం కాదు. అందుకే కూనిరాగాలు తీస్తాం, ఏవేవో గంతులు వేస్తాం. కానీ పదుగురిని గురించి అలరించాలంటే మాత్రం ప్రామాణికత అవసరం. మనిషి సంఘజీవి కనుక తన కోసమే కాదు పరుల కోసము బ్రతకాలి. ఇది సమాజ నీతి. అందుచేతనే ఏ విషయమైనా మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోవడం ఆవశ్యకమైపోయింది. ఇదొక ఆలోచన మార్గం. మనిషికి ఎన్నెన్నో తెలియాలి, ఎన్నెన్నో తెలుసుకోవాలి. అలా అన్నీ తెలుసుకున్న మనిషి పూర్ణపురుషుడవుతాడా? శూన్యం పూర్ణం రెండూ చూడడానికి ఒకేలా ఉంటాయి. శూన్యం నుండి పూర్ణానికి మనిషి జరిపే ప్రస్థానమే జీవితం. పూర్ణమనేది జీవితానికి ఒక గమ్యమే కనుక అది మనకి లభిస్తుందా? ఈ ప్రశ్నకి జవాబు చెప్పిన వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. అలా అని మనిషి ప్రయాణం ఆగదు. అది నిరంతర ప్రవాహం. నిన్న ఎవరో వెళ్ళిపోయారు, నేడు మనం, రేపింకెవరో. మొత్తానికి ప్రవాహం మాత్రం ఖాయం. అందుకే దార్శనికులైన గురువులు ఆ దారంట పోయే వారికి దారిభత్యం ఏర్పాటు చేస్తారు. గురువిచ్చిన ఆ జ్ఞాన సంభారాలు మూటకట్టుకుని ముందుకు సాగడం మనిషి విధి. ఇది మరొక ఆలోచన మార్గం. సాధారణంగా ప్రశ్నే అనేది జ్ఞానానికి గుర్తుగా చెబుతాం. ఎందుకంటే ప్రశ్న తెలుసుకోవాలనే మన జిజ్ఞాసకు ప్రతీక కనుక. ప్రశ్న సవ్యమైన మార్గంలో ఉండాలి. ఎదుటివారితో వాదించాలనే నెపంతో ప్రశ్నించకూడదు. వ్యక్తిగత విమర్శకు మన ప్రశ్న తావు ఇవ్వకూడదు. అప్పుడది మన అజ్ఞాన ప్రదర్శన అవుతుంది, అహంకార ప్రదర్శన అవుతుంది. ఎదుటివాళ్ళు తెలుసుకునే ముందు నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయమంటారు. బాగున్నారా అని ఎదుటివాళ్ళను ప్రశ్నించడం సామాన్యం, బాగున్నానా అని తనను తాను ప్రశ్నించుకోవడం తీమాన్యం. ఇటువంటి స్థితి కలిగినప్పుడే మనిషి అల్పజ్ఞత నుంచి ఆత్మజ్ఞతకు ఎదుగుతాడు. ఇది కూడా విశేషమైన ఆలోచన మార్గం.
1: సూక్తి ముక్తాలు విన్నారు వ్యాఖ్యాత శ్రీ ఓలేటి పార్వతీశం. ఇప్పుడు వినండి ప్రకటనలు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
4: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో చెరకు సాగు ఖర్చు తగ్గి దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి, వరిలో సూక్ష్మధాతు లోపాలు నివారణ, అట్లే మెట్ట పొలాల్లో వర్షపు నీటి సంరక్షణ అన్న విషయాల గురించి తెలుసుకుందామా.

చెరకు సాగు ఖర్చు తగ్గి దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి అన్న విషయానికి వస్తే, నాణ్యమైన దవ్వ తోటల నుంచి చెరకు రకాల విత్తనాన్ని సేకరించి వేయాలి. చెరకులో చీడపీడల నివారణకు విత్తన శుద్ధి విధిగా పాటించాలి. యాంత్రిక విధానంలో చెరకులో కలుపు నివారించడంతో పాటు మొలకెత్తక ముందు, మొలకెత్తిన తరువాత రసాయనాలతో కలుపు నివారణ చేయాలి. చెరకు సాగు చేసే నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచేందుకు నాట్లకు ముందు పచ్చిరొట్ట పైర్లు పెంచి భూమిలో కలయదున్నాలి. చెరకు సాళ్ల మధ్య అంతర పంటగా పచ్చిరొట్ట పంటలను సాగు చేసి నేలలో కలయదున్నాలి. చెరకు విత్తిన 3 నుండి 4 వారాలకు ఖాళీలను భర్తీ చేసి నిర్దేశించిన మేరకు మొక్కల సాంద్రత ఉండేటట్లు చూడాలి. చెరకులో అంతర పంటలైన మినుము, పెసర, సోయా చిక్కుడు, దోస వంటివి సాగు చేయాలి. దీనివల్ల కలుపు సమస్య తగ్గడమే గాక ఆదాయం చేకూరుతుంది. చెరకులో పేక పురుగు, కాండం తొలిచే పురుగు వంటి వాటిని జీవ నియంత్రణ పద్ధతిలో నివారించడం వల్ల సాగు ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణాన్ని రక్షించవచ్చు. చెరకులో బిందు సేద్య విధానాన్ని పాటించడం వల్ల దిగుబడి పెరగడమే గాక నీటిని ఆదా చేయవచ్చు. నేలలో సేంద్రియ కర్బనం పెంచడానికి, పోషక లోప నివారణకు ఎకరానికి 4 టన్నుల చెరకు మడ్డిని, 10 టన్నుల పశువుల ఎరువును ఉపయోగించాలి. జీవన ఎరువులైన అజిటోబ్యాక్టర్, పాస్ఫోబ్యాక్టీరియా వాడుకోవడం వల్ల రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి. నాటిన 3 నుండి 30 రోజుల వరకు సాళ్ల మధ్య చెరకు చెత్తను కప్పడం వల్ల తేమను సంరక్షించడంతో పాటు పేక పురుగు తాకిడి తగ్గించవచ్చు. కార్షీ చెరకులో మోళ్లు చెక్కడం, వరుసల మధ్య అంతరకృషి, సిఫార్సు మేరకు ఎరువుల వాడకం, సకాలంలో కలుపు నివారణ, సమగ్ర సస్యరక్షణ వంటి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఇక వరిలో సూక్ష్మధాతు లోపాలు నివారణ అన్న విషయానికి వస్తే, పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం చాలా ఉంది. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ అందుబాటులో ఉన్న సూక్ష్మ పోషక లోపాలు ఉంటే పంట దిగుబడులు తగ్గుతాయి. రైతుమిత్రులు ప్రధాన పోషకాలను మాత్రం వాడటానికి అలవాటు పడ్డా జింక్, ఇనుము, బోరాను, ఇతర సూక్ష్మ పోషకాలను వాడటం లేదు. అందువల్ల నేలలో సూక్ష్మ పోషక లోపాలు ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు నేలలోనే వాటికి సంబంధించిన ఎరువులను వేసుకుని లోపాలు పంటపై రాకుండా నివారించుకోవాలి. జింక్ విషయానికొస్తే, ఇది మొక్కల పెరుగుదలకు అవసరమైన హార్మోన్లు, అమైనో ఆమ్లాలు, మాంసకృత్తులు తయారు కావడానికి, నత్రజని, భాస్వరం వంటి పోషకాల సమర్థ వినియోగానికి జింక్ చాలా అవసరం. ఈ జింక్ లోప లక్షణాలు, మొక్క పైనుండి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈన పాలిపోతుంది. నాటిన 2 నుండి 4 వారాల్లో ముదురాకు చివర్లలో మధ్య ఈనకు ఇరుపక్కల తుప్పు లేదా ఇటుకు రంగు మచ్చలు కనబడతాయి. ఈ మచ్చలు కలిసిపోయి మిగతా ఆకంతా వ్యాపిస్తుంది. ఆకులు చిన్నవిగా పెలుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. మురుగునీరు పోని భూముల్లో ఇది ఎక్కువగా కనబడుతుంది. దీని సవరణకు, ఒకేసారి వరి పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకొకసారి, 2 పంటలు పండించే భూముల్లో ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. భాస్వరం ఎరువుతో జింక్ సల్ఫేట్ కలిపి వేయకూడదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. జింక్ సల్ఫేట్ వేయలేని పరిస్థితుల్లో పైరుపై జింకు లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధిలో 2 లేదా 3 సార్లు పిచికారీ చేయాలి. ఇనుము విషయానికొస్తే, ఆకుల్లో పత్రహరితం తయారు కావడానికి ఇనుము ఆధారం. ఇది పిండి పదార్థం తయారీకి సహాయపడుతుంది. అధిక క్షారభూముల్లోనూ, సున్నపు పాలు ఎక్కువ గల నేలల్లోనూ, తేలిక నేలల్లోనూ, సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లోనూ ఇనుము లోపాలు కనబడతాయి. మెట్ట వరి, మెట్ట నారుమలలో ఇనుము లోపం కనిపిస్తుంది. ఈ లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, లేత చిగురాకులు తెల్లగా మారుతాయి. లోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. పిలకలు తగ్గి ఎత్తు పెరగదు. దీని సవరణకు, 1 లీటర్ నీటికి 20 గ్రాముల అన్నబేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. ఈ ద్రావణాన్ని 5 నుండి 6 రోజుల వ్యవధిలో 2 లేదా 3 సార్లు పిచికారీ

0: చేయాలి. ఇక మెట్ట పొలాల్లో వర్షపు నీటి సంరక్షణ అన్న విషయానికి వస్తే, మెట్ట భూముల్లో రైతులు తమ పొలాల్లో వాలును బట్టి పొలంలో పడిన వర్షపు నీరంతా చేరే పల్లం ప్రాంతంలో మట్టిని కట్టగా పోసి చిన్న కొంటలను ఏర్పాటు చేసుకోవాలి. రైతులు తమ పొలం గట్టు కింది భాగాన 2 అడుగుల వెడల్పు 1 అడుగు లోతు కందకాలను తవ్వుకొని తవ్వగా వచ్చిన మట్టిని గట్టు పైభాగంలో వేసుకోవాలి. దీనివల్ల పడిన వర్షపు నీరు అక్కడికక్కడే భూమిలో ఇంకిపోతుంది. పడిన వర్షం నీరు వృధాగా బయటికి వెళ్ళదు. వేసవికాలంలో ముఖ్యంగా మే నెలలో మెట్ట భూమిని లోతుగా వాలుకు అడ్డంగా దున్ని ఉంచడం వల్ల ఈ భూముల్లో పడిన వర్షం భూమిలోకి సులభంగా ఇంకిపోతుంది. పంటలను వాలుకు అడ్డంగా వరుసలుగా వేసుకోవడం వల్ల పల్లపు ప్రాంతాలకు వెళ్లే వర్షపు నీటి వేగాన్ని తగ్గించి నీరు భూమిలోనికి ఇంకేటట్లు చేయవచ్చు. మెట్ట భూముల్లో సేంద్రియ ఎరువులు విరివిగా వాడటం వల్ల వర్షపు నీరు భూమిలో సులభంగా ఇంకుతుంది. అలాగే సబ్సాయిలర్ మెట్ట సేద్యానికి బాగా అనుకూలం. భూమిని 40 నుండి 60 సెంటీమీటర్ల వరకు నిటారుగా దున్నడం వల్ల పొలంలో పడిన వర్షపు నీరు ఛేదించిన సాళ్ల ద్వారా భూమిలోకి ఇంకి తేమను నిల్వ ఉంచే రిజర్వాయర్లాగా తోడ్పడుతుంది. సబ్సాయిలింగ్ వల్ల భూమి లోపలి పొరలు కూడా గుల్లబారి పంట మొక్కల వేర్లు లోపలి వరకు వృద్ధి చేసుకోవడానికి తోడ్పడుతుంది. దీనివల్ల మొక్కలు లోపలి పొరల్లోని తేమను కూడా గ్రహించి బెట్టను ఎక్కువ రోజులు తట్టుకోగలుగుతుంది. కాబట్టి మెట్ట రైతులు ఇప్పుడు చెప్పిన సలహాలు పాటించి వర్షపు నీటిని నిల్వ చేసుకుని తగిన లాభం పొందగలరని ఆశిద్దాం.
1: పొలం కబుర్లు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 6:45 గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి

నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువనాయకత్వం, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతతో ప్రధానమంత్రి చర్చించనున్నారు. యువ సంవాద్లో భాగంగా క్రీడా మౌలిక వసతులు, శిక్షణ, క్రీడా విజ్ఞానం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది.

0: సామర్థ్యాన్ని పెంచడం, బలమైన వికసిత్ భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ఖేలో ఇండియా డైలాగ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చునని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా దీనిని విజయవంతంగా అమలు చేసి వైద్య సేవల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అభివృద్దికి హైదరాబాద్ అత్యంత ఆసక్తికరమైన ప్రాంతంగా అంతర్జాతీయ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ ప్రశంసించడంపై ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్దికి గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై భవిష్యత్తు ప్రణాళికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్, ఎఫ్ఎస్ఐ నిబంధనల తొలగింపు, రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ది వంటి చర్యలు నగర ప్రగతికి దోహదపడ్డాయని తెలిపారు. హైదరాబాద్ను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, వేగవంతమైన రవాణా వ్యవస్థతో, క్రీడలు, సంస్కృతి, కళలు, ఆహారం, వినోదం, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్ల వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెన్ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ కేవలం 5 నెలల్లోనే 2 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే అప్రోచ్ రోడ్లతో సహా 4 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ
1: దారిగుండా వెళ్ళటం చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఎన్నో దశాబ్దాల సమస్య. దానికి పనులు మొదలు పెట్టిన 5 నెలల్లో ఒక బ్రిడ్జ్ మనం ప్రారంభించడం, త్వరలో అప్రోచ్ రోడ్లు అన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం చేసుకుందాం. ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలన్నీ ప్రారంభం అవుతాయి. భీమవరానికి ఇది ఒక అత్యంత ముఖ్యమైన, మనకి ఇప్పుడు ఏలూరు పాడు, కైకలూరు ఈ రోడ్డు అదంతా విజయవాడకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ అవుతుంది. దానికి ఇది ఒక ఇంపార్టెంట్ లింక్ మారబోతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలకలూరుపేట వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్టంలో సాధారణం కంటే 51% తక్కువ వర్షపాతం నమోదైన పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని అన్నారు. రైతులకు పంటల బీమా భరోసా కల్పించడంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఖరీఫ్ 2025లో 19.5 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఈ ఏడాది 35.1 లక్షలకు పెరిగాయని వివరించారు. ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్టంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటిని నింపుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే హంద్రీనివా కోసం 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించినట్లు మంత్రి రామానాయుడు తెలియజేస్తూ
2: కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచింతల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టీఎంసీలు అవసరం, అంటే దగ్గర దగ్గర 46 టీఎంసీలు ఒక ఆంధ్రాకే నాగార్జున సాగర్ కు అవసరం అనేటువంటి పరిస్థితి చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరం అనేటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా మాట్లాడడం. ఏదైతే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి

0: చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంబికి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
1: ప్రపంచ స్థాయి సంస్థలైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను తొలి ఎంపికగా ఎంచుకుంటున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే కాకుండా స్పోర్ట్స్, టెక్నాలజీ, మీడియా, హాస్పిటాలిటీ, క్యాపిటల్ మార్కెట్లు, ట్రేడింగ్, ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులకు కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. రాష్టంలో గత సంవత్సరంలో 75 జీసీసీలు ఏర్పాటయ్యాయని, వచ్చే ఏడాది నాటికి మరో 100 జీసీసీలను రాష్టానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను ఆమె నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొంటూ,
2: పెనుకొండ నియోజకవర్గంలో హైవే రోడ్ సుమారుగా 33 కిలోమీటర్లు 700 కోట్లతో శతవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. గోరెంట్ల ఊర్లేకు పోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం కూడా జరిగింది అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క జలకళ, ఒక పక్క హైవే కనెక్టివిటీ, మన ఇంటర్నేషనల్ బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈ రోజు మనకు కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ సంస్థలు, బెల్ కావచ్చు, ఫైటర్ జెట్ కావచ్చు, మరి పరిశ్రమలు మొత్తం రాయలసీమ వైపే చూస్తున్నాయి.
1: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవిని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తస్మై సర్వ సంభవ మానవీయ సహాయతాయాః ఆశ్వాసనం దత్తవాన్. శ్రీ షాహ ప్రధానమంత్రినే మోదినే సహానుభూతిపూర్ణ వచనానాం మానవీయ సహాయతాయాః ప్రస్తావస్య చ కృతే ధన్యవాదం జ్ఞాపితవాన్. నవదిల్లీతః పూర్వమేవ 10 టన్ పరిమితా మానవీయ సహాయతా ప్రేషితా అస్తి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సామాజిక సంచార పటలే ఉక్తవాన్ యత్ భారతం అస్యాం సంకటాపన్నాయాం పరిస్థితౌ నేపాలదేశేన తత్రత్యై జనైశ్చ సహ దృఢతయా స్థితే. కాఠమాండునగరె స్థితేన భారతీయ దూతావాసేన భారతీయ నాగరిక సంబద్ధ సహాయతాయై సూచనాయై చ ఆపత్కాలీన దూరభాష సంఖ్యాః ప్రకాశితాః. విలుప్తేషు భారతీయేషు న్యూనాతిన్యూనం 50 జనాః కైలాస మానసరోవర యాత్రాయై గతాః తీర్థయాత్రినః సంతి ఇతి అవధేయాస్పదం వర్తతే. హిమాలయీయ దేశే సహసా జాతేన జలప్లావేన అథ గండక నద్యాః చ జలస్తరే వృద్ధిః సంభావనాం దృష్ట్వా బిహార రాజ్యేన సజ్జతాః తీవ్రీకృతాః. బిహారస్య పశ్చిమ చంపారణ పూర్వ చంపారణ గోపాలగంజ సారణ ముజఫర్పుర వైశాలి ఇత్యతేషు షట్షు జనపదేషు సతర్కతా వర్ధితా అస్తి. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి ఉక్తవాన్ యత్ పరిస్థితిం నిరీక్షణాయ ఉచ్చస్తరీయ దళస్య నిర్మాణం కృతమస్తి. ఉత్తరప్రదేశే నేపాల సీమా సమీపస్థయోః మహారాజగంజ కుషినగర జనపదయోః నిరీక్షణం వర్ధితమస్తి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన ఖేలో ఇండియా ఇది సంవాదం సంబోధయిష్యతి. మేరా యువా భారత్ ఇత్యేతద్వారా ఐషమః రాష్ట్రీయ క్రీడా దివస సమారోహాణం అంతర్గతం ఆయోజితః అయం కార్యక్రమః సంపూర్ణ దేశే ఆయోజయిష్యతే, యస్మిన్ ప్రత్యేకస్య రాజ్యస్య కేంద్రశాసిత ప్రదేశస్య చ ప్రత్యేకస్మిన్ జనపదే స్థితయోః ద్వయోః మహావిద్యాలయయోః యువానః భాగం గ్రహీష్యంతి. అయం కార్యక్రమః క్రీడా, యువనేతృత్వం, నాగరిక దాయిత్వం, స్వయం సేవా, శారీరక స్వాస్థ్యం, రాష్ట్ర నిర్మాణం చ ఏకస్మిన్ సామూహిక మంచే సంయోజయిష్యతి. భారత చీన దేశౌ సీమా క్షేత్రేషు శాంతిం స్థైర్యం చ స్థాపయితుం తథా ఉభయోః దేశయోః ద్విపక్షీయ సంబంధానాం స్వస్థం నిరంతరం చ వికాసాయ అనుకూలం వాతావరణం నిర్మాతుం స్వ ప్రతిబద్ధతాం పునః ప్రతిపాదితవంతౌ. భారత చీనయోః విశేష ప్రతినిధీనాం సీమా వివాద సంబద్ధ వార్తాయాః 25వ చరణం హ్యః బీజింగ నగరే అభవత్ ఇతి వార్తాః.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈ రోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం నేను నా తెలుగు అక్షరాలు శ్రీ కె యువశ్రీ మురళి గారి స్వీయ కవితలు వింటారు. 7:45 ఉదయరాగం సుమధుర గీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 పుస్తకవాణి ఆర్సీ కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం. ఈ వారం కథ మీది తెనాలి మాది తెనాలి కథ వింటారు. చదివిన వారు శ్రీమతి జే నిర్మల. 9:00 హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 10:00 ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం. తిరుపతి జిల్లా సూలూరుపేట డివిజన్ జిల్లా అటవీ సంరక్షణ అధికారి హారిక గారు కార్యక్రమంలో పాల్గొంటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ. 10:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి కొనసాగుతాయి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 12:40 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

3:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు సాయంత్రం 5 గంటలకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈ సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చున్న పాటలు మాటల కార్యక్రమం సమర్పణ శ్రీమతి జే నిర్మల. 5:30కు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 6:00కు ప్రసార విశేషాలు, 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20కు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30కు భక్తి కుసుమాలు భక్తి పాటలు వింటారు. 7:05కు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 7:15కు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45కు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:00కు చిత్రకుసుమాలు సినిమా పాటలు వింటారు. 8:30కు తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40కు తిరిగే చిత్రకుసుమాలు సినీ గీతాలు వింటారు. 9:00కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 9:15కు స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30కు చిత్రకుసుమాలు సినిమా పాటలు వింటారు. 10:00కు మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహిక వ్యాసపీఠం సౌప్తిక పర్వం 2వ భాగం ప్రసారమవుతుంది. 10:30కు ఆ పాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. శ్రోతలు, ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు, దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు, ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం. ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమం

కార్యక్రమంలో ప్రధాన అంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ, అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్ లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ, పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హెత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్ లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్ తేజ్ లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు. నేపాల్లో నిన్న మధ్య నేపాల్ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్ లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూ ప్రకంపనల కారణంగా హిమానీ నదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన తిమురేలో బేటే కోషి మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని ఖట్మండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రవన్, గోర్ఖా, తనాహు, నవల్పరాసి వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు.
నేపాల్కు సాధించారు.

0: సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరీవాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమాపేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

శ్రోతలు, ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం నేను నా తెలుగు అక్షరాలు శ్రీకి యువశ్రీ మురళీగారి స్వీయ కవితలు వింటారు. ముందుగా చరిత్రలో ఈరోజు శ్రోతలు, ఈరోజు టిఎన్ రాజారత్నం పిల్లై జయంతి. వీరు భారతీయ కర్ణాటక విద్వాంసులు, నాదస్వర కళాకారులు, గాత్ర కళాకారులు, సినిమా నటులు కూడాను. ఈయన తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా తిరువదత్తరై అనే

0: ఊర్లో 1898 ఆగస్టు 27వ తేదీన జన్మించారు. వీరి అసలు పేరు సుబ్రహ్మణ్యన్. ఇతని తండ్రి సంగీతాభిమాని. ఇతను తన మామ నాదస్వర సంగీత విద్వాంసుడైన తిరుమురుగన్ నటేశాద్ పిల్లయ్యకు దత్తత వెళ్లారు. ఆ తరువాత అతని పేరును రాజారత్నం పిల్లయ్యగా మార్చారు. వీరు 5 సార్లు వివాహం చేసుకున్నారు. ఇక ఇతను కర్ణాటక వయోలిన విద్వాంసుడు. తిరుకోడి కావల్ కృష్ణయ్యార్ వద్ద కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు. నాదస్వరాన్ని అమ్మచత్రం కన్నుస్వామి పిల్లయ్య వద్ద నేర్చుకున్నారు. వీరు మొదటి గాత్ర కచేరీలు ఇచ్చేవారు. తిరువదత్తురై ఆధీనం ప్రధాన అర్చకుల సలహాపై వీరు నాదస్వర కచేరీలు ఇవ్వడం ప్రారంభించారు. కొద్ది కాలానికే ఇతను తిరువదత్తురైలో మజల మణీశ్వర ఆలయానికి నాదస్వర విద్వాంసునిగా మారారు. రోజూ ఉదయం ఆలపించే భూపాల రాగం వినడానికి భక్తులు ఎక్కువగా మక్కువ చూపేవారు. కొద్ది కాలానికే ఇతనికి అనేక కచేరీల్లో పాల్గొనే అవకాశం లభించింది. అనేక రేడియో కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొన్నారు. 1940లో విడుదలైన తమిళ సినిమా కాలమేఘంలో ప్రధాన పాత్రను పోషించారు. నాదస్వర విద్వాంసునిగా వీరికి లభించిన కీర్తి వలన ఇతనిలోని గాత్ర విద్వాంసులు కాస్త వెనుకబడ్డారు. ఇతని సంగీత వృత్తి జీవితంలో వీరు కనుమరుగవుతున్న ఎన్నో రాగాలను అభివృద్ధి చేసి వాటికి కర్ణాటక సంగీతంలో ఒక స్థానాన్ని కల్పించారు వీరు. ముఖ్యంగా తోడి రాగాన్ని ఇతను విస్తరించిన తీరు, మెరుగుపరిచిన తీరు ప్రశంసనీయమైంది. వీరు తెలుగు, సంస్కృత, తమిళ కీర్తనలను లోపరహితంగా నాదస్వరంలో పలికించేవారు. ఇతని తాళ పరిజ్ఞానం బహుళ గుర్తింపును కూడా పొందింది. వీరు యువ నాదస్వర కళాకారులను తనతో పాటు కచేరీల్లో అవకాశం కల్పించేవారు. వారిలో కులికరై పిచ్చయ్యప్ప, తిరువారూర్ లచ్చప్ప మొదలైన వారు నాదస్వర విద్వాంసులుగా పేరుగడించారు. ఇతనికి అనేక బిరుదులు లభించాయి. అయితే నాదస్వర చక్రవర్తిగా సుపరిచితులయ్యారు. 1955లో ఇతనికి కేంద్ర సంగీత నాటక అకాడమీ కర్ణాటక సంగీతం వాద్య పరికరాల విభాగంలో అవార్డును ప్రకటించింది. వీరు 1956 డిసెంబర్ 12 వరకు జీవించారు. చరిత్రలో ఈరోజు విన్నారు కొన్ని ప్రకటనలు, వినండి. ఇప్పుడు
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్టు 85% LTV తో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
6: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నేను నా తెలుగు అక్షరాలు. శ్రీ కె యువశ్రీ మురళిగారి స్వీయ కవితలు.
8: నా పేరు యువశ్రీ మురళి. నా కవిత శీర్షిక నా అక్షరాలు, దీర్ఘ వచన కవితలు. నా అక్షరాలు అభ్యుదయ భావాలకు ప్రతీకలు, మదిలో వెలుగులు నింపే దీపికలు. నా అక్షరాలు సమాజ హితానికి మార్గదర్శకాలు, మానవత్వాన్ని నడిపించే నైతిక విలువలు. నా అక్షరాలు చిత్తడివిలో దారిచూపే దివిటీలు, అజ్ఞాన అంధకారంలో వెలుగులు చిమ్మే జ్ఞాన కిరణాలు. నా అక్షరాలు నిసీదిలో మెరిసే నియాన్ దీపాలు, నిరాశలోనూ ఆశావాదాన్ని కలిగించే జ్ఞాన దిక్సూచీలు. నా అక్షరాలు బాలల భవితకు బాల నేస్తాలు. నా అక్షరాలు ఓదార్పునిచ్చే స్నేహహస్తాలు. నా అక్షరాలు చైతన్యానికి సహవాసాలు, మార్పులకు మార్గదర్శకాలు. నా అక్షరాలు మానవత్వానికి మణిదీపాలు, కొత్త ఆశల ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. నా అక్షరాలు మానవత్వానికి మణిదీపాలు, కొత్త ఆశల ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. నా అక్షరాలు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తూ గత అనుభవాలకు సరికొత్త జ్ఞాపకాలు. నా అక్షరాలు కొత్త ఆలోచనలకు సరికొత్త జ్ఞాపకాలు. నా అక్షరాలు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తాయి. నా అక్షరాలు తొలకరి వర్షపు జల్లులు, మనసును మురిపిస్తూ స్నేహంగా తడిపిస్తాయి. నా అక్షరాలు సముద్రపు కెరటాలు, నా సామర్థ్యాన్ని సవాలు చేస్తూ ముందుకు నడిపిస్తాయి. నా అక్షరాలు సమాజ హితాన్ని కాంక్షించే కాంతి కిరణాలు, అంధకారాన్ని తొలగించి మార్గాన్ని చూపిస్తాయి. నా అక్షరాలు ఉషోదయపు ఉషాకిరణాలు, కొత్త ఆశలతో జీవనాన్ని వెలిగిస్తాయి. నా అక్షరాలు ఉషోదయపు ఉషాకిరణాలు, కొత్త ఆశలతో జీవనాన్ని వెలిగిస్తాయి. నా అక్షరాలు జీవన ప్రయాణానికి సూత్రాలు, గతి తప్పిన జీవన శైలికి మార్గనిర్దేశాలు. నా అక్షరాలు జీవన ప్రయాణానికి సూత్రాలు, గతి తప్పిన జీవన శైలికి మార్గనిర్దేశాలు. నా అక్షరాలు కాలచక్రం తిప్పే సుడగుండాలను తట్టుకుంటాయి. నా అక్షరాలు కాలచక్రం తిప్పే సుడిగుండాలను తట్టుకుంటాయి, ఎందుకంటే నేను కాలం చెక్కిన శిల్పాన్ని. నా అక్షరాలు కాలచక్రం తిప్పే సుడిగుండాలను తట్టుకుంటాయి, ఎందుకంటే నేను కాలం చెక్కిన శిల్పాన్ని గనుక నన్ను నేనుగానే చూస్తా, ఇతరులతో పోలికకు దూరంగా వాస్తవానికి ప్రతిరూపంగా ఉంటాను నేను, ఎందుకంటే నేను కాలం చెక్కిన శిల్పాన్ని. నన్ను నేనుగా చూస్తా, ఇతరులతో పోలికకు దూరంగా వాస్తవానికి ప్రతిరూపం నేను. నా అక్షరాలు సంపంగి పుష్పాల పరిమళాలు, మనసును మురిపిస్తాయి. నా అక్షరాలు సంపంగి పుష్పాల పరిమళాలు, మనసును మురిపిస్తాయి. నా అక్షరాలు కష్టాల కొలిమిలో మలిచిన ఆయుధాలు, జీవన పయనానికి మార్గాలు. నా అక్షరాలు కష్టాల కొలిమిలో మలిచిన ఆయుధాలు, జీవన పయనానికి మార్గాలు. నా అక్షరాలు వెన్నెల్లో విహరిస్తూ చల్లదనాన్ని పంచే శీతలాలు. నా అక్షరాలు వెన్నెల్లో విహరిస్తూ చల్లదనాన్ని పంచే శీతలాలు. నా అక్షరాలు పిల్లలకు బాలనేస్తాలు, సమాజ అభ్యుదయానికి వారధులు. నా అక్షరాలు పిల్లలకు బాలనేస్తాలు, సమాజ అభ్యుదయానికి వారధులు. నా అక్షరాలు ఆత్మీయతకు ఆలంబనలు, ఆప్యాయతకు ఆదర్శాలు. నా అక్షరాలు ఆత్మీయతకు ఆలంబనలు, ఆప్యాయతకు ఆదర్శాలు. నా అక్షరాలు మనసులోని మాలిన్యాలను తొలగించే ప్రేమకు ప్రతిరూపాలు. నా అక్షరాలు మనసులోని మలినాలను తొలగించే ప్రేమకు ప్రతిరూపాలు. నా అక్షరాలు సమాజ సేవకు సారథులు, అభ్యుదయానికి మార్గదర్శకాలు. నా అక్షరాలు సమాజ సేవకు సారథులు, అభ్యుదయానికి మార్గదర్శకాలు. నా అక్షరాలు ఎడారిలో దాహం తీర్చే చలమలు, అలసిన మనసుకు ఆయువులు. నా అక్షరాలు ఎడారిలో దాహం తీర్చే చలమలు, అలసిన మనసుకు ఆయువులు. నా అక్షరాలు వసంతకాల కోకిలలు, లేత చివురులా వికసిస్తాయి. నా అక్షరాలు వసంతకాల కోకిలలు, లేత చివురులా వికసిస్తాయి. నా అక్షరాలు శాంతి కపోతాలు, సమాజ

చైతన్యానికి దూతలు, నా అక్షరాలు శాంతి కపోతాలు సమాజ చైతన్యానికి దూతలు, నా అక్షరాలు స్వేదానికి ప్రతిరూపాలు శ్రమజీవుల కష్టానికి ప్రతిఫలితాలు, నా అక్షరాలు స్వేదానికి ప్రతిరూపాలు శ్రమజీవుల కష్టానికి ప్రతిఫలితాలు, నా అక్షరాలు శాంతి సౌధానికి పునాదులు అక్షరాల మేడకు సారథులు, నా అక్షరాలు కాంతి సౌధానికి పునాదులు అక్షరాల మేడకు సారథులు, నా అక్షరాలు రేపటి ఆశలకు ఆశయాలకు వారధులు, నా అక్షరాలు రేపటి ఆశలకు ఆశయాలకు వారధులు, నా అక్షరాలు అజ్ఞాన అంధకారానికి ఆశాకిరణాలు, నా అక్షరాలు అజ్ఞాన అంధకారానికి ఆశాకిరణాలు, నా అక్షరాలు మనసులకు వంతెనలు మార్గాన్ని చూపించే దీపాలు, నా అక్షరాలు మనసులకు వంతెనలు మార్గాన్ని చూపించే ద్వీపాలు, నా అక్షరాలు ప్రేమను పంచే జీవితానికి సార్థక గీతాలు, నా అక్షరాలు ప్రేమను పంచే జీవితానికి సార్థక గీతాలు, నా అక్షరాలు నిశ్శబ్ద అభ్యుదయాలు, నా అక్షరాలు నిశ్శబ్ద అభ్యుదయాలు మాటలను మమతలుగా మలిచి, నా అక్షరాలు గతి తప్పిన జీవన శైలికి మార్గదర్శక సూత్రాలు, నా అక్షరాలు నిశ్శబ్ద అభ్యుదయాలు మాటలను మమతలుగా మలిచి, నా అక్షరాలు గతి తప్పిన జీవన శైలికి మార్గదర్శక సూత్రాలు. కవిత శీర్షిక కాలం. కాలం ఎవరి కోసం ఆగదు, క్షణం కూడా వెనక్కి తిరిగి రాదు, నదిలా ముందుకి సాగుతూ జీవితానికి కొత్త దారులు చూపుతుంది. కాలం ఎవరి కోసం ఆగదు, క్షణం కూడా వెనక్కి తిరిగి రాదు, నదిలా ముందుకు సాగుతూ జీవితానికి కొత్త దారులు చూపుతుంది. పంచభూతాలు తమ ధర్మాన్ని నిరంతరం నిర్వర్తిస్తూనే ఉంటాయి. పంచభూతాలు తమ ధర్మాన్ని నిరంతరం నిర్వర్తిస్తూనే ఉంటాయి. సూర్యుడు ఉదయించడం ఆపడు, చంద్రుడు తన వెలుగును మరిచిపోడు, గాలి అలసటను ఎరుగదు, వాన కురవాల్సిన వేళ కురుస్తుంది, భూమి ఓర్పుతో భరిస్తుంది, ఆకాశం విశాలతను పంచుతుంది. గాలి అలసటను ఎరుగదు, వాన కురవాల్సిన వేళ కురుస్తుంది, భూమి ఓర్పుతో భరిస్తుంది, ఆకాశం విశాలతను పంచుతుంది. ప్రకృతి చెప్పే ప్రతి పాఠం మనకు ఒక గొప్ప సందేశం. కర్తవ్యమే మన జీవిత సౌందర్యం, నిరంతర పయనమే విజయ రహస్యం. ప్రకృతి చెప్పే ప్రతి పాఠం మనకు ఒక గొప్ప సందేశం. కర్తవ్యమే మన జీవిత సౌందర్యం, నిరంతర పయనమే విజయ రహస్యం. గతాన్ని తలచి నిలిచిపోకు, ఓటమిని చూసి వెనుదిరగకు. ప్రతి ఉదయం ఒక కొత్త ఆశను నింపుతుంది, ప్రతి సాయంత్రం కొత్త అనుభవాన్ని అందిస్తుంది. గతాన్ని తలచి నిలిచిపోకు, ఓటమిని చూసి వెనుదిరగకు. ప్రతి ఉదయం ఒక కొత్త ఆశను నింపుతుంది, ప్రతి సాయంత్రం కొత్త అనుభవాన్ని అందిస్తుంది. కాలంతో కలిసి అడుగులు వేస్తూ, కష్టాన్ని మిత్రుడిగా చేసుకుంటూ, నిజాయితీతో నడిస్తే విజయం మన చిరునామా అవుతుంది. కాలంతో కలిసి అడుగులు వేస్తూ, కష్టాన్ని మిత్రుడిగా చేసుకుంటూ, నిజాయితీని తోడుగా తీసుకుని నడిస్తే విజయం మన చిరునామా అవుతుంది. మరొక కవిత శీర్షిక నేను మనిషినే. అవును, ఎవరు అవునన్నా కాదన్నా నేను మనిషినే. మానవత్వం మరచిన మనిషిని, సాటి మనుషుల మధ్య తిరుగుతున్న మానవ సంబంధాలు లేని మనిషిని. అవును, ఎవరు అవునన్నా కాదన్నా నేను మనిషినే. మానవత్వం మరచిన మనిషిని, సాటి మనుషుల మధ్య తిరుగుతున్న మానవ సంబంధాలు లేని మనిషిని. నా మదిని స్వార్థపు పురుగు కుట్టి అయిష్టంగా బతికే ఈ కాలపు మనిషిని, నా మదిని స్వార్థపు పురుగు కుట్టి అయిష్టంగా బతికే ఈ కాలపు మనిషిని, ఇతరుల ఇష్టాల ఆయువుని తీసే మనిషిని, ఇతరుల ఇష్టాల ఆయువుని తీసే మనిషిని. ఉరుకుల పరుగుల పయనంలో

నిత్యం సంపద కన్య కోసం పరితపించే మర మనిషిని. ఉరుకుల పరుగుల పయనంలో నిత్యం సంపద కన్య కోసం పరితపించే మర మనిషిని. ఆశ నిరాశల నడుమ, ఆశ నిరాశల నడుమ మూడు లైక్లు ఆరు షేర్లు చేస్తూ నెట్ట నట్టెంత నడయాడి అధునాతన మనిషిని. ఆశ నిరాశల నడుమ మూడు లైక్లు ఆరు షేర్లు చేస్తూ నెట్ట నట్టెంత నడయాడి అధునాతన మనిషిని. బంధాలు అనుబంధాలు తెలియని అనాగరిక మనిషిని. బంధాలు అనుబంధాలు తెలియని అనాగరిక మనిషిని. మానవ సంబంధాల విచ్ఛిన్నానికి పాటుపడుతూ మానవ మృగాల సరసన ఒక మృగమై జీవోత్సవంలా తిరిగే మనిషిని. మానవ సంబంధాల విచ్ఛిన్నానికి పాటుపడుతూ మానవ మృగాల సరసన ఒక మృగమై జీవోత్సవంలా తిరిగే మనిషిని. ఎవరేమనుకున్నా లక్ష్య పెట్టను, ఈ లోకం తీరు మారనంత వరకు నేను మనిషినే అన్నది నిజం. నిజం ఎవరు ఏమనుకున్నా లక్ష్య పెట్టను, ఈ లోకం తీరు మారనంత వరకు నేను మనిషిని అన్నది నిజం. నిజం మరో కవిత శీర్షిక అంతర్జాల బంధనం. అందరం అంతర్జాలమనే నెట్టుకు బానిసలమై మనుషుల మధ్య మానవ సంబంధాలను మరిచిపోతూ ఉరుకుల పరుకుల జీవితంలో ఊపిరి సలపక ఆత్మీయత అనుబంధాలు అంతర్ధానంగా కనుమరుగైపోతున్నాయి. అందరం అంతర్జాలమని నెట్ బానిసలమై మనుషుల మధ్య మానవ సంబంధాలను మరిచిపోతూ ఉరుకుల పరుగుల జీవితంలో ఊపిరి సలపక ఆత్మీయత అనుబంధాలు అర్ధాంతరంగా కనుమరుగైపోతున్నాయి. అరచేతిలో ప్రపంచమంతా ఒదిగిపోయినా ఎదురుగా ఉన్న మనిషి మనసు మాత్రం అందనంతా దూరమయ్యింది. అరచేతిలో ప్రపంచమంతా ఒదిగిపోయినా ఎదురుగా ఉన్న మనిషి మనసు మాత్రం అందనంత దూరమయ్యింది. వేల సందేశాలు క్షణాల్లో చేరుతున్న ఒక్క పలకరింపు కోసం హృదయం ఎదురుచూస్తుంది. వేల సందేశాలు క్షణాల్లో చేరుతున్న ఒక్క పలకరింపు కోసం హృదయం ఎదురుచూస్తుంది. మాటలన్నీ తెరలకే పరిమితమయ్యాయి, నవ్వులన్నీ ఎమోజీల్లో బందీలయ్యాయి. మాటలన్నీ తెరలకే పరిమితమయ్యాయి, నవ్వులన్నీ ఎమోజీల్లో బందీలయ్యాయి. కళ్ళలోకి చూసి మాట్లాడే ఆప్యాయత కరిగిపోయింది. కీబోర్డు అక్షరాల్లో భావాలు చిక్కుకున్నాయి. మాటలన్నీ తెరలకే పరిమితమయ్యాయి, నవ్వులన్నీ ఎమోజీల్లో బందీలయ్యాయి. కళ్ళలోకి చూసి మాట్లాడే ఆప్యాయత కరిగిపోయి కీబోర్డు బందీలు అక్షరాల్లో భావాలు చిక్కుకున్నాయి. ఇంట్లో అందరూ కలిసే ఉన్నారు, కానీ ఒక్కరు ఒక్కో ప్రపంచంలో విహరిస్తున్నారు. భోజనపు బల్లపై సంభాషణలు తగ్గిపోయి ఫోన్ వెలుగులే కుటుంబ బంధాలను మింగేస్తున్నాయి. ఇంట్లో అందరూ కలిసే ఉన్నారు, కానీ ఒక్కొక్కరు ఒక్కో ప్రపంచంలో విహరిస్తున్నారు. భోజనపు బల్లపై సంభాషణలు తగ్గిపోయి ఫోన్ వెలుగులలో కుటుంబ బంధాలు మింగేస్తున్నాయి. తాతయ్య కథలు వినే సాయంత్రాలు కరువైనాయి. అమ్మ పిలుపులోని మమకారం వినిపించడం లేదు. తాతయ్య కథలు వినే సాయంత్రాలు కరువైనాయి. అమ్మ పిలుపులోని మమకారం వినిపించడం లేదు. నాన్నతో నడిచే ఆ సుదీర్ఘ సంభాషణలు నేడు కనుమరుగైనాయి. చెల్లెలి నవ్వు కూడా నోటిఫికేషన్ శబ్దంలో కలిసిపోయింది. స్నేహం ఇప్పుడు ఫాలోల సంఖ్యగా మారిపోయింది, ఎందుకంటే నడుస్తున్నది సాంకేతిక యుగం కాబట్టి. ప్రేమ లైక్ల లెక్కల్లో చిక్కుకుంది. అభిమానాలు స్టేటస్లలో మెరిసినా అభిమానం పంచే భుజాలు అరుదైపోయాయి. ప్రేమ లైక్ల లెక్కల్లో చిక్కుకుంది. అభిమానాలు స్టేటస్లలో మెరిసినా అభిమానం పంచే భుజాలు అరుదైపోయినాయి. కాలం పరుగులు పెడుతుంది, మనిషి యంత్రంలా మారిపోతున్నాడు. కాలం పరుగులు పెడుతుంది, మనిషి యంత్రంలా మారిపోతున్నాడు. సాంకేతికత శిఖరాలను చేరుకున్న మానవత్వం మాత్రం వెనకబడుతుంది. సాంకేతిక శిఖరం చేరుకున్న మానవత్వం వెనకబడుతుంది. ఒకసారి ఫోనును పక్కన పెట్టి చూడు,
మన కోసం ఎదురుచూస్తున్న కళ్ళు

0: కనిపిస్తాయి. ఒకసారి ఫోన్ను పక్కన పెట్టి చూడు, మన కోసం ఎదురు చూస్తున్న కళ్ళు కనిపిస్తాయి. ఒక్కసారి మనసుతో పలకరించి చూడు, చిరునవ్వుల విలువ తెలుస్తుంది. ఒక్కసారి మనసుతో పలకరించి చూడు, చిరునవ్వుల విలువ తెలుస్తుంది. నెట్ అవసరమే, కానీ అది జీవితమైపోకూడదు. సాంకేతికత మనిషికి సేవ చేయాలి, మనిషి సాంకేతికతకు బానిస కాకూడదు. మనసులను మళ్ళీ కలుపుకుందాం, మానవత్వాన్ని మళ్ళీ వెలుగునిద్దాం, ఆత్మీయతను ఆలింగనం చేసుకుందాం, అనుబంధాలనే ఆనవాలైన సంపదగా నిలుపుకుందాం.
1: మీరు ఇంతవరకు నేను నా తెలుగు అక్షరాలు శ్రీ కె యువశ్రీ మురళీగారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు పాట విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.

0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపారాభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు దువ్వాడ జగన్నాథం చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు జస్ప్రీత్, జాస్, రీటా, బాలాజీ గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. వినండి దువ్వాడ జగన్నాథం చిత్రం నుంచి ఈ పాట.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35 మన

0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
1: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
0: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ఖుషీ చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు, సంగీతం సమకూర్చిన వారు హేషం అబ్దుల్ వాహెబ్. శివ నిర్వాణ గీతం వినండి ఖుషీ చిత్రం నుంచి పాట.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: బొమ్మరేలు చిత్రం నుంచి సిద్ధార్థ్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి లెనిన్ చిత్రం నుంచి పాట.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 224-6605 లేదా 224-6606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
4: కార్యక్రమంలో చివరిగా వినండి ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నుంచి ఈ పాట.
5: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
6: ఉండిపోదాం.
5: ఎలా? టైం అయిపోతుంది కదా.
6: ఆపేద్దాం.
5: అలా సినిమాల్లోనే అవుతుంది.

మీరింతవరకు ఉదయరాగం సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: forced the follow-on. At the end of day 4, Sri Lanka reached 229 for 6 in their second innings, holding a slender lead of just 16 runs with 4 wickets remaining. India leads the two-match series 1-0 following their 165-run victory in the first test at goal. Indian bowlers highlighted by spinners Manav Sutar and Saransh Jain alongside pacer Prasidh Krishna have dominated the attack on a helpful Colombo pitch. And now for a look at today's newspapers, it's over to Saira Mushtaba.
1: Thank you, Pramod. All newspapers have headlined the devastating floods in Nepal after a wall of ice, mud and rock collapsed into a Himalayan river at the Nepal-China border near Tibet. The Statesman headlines, devastating flash floods in Nepal, death toll at least 95, over 100 Indians missing. Tribune headlines, 100 dead in Nepal deluge, 133 Indians missing. Times of India reports, 160 killed in deadly Nepal deluge, at least 133 Indians among 844 missing. Another major story covered on the front page of most dailies is the Trump administration pausing all visa appointments worldwide. Hindustan Times says, US pauses immigration visa interviews amid crackdown, while the Asian Age headlines, US pauses visa appointments worldwide. Another story covered in newspapers is Maharashtra Public Service Commission cancelling the recruitment process for Drug Inspector Group B post following an inquiry into alleged malpractices in the screening exam conducted earlier this year. And finally, a story in Times of India says that from Tokyo to London, heatwaves send men to work in shorts. Japan's capital led the way, followed by London, as extreme temperatures swept across Europe. And with that, it's back to you, Pramod.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Massive flash flood claims nearly 160 lives in Nepal, over 750 people, including 133 Indians missing. High alert issued in Bihar and Uttar Pradesh following Nepal flood. India sends first tranche of relief materials to Nepal. Prime Minister Narendra Modi to address Khelo India dialogue today through video conferencing. Center begins targeted release of onions from buffer stocks to ensure adequate availability and check seasonal price rise. US halts all visa appointments globally amid President Donald Trump's immigration crackdown. Meta to pay up to $18 billion to settle claims that its platforms harm children. And in men's cricket, Team India on verge of Test Series win against Sri Lanka in Colombo. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ.
3: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘనంగా 12వ జాతీయ చేనేత దినోత్సవం, బాలికే భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, పెన్షన్ల పంపిణీపై సమీక్షించిన అదనపు డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి, విత్తనాలు వెదజల్లే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 82,000 మందికి 179 కోట్ల రూపాయలతో నేతన్న సేవా పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పింఛన్లు, సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ సాయం అందిస్తున్నామని చెప్పారు. 40 కోట్ల రూపాయలతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసి ధర్మవరం చేనేతకు మరింత ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికే భవిష్యత్తు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తి సమీపంలోని మామిళ్లకుంట కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి సుమారు 1400 మంది బాలికలు, ఉపాధ్యాయులు పాల్గొనగా ముఖ్య అతిథిగా రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాలికలు ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టి ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను అడ్డుకోవడం అందరి బాధ్యత అని 1098కు తెలియజేయాలని సూచించారు. పెనుకొండ అటవీ ప్రాంతం పరిధిలో విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ సిద్దం చేయగా, శ్రీ సత్యసాయి జిల్లాలో 13 లక్షల సీడ్ బాల్స్ ను 113 ప్రాంతాల్లో వేయనున్నట్లు తెలిపారు. మనుషులు చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రతి కుటుంబం శుభకార్యాల సందర్భంగా ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పెన్షన్ల పంపిణీ తీరుపై శరప్ అదనపు

0: డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డీఆర్డీఏ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ అధికారులు, పురపాలక సంఘాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దే పారదర్శకంగా పింఛన్లు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని సచివాలయాల పరిధిలో ఉన్న నెట్వర్క్ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పెన్షన్ల పంపిణీ, ప్రజల స్పందనపై ఆయన అధికారుల వివరాలను సమీక్షించారు. పుట్టపర్తి పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనలో భాగంగా జిల్లాలో ఏటా 15% వృద్ది రేటు సాధించేలా కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. మహిళల ప్రగతి, నీటి వసతులు, పెట్టుబడులు, ఉపాధి, చేనేత రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నేతృత్వంలోని యంత్రాంగం సేవలను మంత్రి అభినందించారు. కదిరిలో ఒక నెల ఒక్క నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కదిరి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరయ్యారు. ప్రజల నుంచి మొత్తం 73 అర్జీలు స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ ఎండార్స్ చేశారు. పెండింగ్లో ఉన్న రెవెన్యూ తదితర సమస్యలను అధికారులు ప్రజల వద్దకే వెళ్లి పరిష్కరించడం అభినందనీయమని శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగం వెట్టిచాకిరిపై మెరుపు దాడులు నిర్వహించి 40 మంది గిరిజన కార్మికులను రక్షించింది. కొత్త చెరువు, గోరంట్ల మండలాల్లోని బొగ్గు బట్టీలపై దాడులు చేసి పసిపిల్లల నుంచి వృద్దుల వరకు బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వెట్టిచాకిరి నిరోధక చట్టం కింద బాధితులకు వెట్టిచాకిరి విడుదల పత్రాలు జారీ చేసి అక్రమ రుణాలను రద్దు చేశారు. బాధితులకు వైద్యం, ఆహారం, ఆర్థిక సాయం అందించి ప్రత్యేక వాహనాల్లో మహారాష్టకు తరలించారు. బాధ్యులపై వెట్టిచాకిరి నిరోధక చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ప్రతిమ ధర్మరాజు, శ్రీ సత్యసాయి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం పుస్తకవాణి. ఈనాటి కార్యక్రమంలో ఆర్సీ కృష్ణస్వామిరాజు గారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం వింటారు. ఈ వారం కదా మీది తెనాలి మాది తెనాలి కదా, వినండి. చదివిన వారు శ్రీమతి జే నిర్మల.
2: అర్ధరాత్రి, సరిగ్గా సమయం 12 గంటలు. టీవీలో డబ్బింగ్ తమిళ సినిమా చూస్తోంది సుశీలక్క. పక్కనే కూర్చొని హోమియో మందును నీళ్లలో కలుపుకొని తాగుతూ ఉన్నాడు వరదరాజు. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని అనే మొబైల్ కాలర్ ట్యూన్ మృదు మధురంగా మోగింది. అది తిరుపతిలో కాపురం ఉంటున్న కూతురు వీరవాణి నుంచి వచ్చిన ఫోన్ అని వారికి తెలిసిపోయింది. దెయ్యాలు తిరిగే వేళలో ఎందుకు ఫోన్ చేసిందబ్బా అని భయం భయంగా ఫోన్ ఎత్తింది సుశీలక్క. హలో హలో అని అరుస్తూ ఆ పక్కనుంచి ఉలుకు పలుకు ఏమీ లేకపోతే కూతురికేమైందో అని ఇద్దరు గుండెలు దబీ దబీమని కొట్టుకున్నాయి. కొంతసేపటికి కూతురు ఏడుస్తున్న శబ్దం లీలగా వినబడింది. తిరుపతిలో పుట్టి పెరిగినాడు కాబట్టి సాధు స్వభావం కలిగి ఉంటాడు అని చెప్పి నా కూతురు గొంతుకి ఉడితాడు బిగించాడు అని ఎదురుగా ఉన్న మొగుణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. కక్కలేక మింగలేక ఆకాశమంతా పరుచుకున్న అమావాస్య చీకటిని కిటికీ గుండా చూస్తూ ఉండిపోయాడు వరదరాజు. ముక్కు చిత్రం ఆపిన సుశీలక్క, ఏమైందే, పెళ్ళై 10 నెలలు కూడా కాలేదు, కక్కు శబ్దాలు వినిపిస్తాయనుకుంటే ఏడుపు వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి అని బాధగా అడిగింది. నాకీ మొగుడొద్దమ్మా, పెళ్ళైన రోజు నుంచి చూస్తున్నా, పడక మీద వాళ్తాడో లేదో, ఒకే సౌండ్ స్లిప్ పోతాడు, నేనితడితో కాపురం చేయలేను. అయ్యో భగవంతుడా, నా కూతురి గొంతు కోసినావు కదయ్యా అనుకుంటూ నువ్వేం భయపడద్దు, గుంటూరుకు తీసుకెళ్లి డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పిద్దాం అని ధైర్యం చెప్పింది. అంత అవసరం లేదమ్మా, అలాంటి ఇబ్బందులేమీ లేవు, కానీ ఆయన నిద్రతోనే నాకు ఇబ్బంది, భరించలేకపోతున్నాను, పడక మీద వాలినాడంటే చాలు, అంత గాఢంగా ఒళ్ళు

0: తెలియకుండా ఎట్లా నిద్రపోతాడా అని ఆశ్చర్యమేస్తోంది.
1: వైవాహిక జీవితం గురించి ఎన్నో తీయని రంగురంగు కలలు కన్నాను. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులం. ఇద్దరి ఆదాయం కలిపితే ఏడాదికి 25 లక్షల కంటే ఎక్కువ వస్తుంది. జీవితం నేషనల్ హైవే జర్నీలా సుఖంగా గడిచిపోతుంది అనుకున్నాను. ఈ మాయదారి సౌండ్ స్లీప్ రోగం ఉన్న ఈ మొగుణ్ణి కట్టుకున్నాను. ఓది దేవుడోయ్ అని ఏడుపే ఏడుపు.
0: కూతురి ఏడుపు విని సుశీల అక్క దంపతులు దొర్లి దొర్లి ఏడ్చారు. వెంటనే హైదరాబాద్లో లా యూనివర్సిటీలో 3వ సంవత్సరం చదువుతున్న కొడుక్కి ఫోన్ చేసేశారు. భార్యను పట్టించుకోకుండా తన పాటికి తను నిద్రపోయే మొగుడికి ఏ సెక్షన్ల కింద కోర్టులో కేసులు పెట్టొచ్చో ప్రొఫెసర్లను అడిగి తెలుసుకో అని చెప్పారు. హలో సిస్టర్, వైఫ్ హియర్, ఐఎమ్ హియర్ అంటూ తమ్ముడు సీరియస్గా ఆలోచించడం ప్రారంభించాడు. ఉదయం 6 గంటలైనట్లు గోడ గడియారం టింగు టింగుమని కొట్టింది. చిన్నగా నిద్రలేచిన గుప్పిరెడ్డి ఆవలించుకుంటూ ఇంటి బయటకొచ్చి నేల మీద పడి ఉన్న న్యూస్ పేపర్ తీసుకోబోతూ ఉంటే కారు ఆగిన శబ్దం వినిపించింది. కాకి అరవకపోయినా వచ్చి వాలిన అతిథులెవరా అని కళ్ళు నిలుపుకొని చూశాడు. ఎదురుగా పాత సినిమాలో గుమ్మడి అంజలీదేవిలాగా తెనాల నుంచి వచ్చిన అత్తమామలు కనిపించారు. తిరుపతికి తెల్లారేసరికి ఎందుకొచ్చినారబ్బా అని కాసేపు తలగోక్కున్నాడు. తల గోకి గోకి పుండైంది తప్ప సమాధానం దొరకలేదు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని పలకరింపుగా నవ్వాడు. అయితే వారు చూసే చూడనట్లుగా నేరుగా లోపలికెళ్ళి కూతుర్ని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టారు. విషయం అర్థంగాక ఇంటి మూలన రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు కుప్పిరెడ్డి. కొద్దిసేపటికి అత్త ఏడుపు మానేసి పైట కొంగును బొడ్లో దోపుకుంటూ, బాబు నీ సౌండ్ స్లీప్ జబ్బు నయం చేసేందుకు డాక్టర్ దగ్గరికెళ్దాం, 9 గంటలకంతా రెడీగా ఉండు అని చెప్పింది. తల మీద సుత్తితో ఎవరో గట్టిగా కొట్టినట్లు బెదిరినాడు కుప్పిరెడ్డి. గుండ్రాయిలా ఉన్న నాకు జబ్బా అనుకుంటూ మౌన మునిలా ఉండిపోయాడు. ఆహా, అల్లుడు ఎంత అదృష్టవంతుడు! సుఖంగా నిద్రపోయే అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది! నాకు నిద్ర పట్టగా ఎంత కష్టపడుతూ ఉంటాను. సౌండ్ స్లీప్ కోసం ఎన్ని మందులు తాగడం లేదు, ఎన్ని బ్రాండ్లు మార్చాను. చిన్నగా అల్లుని అడిగి ఏ బ్రాండ్ మందు తాగితే అంత సౌండ్ స్లీప్ వస్తుందో కనుక్కోవాలి అనుకున్నాడు వరదరాజు. ఆకాశం నుంచి కిందికి దిగే హెలికాప్టర్లా అల్లుడు చుట్టూ రౌండ్ల మీద రౌండ్ కొట్టాడు. కానీ భార్య కూతురు కళ్లల్లో నీళ్లు కుళాయిలు పెట్టుకుని అల్లుడు పక్కనే కూర్చున్నారు. వారు అల్లుడిని ఒంటిగా క్షణం కూడా వదలకపోవడంతో ఆ అదృష్ట అవకాశం వరదరాజుకు దక్కలేదు. ఓ సమయం చూసుకొని స్నానాల గదిలోకెళ్ళిన కుప్పిరెడ్డి వాళ్ళమ్మకు ఫోన్ చేశాడు.
1: అమ్మా, మా అత్త పెత్తనం ఎక్కువైందే అని ఏడుపు గొంతుతో అమ్మకు ఫోన్ చేసినాడు.
0: ఒరే బిడ్డా, వాళ్ళు ఏమన్నా ఆ చెవితో విని ఈ చెవితో వదిలే, పరిస్థితులు బాగాలేవు నాయనా, కాలం మారిపోయింది, ఇప్పుడు ఆడపిల్లలదే పెత్తనం అంట. మన పొద్దుపోక మన ఊర్లో గుడికాడికెళ్ళి కూర్చున్నా, 100 మంది మగపిల్లకాయలకి 70 మంది ఆడపిల్లకాయలు కూడా లేరంట, మరీ మనవలల్లో 60 మంది ఆడపిల్లకాయలు కూడా లేరంట. పుసుక్కున నువ్వు కట్ కట్ కట్ అని చెబితే నీకు పిల్లని వెతకడం నా చేతకాదు నాయనా. మంచైనా చెడ్డైనా ఎట్లనో ఒకట్లా కాపురం ఈడ్చుకొచ్చే, కోడలు కడుపు పండితే అన్నీ సర్దుకుంటాయి అని సర్ది చెప్పింది. సరే, ఏమైతే అదయింది. రోట్లో తలదూర్చినాక రోకటి పోటుకు విరిస్తే లాభమేమి అనుకుని అత్త భార్యలు చెప్పిందానికి గంగిరెద్దులా తల ఊపినాడు కుప్పిరెడ్డి. అందరూ చేరి కుప్పిరెడ్డిని కారులో కూర్చోబెట్టుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. కుప్పిరెడ్డిని ఎగాదిగా చూశాడు డాక్టర్. కళ్ళు తెరువు అన్నాడు, నాలుక తెరువు అన్నాడు, టార్చివేసి చూశాడు. గుంజిళ్ళు తీసినట్లు 3 సార్లు కింద కూర్చొనిలే అన్నాడు. బ్లడ్ ప్రెషర్ని చెక్ చేశాడు, కరెక్ట్గా 120/80 ఉండడంతో ఇంత ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నావయ్యా

అని అడిగాడు. ముసిముసి నవ్వులు నవ్వాడు కుప్పిరెడ్డి. పేషెంటుతో ఒంటరిగా మాట్లాడాలి, ఇంట్లో వాళ్ళందరూ బయటకెళ్ళండి అన్నాడు. ఐక్యూ ఈక్యూ టెస్టులు చేసి పేషెంట్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనుకున్నాడు. డాక్టర్ గారు కుప్పిరెడ్డి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, అయ్యా కుప్పిరెడ్డి, నిద్ర రావడం అనేది ఓ యోగం, అదో గొప్ప భోగం. దాని కిటుకు తెలిసినోడు ఆరోగ్యం కిటికి తెరిచినట్లే. మనిషి అనేవాడు మంచిగా నిద్రపోతే దేశంలోని సగం హాస్పిటల్స్ మూసేయాల్సిందే. అలాంటిది నీవు ఇంత పిండ్రాప్ సైలెంట్గా నిద్రపోతున్నావంటే నీకు హ్యాట్స్ ఆఫ్. ఎవ్వరికీ చెప్పను గాని ఏ వైద్యం అనుసరిస్తున్నావు? అలోపతి మాత్రలు వాడుతున్నావా? హోమియో మాత్రలు చప్పరిస్తున్నావా? లేకపోతే ఆయుర్వేదం వారి మాత్రలు మిగుతున్నావా? ఏమి చేస్తుంటే నీకింత సౌండ్ స్లీప్ వస్తోంది అని గట్టి గట్టిగా అడిగాడు. అయ్యో, నాకు గులాబ్ జామ్ గటుక్కన మింగడం అలవాటు, కానీ ఏ మాత్రలు మింగడం అలవాటు లేదు సార్ అని బడిపిల్లోడు చెప్పినట్టు చేతులు కట్టుకుని చెప్పాడు. ఎన్ని ప్రశ్నలు వేసినా సౌండ్ స్లీప్కు కారణాలు తెలియకపోవడంతో ఆ డాక్టర్ చేతులెత్తేశాడు. భార్య వీరవాణిని దగ్గరికి పిలిచాడు. ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన కళ్లతో ఎదురుగా వచ్చి నిలబడింది వీరవాణి. సమస్య ఏమీ కనిపించడం లేదు, మందు మాత్రలేమీ అక్కర్లేదు, నిదానంగా సర్దుకుంటుంది, మంచి ఆహారం వ్యాయామం చేయండి అని చెబుతూ ఉన్నాడు. దూరం నుంచి డాక్టర్ భార్య చూసేసింది. మొగుడి వైపు చురా చురా చూస్తూ పక్కకెళ్ళి భర్తకు ఫోన్ చేసింది. మంచి సౌండ్ పార్టీది. 3 నెలల నుంచి 3 ఏళ్ల పాటు మన హాస్పిటల్ చుట్టూ బొంగరంలా తిప్పచ్చు, కొద్దో గొప్ప మనం వెనకేసుకోవచ్చు. ఈ బంగారు బాతుగుడ్డు పేషెంట్ను మనం వదులుకుంటే పేరున్న సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. తెలిసి తెలిసి ఈ అవకాశం వదులుకోకండి. మన వీధి కొసలోనే కొత్తగా పెట్టిన డయాగ్నోస్టిక్ సెంటర్లో 4 పరీక్షలు చేసుకుని రమ్మనండి. మరో కొత్త సౌండ్ పేషెంట్ దొరికేంతవరకు వదలకుండా వైద్యం చేద్దాం అని చెప్పింది. MBAలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ చేసిన పెళ్ళాం దొరికితే ఇన్ని లాభాలుంటాయని అనుకోలేదు అని ఖుషి అయినాడు. డాక్టర్ గబగబా 4 రక్త పరీక్షలు ECG రాసి తీసుకురమ్మన్నాడు. అందరూ హాస్పిటల్ బయటకు వచ్చి టైం చూసుకున్నారు. భోజనం టైం అయింది. ఇంటికెళ్ళి నిండుగా భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంకాలం వచ్చి పరీక్షలు చేయిద్దాం అనుకున్నారు. కారులో ఇంటికి పోతూనే స్విగ్గీలో చికెన్ బిర్యానీ, అపోలో ఫిష్, మటన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చారు. ఇంటిలో చల్లగా ఏసీ గదిలో కూర్చొని కడుపు నిండా తిన్నారు. తిన్న తర్వాత తలా ఒక టూత్ పిక్ తీసుకొని ఇక టీవీ ముందు కూర్చున్నారు. టీవీ చూస్తూ కూర్చున్న కుప్పిరెడ్డికి మత్తుగా నిద్ర రావడంతో సోఫాలోనే వాలిపోయాడు. పొద్దుపోని సుశీలక్క టీవీలో నెల ముందుది జబర్దస్త్ కార్యక్రమం చూస్తూ ఉంది. భార్య పెట్టిన కార్యక్రమానికి నవ్వకపోతే బాగుండదని నవ్వు రాకపోయినా పడి పడి నవ్వుతున్నాడు వరదరాజు. వీరవాణి మొబైల్ తీసుకుని 3 పదులు దాటినా ఇంకా పెళ్లిళ్లు చేసుకుని తన ముదురు ఫ్రెండ్స్కి ఇలా మెసేజ్ పెట్టింది. జరా భద్రం ఫ్రెండ్స్, నాలా మోసపోకండి. పెళ్లికి ముందే కాబోయే మొగుళ్ళు ఎలా నిద్రపోతున్నారో గమనించి మరీ పెళ్లికి అంగీకరించండి అని. ఆమె స్నేహితురాలు అలాగే అన్నట్లు మొబైల్లో థమ్సప్ సంకేతాలు పెట్టారు. మంచి సలహా ఇచ్చినావని పూలగుత్తులు విసిరారు. నిద్రపోతున్న కుప్పిరెడ్డి మరింత గాఢ నిద్రలోకెళ్లి గుర్రవంటూ కొరకబెట్టాడు. తినే తిండిలో గులకరాయి పడినట్లు ఉరిమి చూసింది అల్లుడి వైపు సుశీలక్క. అవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేడు కుప్పిరెడ్డి. దొరుకునా ఇటువంటి నిద్ర అన్నట్టు మరింత గురక సౌండ్ పెంచాడు. టీవీలో మంచి పక్కపక్క నవ్వు సీన్ వస్తున్నప్పుడు కుప్పిరెడ్డి గురక అడ్డం వచ్చి సుశీలక్కకు సరిగ్గా వినబడలేదు. కోపంగా టీవీని ఆఫ్ చేసి విసురుగా రిమోట్ని టీపై పైకి విసురుతూ కూతురుతో, అదేందమ్మి మీ ఇంటాయన రైల్ ఇంజన్ మాదిరిగా గురక పెడతా ఉండడే అని రాగాలు తీసింది. అదే కదమ్మా నేను మొత్తుకునేది, ఒకే సౌండ్ స్లీప్ చేస్తాడని. నాకు ఆ శబ్దానికి నిద్రే రాదు, దానికి వైద్యం చేయిద్దామనే కదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అని బాధగా చెప్పింది. ఆ అని నోరు తెరిచిన సుశీలక్క, సౌండ్ స్లీప్ అంటే అతిగా నిద్రపోతున్నాడని అనుకున్నాను. నీ ఉద్దేశంలో సౌండ్ స్లీప్ అంటే గురకని అర్థమా?

ఆనికి పోయి ఇంత రాద్ధాంతమా? 30 ఏళ్లుగా మీ నాయన గురక భరించలేక చెవులు మూసుకొని పడుకుంటున్నాను గదా, ఆ విషయం నీకు తెలియదా అని అడిగింది. అగ్గి

0: మామా మామా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఎన్నాళ్ళు ఎవరికీ చెప్పుకోలేదు. మీ కూతురు పెట్టే గురకకి తట్టుకోలేకపోతున్నాను. మీరు వాడిన వైద్యం వివరాలు మాకివ్వండి, మీ అమ్మాయికి సరిచేయిస్తాను అన్నాడు. కోడె తాచును తొక్కినట్లు కసుక్కున లేచి వీరవాణి, అదేమిటండి అలా అంటారు? నేనెక్కడ గురక పెడతాను? నాకెక్కడ గురకలవాటుంది? అయినా మీరెప్పుడూ నాకు చెప్పలేదే అని ఆశ్చర్యంగా అడిగింది. అంత చిన్న విషయాలు పెద్దవి చేస్తే సంసారంలో సమస్యలు వస్తాయని చెప్పలేదు? ముళ్ళు ఆకుమీద పడ్డా, ఆకుమీద ముళ్ళు పడ్డా ఆకే చిరుగుతుందని మా అమ్మ చెప్పింది అని బదులిచ్చాడు. సుశీలక్క కలుగుచేసుకుని, వాళ్లు పెట్టే గురక వాళ్లకు తెలియదమ్మీ, భార్యభర్తలన్నాక సర్దుకుపోవాలి. ఇంత చిన్నవాటికి కూడా మీ యువతరం నాకీ మొగుడొద్దు, సోలో బతికే సో బెటర్ అని గొడవ చేస్తారు అంటూ తెనాలిపోవడానికి బ్యాగ్ సర్దింది. కుప్పిరెడ్డి దంపతులిద్దరూ మీది తెనాలి మాది తెనాలి మాదిరి నీకు గొరకే నాకు గొరకే అని నవ్వుకుంటూ ఫ్లయింగ్ కిసులు విసురుకున్నారు.
1: మీరింతవరకు ఆర్సి కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం, ఈ వారం కథ మీది తెనాలి మాది తెనాలి కథ విన్నారు. చదివిన వారు శ్రీమతి జె నిర్మల. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువుల తామరా
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
6: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఇప్పుడు వినండి సరిగమలు చిత్రం నుంచి పాట.

0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆచార్య చిత్రం నుంచి పాట.

0: పాటలు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వింటారు హలో ఆకాశవాణి. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు ఈ కార్యక్రమానికి డయల్ చేసి మీరు మెచ్చిన పాటను వినాలనుకుంటే కనుక మా ఫోన్ నంబర్లు 2246605, మరో నంబర్ 2246606, ఎస్టడీ కోడ్ 0877. కార్యక్రమంలో మొదటి కళను ఆహ్వానిద్దాం. హలో, హలో ఆకాశవాణికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, బాగున్నారా? కాదు భాష మేడం, నెల్లూరు నుంచి.
0: భాష గారు బాగున్నామండి, చెప్పండి ఏ పాట వినిపించాలి మీకోసం?
1: ఇది నాగార్జున మేడం.
0: నాగార్జున గారదా?
1: నాగార్జున. సంతోషం.
0: సంతోషం, అందులో ఏ పాట అంటారు?
1: ఏదైనా పర్వాలేదు మేడం, బాగుంటాయి.
0: ఏ పాట అయినా పర్లేదు అంటారా?
1: మా శ్రోతలు ఉన్నారు మేడం.
0: చెప్పండి.
1: ఇనమడుగు నుంచి మొహమ్మద్ రఫీ, తుమ్మలపల్లి గోపీనాథ్, సర్దార్ పోయి ఆళ్ళగడ పోలయ్య గారు.
0: అలాగేనండి, పాట వినిపిస్తున్నాము, వినండి.
1: ధన్యవాదాలు.
0: మంచిదండి.

0: హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకుంటున్న సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి కాలంలో మాట్లాడుతాం. హలో, హలో ఆకాశవాణికి స్వాగతం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. ఈశ్వర్ యాదవ్ గారు ఎలా ఉన్నారండి? బాగున్నాము. చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు మీరు? శ్రీకృష్ణ
1: సత్య.
0: శ్రీకృష్ణ సత్యనా? అందులో ఏ పాట అంటారు?
1: మాట మీద గలడా, నేను గీచిన గీడు దాటగలడా?
0: అలాగేనండి, పాట విందామా మరి.
1: థ్యాంక్ యూ మేడం.
0: మంచిదండి.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877 224 6605 లేదా 224 6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న హలో ఆకాశవాణిలో వింటున్నారు. ఈ కార్యక్రమానికి డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరో నంబర్ 2246606, ఎస్టీ కోడ్ 0877. తర్వాత కాలని ఆహ్వానిద్దాం. హలో ఆకాశవాణికి స్వాగతం అండి.

0: స్వాగతం అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? పెంచలయ్య గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. అలాగే, ఏ పాట వినాలనుకుంటున్నారు? అత్తకేముడు అమ్మాయికి మొగుడు. ఏం చేస్తుంటారండి మీరు?
1: పొలం పని చేస్తుంటాం మేడం.
0: పొలం పనులు చేస్తూ ఉంటారా? అలాగే, పాట విందామా మరి? అలాగేనండి.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: హలో హలో హలో, ఆకాశవాణికి స్వాగతం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?

0: మేడం. నెల్లూరు జిల్లా మనబోల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: మనబోల్ ఎవరండి పేరు?
0: విద్యా వెంకటరమణయ్య.
1: వెంకటరమణయ్య గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు చెప్పండి.
0: సంజయ్ గారు నటించిన రిక్షావాడు.
1: రిక్షావాడు, అందులో ఏ పాట అండి?
0: రూపు తేరా మస్తానా.
1: రూపు తేరా
0: మేడం, కోరుతున్నా శ్రోతలు మేడం.
1: చెప్పండి.
0: మనుబోల్ నుంచి బుజ్జా వెంకటరమణయ్య, గబ్బర్ సింగ్, నాయుడుపేట నుంచి గాలి ఆదిశాషయ్య ఆటో డ్రైవరు, సూలూరుపేట బెంగాలగుంట నుంచి సోమయ్య.
1: స్టార్టింగ్ పాప అనేసి స్టార్ట్ అవుతుందా సాంగ్, లేదంటే ఏందబ్బానా? హలో
0: మేడం.
1: రిక్షా ఓడి చిత్రం 1995లో రిలీజ్ అయిన మూవీనే కదండి?
0: చిరంజీవి గారు మేడం.
1: చిరంజీవి గారిది స్టార్టింగ్ అయితే మీరు అడిగిన
0: పాడిన సాంగ్ మేడం.
1: ఏంటండి, ఇంకో పాట చెప్తారా అందులో? సర్లేండి, పాట వినిపిస్తున్నాము, వినండి. రూప్ తేరా మస్తాన్ అదే కదా కోరుకునింది మీరు? సరే, వినిపిస్తున్నాం, వినండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2, 107.5 MHz పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న హలో ఆకాశవాణిలో వింటున్నారు. ఈ కార్యక్రమానికి డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరో నంబర్ 2246606, ఎస్టడీ కోడ్ 0877. తర్వాత కాలాన్ని ఆహ్వానిద్దాం. హలో, హలో ఆకాశవాణికి స్వాగతం. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గోవింద్ గారు, చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు? మరొకసారి చెప్పండి. నిర్భయ భారతం, అందులో ఏ పాట అండి?
6: మదమోహం ముదిరిన మృగాల వేటలో.
5: అలాగేనండి, పాట విందామా మరి?
6: ధన్యవాదాలు మేడం.
5: మంచిదండి.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2 107.5 MHz పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న హలో ఆకాశవాణిలో వింటున్నారు. ఈ కార్యక్రమానికి డయల్ చేసి మీరు మెచ్చిన పాటను వినాలనుకుంటే గనక మా ఫోన్ నంబర్లు 2246605, మరో నంబర్ 2246606, ఎస్టడీ కోడ్ 0877. తర్వాతి కాలర్తో మాట్లాడదాం. హలో, హలో ఆకాశవాణికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నారాయణ గారు చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు? అమ్మాయి కాపురమా? అమ్మాయి కాపురం చిత్రంలో. నారాయణ గారు అలాగేనండి, పాట వినిపిస్తున్నాము, వినండి మరి.

బాగా తీగుతుంది బాబు. నిప్పులోట్లో పెట్టుకొని తుప్పు తుప్పు నూస్తుంది. పెళ్ళెప్పుడవుతుంది బాబు, నాకు పెళ్ళయాడ దొరుకుతుంది బాబు.

ఎప్పుడవుతుంది బాబు నాకు పిల్ల ఆడ దొరుకుతుంది బాబు ఎప్పుడవుతుంది బాబు నాకు పిల్ల ఆడ

0: శ్రోతలు, ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాటు సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. తిరుపతి జిల్లా సూలూరుపేట డివిజన్ జిల్లా అటవీ సంరక్షణ అధికారి హారిక గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877 224 6605 లేదా 224 6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వావ్, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecineti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
7: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత

0: బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు,
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్. ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: హలో, హలో, ఆకాశవాణికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారండి?
6: నమస్తే అండి.
5: నమస్తే, చెప్పండి సార్, మీ పేరు?
6: సుబ్రహ్మణ్యారెడ్డి మేడం.
5: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సుబ్రహ్మణ్యారెడ్డి గారు?
6: తిరుచర్ల మండలం కొమ్మిరెడ్డి గారిపల్లి.
5: అలాగేనండి. ఏ పాట వినాలనుకుంటున్నారు మీరు?
6: ఇరుముడి.
5: ఇరుముడి మన దగ్గర, ఓకే. అందులో ఏ పాట అండి? ఇరుముడిలో
6: పడికట్టు పాట మేడం.
5: పడికట్టు, ఇరుముడి కట్టు, అదే కదండి?
6: అవునండి.
5: పాట విందామా మరి?
6: ఓకే మేడం.
5: మంచిదండి.
7: స్వామి శరణమయ్యప్ప.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 నుండి 12 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
4: హలో, హలో ఆకాశవాణికి స్వాగతం. చెప్పండి.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు. హలో, అవునా, పేరు చెప్పండి. మీ పేరు?
5: నా పేరు రాజయ్య మేడం.
4: రాజయ్య గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు? అవునా, సరే చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు రాజయ్య గారు?
5: మేడం, దండకారణ్యం సినిమాలో.
4: దండకారణ్యం
5: సినిమాలో
4: చిత్రం కనిపించట్లేదు. మరో చిత్రం ఏమైనా కోరుకుంటారా అండి?
5: పాట అందరూ అడుగుతున్నారు మేడం.
4: అలాగే అలాగే అలాగే వినిపిస్తాము పాట ఒకసారి. కమ్మనైనా? అలాగేనండి, పాట వినిపిస్తున్నాము, వినండి. మరి చెప్పండి.
5: సందీప్, సాజిత్,
4: అలాగే
5: ఇంకా ఆకాశవాణి వింటున్న శ్రోతలు అందరి కోసం మేడం ఈ పాట.
4: మంచిదే అండి. మీరేం చేస్తుంటారండి?
5: మాది షాప్ మేడం, కూలింగ్ షాప్.
4: షాప్ పెట్టుకుని ఎప్పుడు రేడియో వింటూ ఉంటారు? అయితే యాప్ లో వింటూ ఉంటారా? అలాగేనండి,
5: బాగా వస్తుంది, క్లియర్ గా వస్తుంది యాప్ కూడా.
4: సరేనండి, సంతోషం. పాట విందామా మరి?
5: థ్యాంక్స్ మేడం.
4: మంచిదండి.

0: మీరింతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న సినిమా పాటలు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో విన్నారు.
1: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన

0: ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 10:00 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు.

0: ఆకాశవాణి
1: ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సమతుల్యతకు సరస్సుల ఆవశ్యకత వలస పక్షులకు ఆవాసాలుగా మారిన సరస్సుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మొదలగు అంశాలపై సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అటవీ సంరక్షణ అధికారిణి హారిక గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
2: అందరికీ నమస్కారం. నా పేరు హారిక, డిసిఎఫ్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. నేను ప్రస్తుతం ఇక్కడ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ సూళ్లూరుపేట డివిజన్లో వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. మన పులికాట్ బర్డ్ శాంక్చురీ అండ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీస్ ని మేనేజ్ చేయడానికని ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మా బౌండరీ జ్యూరిడిక్షన్ అనేది పులికాట్ బర్డ్ శాంక్చురీ ఎంటైర్ పులికాట్ లేక్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పక్కనే ఉన్న మనకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నేలపట్టు బర్డ్ శాంక్చురీ కూడా ఇక్కడ రెండిటికి మేనేజ్మెంట్ చేస్తాము, ప్రొటెక్షన్ చేస్తాము, కన్జర్వేషన్ చేస్తాము. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ స్టాఫ్ కి మెయిన్ డ్యూటీస్ ఇవే. సో పులికాట్ లేక్ గురించి చెప్పాలి అంటే పులికాట్ లేక్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్. సో బ్రాకిష్ వాటర్ లేక్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ సీ వాటర్ ఆర్ ఫ్రెష్ వాటర్. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. సో ఫస్ట్ మన ఇండియాలో లార్జెస్ట్ లేక్ అనేది చిలకా లేక్, లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అనేది చిలకా లేక్. దాని తర్వాత మన పులికాట్ లేక్ సెకండ్ లార్జెస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 రివర్స్ మనకి లేక్ లో కలుస్తున్నాయి, స్వర్ణముఖి, ఆరణి, కాలంగి రివర్స్. ఈ రివర్స్ అదే విధంగా మన సముద్రం నీళ్లు కూడా వచ్చి కలవడం. సో దాని వల్ల మనకి ఈ బ్రాకిష్ వాటర్ అనేది ఏర్పడింది. ఈ లేక్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే వైల్డ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. మైగ్రేటరీ బర్డ్ సీజన్ అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుంది. సో ఆ 6-7 మంత్స్ పులికాట్ ఈజ్ లైక్ బర్డ్స్ పారడైజ్. మన ఇండియాలోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మనకి మైగ్రేటరీ బర్డ్స్ అనేవి సీజన్ లో వస్తాయి. సో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు విజిట్ చేసే వాళ్ళు మైగ్రేటరీ బర్డ్స్ అన్ని స్పీసీస్ చూడగలుగుతారు. మనకి స్పీసీస్ వైజ్ చూస్తే 15-20 మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయి. మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ ఒక్కొక్క స్పీసీస్ ఒకటి కౌంట్ చేస్తాం మనం మైగ్రేటరీ బర్డ్స్. అదే విధంగా మొత్తం రెసిడెన్షియల్ బర్డ్స్ మైగ్రేటరీ బర్డ్స్ కలిపి అరౌండ్ మొత్తం 185 స్పీసీస్ ఉన్నాయి recorded in both Pulikat and Nelapattu bird sanctuaries. Manaki ikkada main Pulikat bird sanctuary lo మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇండికేటర్ స్పీసీస్ ఏంటంటే ఫ్లెమింగోస్. సో ఇక్కడ లెస్సర్ ఫ్లెమింగో, గ్రేటర్ ఫ్లెమింగో, 2 టైప్స్ ఆఫ్ ఫ్లెమింగోస్ ఉన్నాయి. ఆ 2 టైప్ ఆఫ్ ఫ్లెమింగోస్ మనము అక్టోబర్ నుంచి ఇక్కడ చూడొచ్చు. ఈ మనకి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మెయిన్ గా మన ఇండియాలో ఉన్న గుజరాత్ నుంచి వస్తున్నాయి. అదే విధంగా ఇవి యాక్చువల్ గా మనకి మిడిల్ ఈస్ట్ అక్కడ నుంచి వచ్చే బర్డ్స్ అనమాట. ఇవి మెయిన్ ఫీడింగ్ పర్పస్ కే మనకి పులికాట్ లేక్ కి వస్తాయి. అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఆ బర్డ్స్ తో పాటే ఇంకా పెయింటెడ్ స్టాక్స్, గ్రే పెలికన్, స్పూన్ బిల్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ కూడా మనము ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ బర్డ్స్ వచ్చే టైంకి ఇక్కడ ఏంటి అంటే మన ఫ్లెమింగో బర్డ్ మీరు చూసారంటే ఫ్లెమింగోకి ఒక పింక్ కలర్ హ్యూ ఉంటుంది. ఆ పింక్ కలర్ హ్యూ అనేది మనకి ఫస్ట్ బర్డ్ అరైవ్ అయినప్పుడు ఆ కలర్ ఉండదు, బట్ ఇక్కడ అది ఫీడ్ తీసుకున్నాకే ఆ పింక్ కలర్ హ్యూ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనకి పులికాట్ లేక్ లో మనకి

డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్గేస్ ఉన్నాయి, రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, గ్రీన్ ఆల్గే. సో ఈ ఆల్గే అనేది అది ఎక్కువ మోస్ట్లీ దాని మెయిన్ ఇంపార్టెంట్ ఫీడ్. అది తీసుకున్నాకే దానికి ఆ పిగ్మెంట్, ఆ పింక్ కలర్ హ్యూ అనేది వస్తుంది. సో ఇక్కడకు వచ్చినప్పుడు బర్డ్స్ మామూలుగా వైట్ కలర్ లో ఉంటాయి, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు యూ కెన్ సీ పింక్ కలర్ బర్డ్స్. సో అదే విధంగా వేరే బర్డ్స్ అన్ని కూడా మనకి ఈ పులికాట్ లైక్ అక్టోబర్ నుంచి రైనీ సీజన్ తర్వాత మనకి మాన్సూన్స్ వల్ల ఫుల్ లేక్ అంతా నిండి ఉంటుంది. ఫీడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్, ఇక్కడ మనకి లేక్ ఫిష్ దొరుకుతుంది, తర్వాత అదే విధంగా రివర్ ఫిష్ దొరుకుతుంది, తర్వాత సముద్రం ఫిష్ కూడా దొరుకుతుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ అవైలబిలిటీ, అరౌండ్ 600 స్క్వేర్ కిలోమీటర్స్ లేక్ ఉంది, ఇంత ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి మనకి ఇంత అంటే ఎక్కువ బయోడైవర్సిటీ అనేది సపోర్ట్ చేయగలుగుతుంది మన ఈ ఈకోసిస్టమ్. అదే విధంగా పక్కనే ఉన్న నేలపట్టు చూస్తే, నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఈవెన్ దో ఇట్స్ అ వెరీ స్మాల్ శాంక్చురీ, ఇట్స్ 458 స్క్వేర్ కిలోమీటర్ శాంక్చురీ, మెయిన్ ఇంపార్టెంట్ స్పీసీస్ అంటే అక్కడ గ్రే పెలికన్ స్పీసీస్, అవి మెయిన్ అక్కడ బ్రీడింగ్ పర్పస్ కి విజిట్ చేస్తాయి. సో మన శాంక్చురీ విజిట్ చేశారు అంటే అక్కడ లేక్ ఉంటుంది, ఆ లేక్ లో ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ వాటర్ లోనే కొన్ని ట్రీ స్పీసీస్ ఉన్నాయి. అవి ఏ స్పీసీస్ అంటే బారింగ్టోనియా స్పీసీస్. ఆ బారింగ్టోనియా స్పీసీస్ నీళ్లలోనే చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ స్పీసీస్ మీదే మనకి 90-95% బర్డ్స్ అనేది అక్కడే రూస్టింగ్ చేస్తాయి. అక్టోబర్ లో వచ్చేటప్పుడు అది సింగిల్ గా వస్తుంది, ఇక్కడ ఇట్ మేక్ వన్ ఫ్యామిలీ అండ్ ఇట్ విల్ లీవ్ విత్ చిక్స్ తో పాటు ఇక్కడ మనకి మార్చ్ ఏప్రిల్ లో తిరిగి వెళ్ళి. సో అక్కడ ఉన్న బర్డ్ స్పీసీస్ కూడా మనకి నేలపట్టులోనే ఫీడింగ్ కాకుండా అది పులికాట్ లేక్ కూడా మనకి ఫీడింగ్ పర్పస్ కి. సో ఈ పులికాట్ లేక్ అనేది యాక్చువల్ గా మనకి ఫస్ట్ ఇనిషియల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ 1976 లో వచ్చింది. సో బర్డ్ శాంక్చురీ కింద ఫైనల్ నోటిఫికేషన్ 1997 లో దీన్ని డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి కూడా మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అప్లై అవుతుంది. ఏవైతే మనకి శాంక్చురీస్, నేషనల్ పార్క్ ఇవన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వీటన్నిటిలోనూ మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్ అప్లై అవుతుంది. అదే విధంగా మనకి ఈ లేక్ చుట్టూ కూడా ఈకో సెన్సిటివ్ జోన్ అని చెప్పి డిక్లేర్ చేయబడింది. అది మనకి 2015 లో డిక్లేర్ చేశారు. సో ఈకో సెన్సిటివ్ జోన్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి లేక్ నుంచి, లేక్ ఇమీడియట్ గా బౌండరీ అయిపోయిన తర్వాత దేర్ షుడ్ బి సమ్ బఫర్ జోన్. బఫర్ జోన్ అంటే ఇమీడియట్ గా మనకి ఈకో సిస్టమ్ మీద ఏమి ఇంపాక్ట్ ఉండకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఒక బఫర్ జోన్ డిక్లేర్ చేసింది. అదేంటంటే మనకి లేక్ బౌండరీ ఎంత అయితే ఉందో దానికి 2 కిలోమీటర్స్ వరకు ఈకో సెన్సిటివ్ జోన్ అనేది అప్లై అవుతుంది. సో ఈకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం కొన్ని యాక్టివిటీస్ అనేది 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ లో మనకి డిక్లేర్ చేస్తున్నారు. ఏంటంటే ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్, రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, ప్రమోటెడ్ యాక్టివిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అలాంటి యాక్టివిటీస్ కంప్లీట్ గా ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. అదే విధంగా రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, సో ఇక్కడ ఏమైనా పెద్ద పెద్ద లైక్ మల్టీ కాంప్లెక్సెస్ కట్టాలన్నా ఇలాంటివి అన్నది మనకి రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. నెక్స్ట్ మనకి గ్రీన్ ఫార్మింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవి ప్రమోటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ని కేటగరైజ్ చేశారు. సో ఈ ఈకో సెన్సిటివ్ జోన్ ప్రకారము, నోటిఫికేషన్ ప్రకారము దెర్ ఇస్ అ మానిటరింగ్ కమిటీ. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద మానిటరింగ్ కమిటీ. సో ఈవెన్ దో మనకి లేక్ బయట అనేది అంత రెవెన్యూ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఉండి ఉంటాయి, బట్ దానిలో కూడా యాక్టివిటీస్ అనేది ఈ మానిటరింగ్ కమిటీ మానిటర్ చేస్తుంటుంది, అలాగే అదే విధంగా రెగ్యులేట్ చేస్తుంటుంది. సో మనకి ఈ లేక్ మొత్తము ఒక 600 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. మనకి ఓన్లీ ఆంధ్ర వరకు చూస్తే అరౌండ్ 460 స్క్వేర్ కిలోమీటర్స్ మన ఆంధ్రాలోనే ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ తమిళనాడులో ఉంటుంది. సో ఈ ఈకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం కూడా మనం జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయవలసి ఉంది, అది కూడా మేము టేకప్ చేస్తాం. జోనల్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఒక గైడింగ్ డాక్యుమెంట్ లాగా ఆ ఈకో సెన్సిటివ్ జోన్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ఏ డిపార్ట్మెంట్స్ పరిధిలోకి వస్తాయి, అదే విధంగా ఏ విధంగా మానిటర్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి అనేది దానిలో మేము క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తాం. ఈ జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అంటారు, స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ తో కన్సల్ట్ చేసి వాళ్లతో చర్చలు జరిపి ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసి ఆ విధంగా దీనికి కలెక్టర్ గారు ఫైనలైజ్ చేస్తారు. సో నోటిఫికేషన్ ప్రకారం దీస్ లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ, తర్వాత అదే విధంగా రూల్స్ కూడా అప్లై అవుతాయి. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఇన్సైడ్ శాంక్చురీ అరౌండ్ 50 విలేజెస్ ఉన్నాయి. మనకి మొత్తం 5 మండల్స్, ఈ 5 మండలాల్లో ఉన్న అన్ని విలేజెస్, సో ఈ శాంక్చురీ పరిధిలో ఉన్న విలేజెస్ అన్ని కూడా మనకి ఈ శాంక్చురీ నోటిఫికేషన్ ప్రకారము అవన్నీ కూడా పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ దాని

ఆ రూల్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. అదేవిధంగా ఈకోసెల్ సెన్సిటివ్ జోన్ లో కూడా ఒక 23 విలేజెస్ వరకు ఉన్నాయి. సో అవి కూడా మనకి ఏవైనా ఇప్పుడు ఇండస్ట్రీ కట్టాలన్నా, తర్వాత ల్యాండ్ కన్వర్షన్ కి ఏమైనా పెట్టుకోవాలన్నా, అగ్రికల్చర్ నుంచి దాన్ని ఏదైనా కమర్షియల్ పర్పస్ కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ ఈకో సెన్సిటివ్ జోన్ రూల్స్ అన్ని అప్లై అవుతాయి. ఈ మొత్తం లేక్ అంతానే మేము 15 బీట్స్ గా డివైడ్ చేసి ఉంది. సో దానిలో ఉన్న ఆ 15 బీట్ ఆఫీసర్స్ డిఫరెంట్ స్టాఫ్ వాళ్ళు వాళ్ళ పరిధిలో ఇప్పుడు ఏవైతే మనకి శాంక్చురీ ప్రొవిజన్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఉన్న శాంక్చురీ ప్రొవిజన్స్ అన్ని అవి అప్లై అవుతున్నాయా లేదా, ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తున్నారా అన్నది వీళ్ళు కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుంటారు, పెట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు శాంక్చురీ రూల్స్ ప్రకారం ఈ లోపల మనం చెట్లు కొట్టకూడదు, సో చెట్లు ఎక్కడైనా కొడుతున్నా ఆపడము, ఇలాగా ప్రొటెక్షన్. అలాగే విధంగా శాంక్చురీ బౌండరీని కూడా చుట్టుపక్కల ఏమి వేరియేషన్స్ లేకుండా, ఎవరు మట్టి అది తవ్వకుండా, సో బౌండరీని ప్రొటెక్ట్ చేస్తూ యాక్ట్ ప్రకారం ఉన్న ప్రొవిజన్స్ అన్ని ఫాలో అవుతూ, అదే విధంగా మైగ్రేటరీ బర్డ్స్ సీజన్ టైంలో బర్డ్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత మనకి ఎన్ని స్పీసీస్ అనేది కనబడుతున్నాయి అనేది వాళ్ళు నోట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు మెయిన్ యాక్టివిటీ అనేది ప్రొటెక్షన్, అదే విధంగా కన్జర్వేషన్, అదే విధంగా మనకి వైల్డ్ లైఫ్. ఇక్కడ మనకి రికార్డెడ్ అయితే 185 to 190 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్. అంటే ఇప్పుడు మనం ఫ్లెమింగో తీసుకున్నామంటే అది ఒక స్పీసీస్, అదే విధంగా పెయింటెడ్ స్టాక్ ఒక స్పీసీస్, అట్లా మనకి 185 వివిధ రకాల పక్షులు ఉన్నాయి. సో మనకి మొత్తం మైగ్రేటరీ బర్డ్స్ చూస్తే ఒక 50,000 to 70,000 బర్డ్స్ అనేది మనకి ఓన్లీ అక్టోబర్ నుంచి మార్చ్ ఏమనికి అన్ని బర్డ్స్ అనేది వస్తాయి. అదే ఇప్పుడు ఆ సీజన్ లోనే బర్డ్స్ ఉంటాయా మిగతా సీజన్ లో ఉంటాయా అంటే అలా ఏమీ ఉండదు. ఇప్పుడు మనకి ఇది ఆఫ్ సీజన్, బట్ ఈ టైంలో మనకి ఇక్కడ రెసిడెన్షియల్ బర్డ్స్ ఉంటాయి. రెసిడెన్షియల్ బర్డ్స్ అంటే మనకి ఎప్పుడు ఉండే బర్డ్స్, ఎగ్రెట్స్ ఇలాంటి బర్డ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. సో మొత్తం కలిపి 187 స్పీసీస్ ఉంది. అరౌండ్ మనకి ఒక 60-70,000 వరకు బర్డ్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. మైగ్రేటరీ సీజన్ టైంలో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ బర్డ్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. సో మనకి ఏమేం పక్షులు వస్తాయంటే మనకి మెయిన్ పులికాట్ వరకు వచ్చేసరికి ఇవి ఫ్లెమింగోస్ అన్నమాట. మనం ఫ్లెమింగోస్ నే మనం యాక్చువల్ గా సూళ్లూరుపేటకి ఏమైనా ప్రమోషన్ చేయాలన్నా సరే మనకి షార్ ఎలాగా పెడతారో సూళ్లూరుపేట అనగానే, అదే విధంగా మనకి వైల్డ్ లైఫ్ లో మనకి ఫ్లెమింగో అన్నమాట. ఫ్లెమింగోస్ మనకి గుజరాత్ నుంచి వస్తాయి, యాక్చువల్ గా అవి యురేషియా కంట్రీస్ నుంచి వస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే గుజరాత్ లో అనేది దానికి నెస్టింగ్ పర్పస్ కి వస్తాయి, బట్ ఇక్కడ మనకి పులికాట్కి వచ్చేసరికి ఓన్లీ ఫీడింగ్ పర్పస్. పులికాట్ లేక్ లో దొరుకుతుంది కాబట్టి అవి ఈ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ ఉంటాయి. సో అదే విధంగా మనకి ఇక్కడ పెయింటెడ్ స్టాక్స్, స్పూన్ బిల్డ్ పెలికన్స్, గ్రే పెలికన్స్, తర్వాత నార్థర్న్ పింటైల్స్, బ్లాక్ హెడెడ్ ఐబిస్, కార్మరెంట్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ కూడా. సో రివర్టన్స్, ఈ రివర్టన్స్ ఇవన్నీ కూడా చాలా లైక్ ఆస్ట్రేలియా నుంచి మనకి ఏదైతే ఉందో ఇది మనకి మైగ్రేటరీ కారిడార్, ఏవైతే నార్త్ నుంచి సౌత్ కి వెళ్లే బర్డ్స్ అన్ని కూడా ఈ కారిడార్ లో పాస్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పులికాట్ లేక్ లో బర్డ్స్ ఆగడం జరుగుతుంది. సో మనకి ఫ్లెమింగోస్ అనేసరికి ఓన్లీ ఫీడింగ్ పర్పస్ కే వస్తాయి, బట్ మనకి ఈ గ్రే పెలికన్, ఈ బర్డ్స్ ఉన్నాయి ఏవైతే మనం నేల పట్టులో చూస్తామో అవి బ్రీడింగ్ పర్పస్ కి వస్తాయి. సో అవి వచ్చేటప్పుడు మనకి సింగిల్ గానే వస్తుంది బర్డ్, బర్డ్ వచ్చిన తర్వాత అక్కడ ఇది ఇక్కడ ఒక పేర్ చేసుకుని తర్వాత బ్రీడింగ్, దాని తర్వాత పిల్లల్ని పెట్టి అది చిక్స్ అయ్యి అవి ఆ చిక్స్ కూడా ఇక్కడే ఫీడింగ్ స్టార్ట్ చేసి దానికి కూడా ఫ్లయింగ్ అనేది నేర్పించి అన్ని కలిసి మళ్ళీ తిరిగి వెళ్తాయి. సో యాక్చువల్ గా మనకి ఇక్కడ సూళ్లూరుపేట అనేసరికి ఎవ్రీ ఇయర్ ఫ్లెమింగో ఫెస్టివల్ అని మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు జరుపుతారు. సో మనకి 2001 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ పండుగ చేస్తుంది. బట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, టూరిజం డిపార్ట్మెంట్ ఉంది, అట్లనే మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్, ఇలాగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఏకమయ్యి అన్ని కోఆర్డినేషన్ తో ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారు. ఫస్ట్ టైం మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ లో మనం ఒక సింపోజియం కండక్ట్ చేసాం, అది శ్రీ సిటీ లో కండక్ట్ చేసాము. సో బయోడైవర్సిటీ సింపోజియం అని చెప్పి ఆల్ ఇండియా నుంచి ఎక్స్పర్ట్స్ లేక్ కన్జర్వేషన్ మీద, ఇకోసిస్టమ్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చి 2 డేస్ డిస్కషన్స్ చేశారు. డిస్కస్ చేసి మనకి ఈ లేక్ ని ఇంకా ఏ విధంగా మనం కన్జర్వ్ చేయగలం, ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయగలం, ఈ లేక్ బెటర్ గా ఎలా మేనేజ్ చేయగలం అని చెప్పి డిస్కషన్స్

0: చేశారు విత్ హెల్ప్ ఆఫ్ ఐఐఎస్సీఆర్. సో అది కూడా డాక్యుమెంట్ మనకి రెడీ అయింది. ఆ డాక్యుమెంట్ కూడా మనం నెక్స్ట్ ఫ్లెమింగో ఫెస్టివల్ కి ఈ లోపు మేము దానిలో మనం ఏవైతే చేయగలమో ఆ విధంగా మేము టేకప్ చేస్తాం. సో ఇది ఫస్ట్ టైం ఏదైతే మనం సింపోజియం చేశారో, సిఎస్ఆర్ కాన్క్లేవ్ అండ్ బయోడైవర్సిటీ సింపోజియం, అది ఫస్ట్ టైం జరిగింది. ఈ 3 రోజుల పండుగ అన్నది 5 వెన్యూస్ లో ప్యారలల్ గా జరుగుతూ ఉంటుంది. సో ఈ పండగ టైంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, మన సిబిఇటి అటకాని తిప్ప ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఒక్కటే రోజు జనరల్లీ అరౌండ్ ప్లేస్ బట్టి, ఇప్పుడు నేలపట్టులో అరౌండ్ 50,000 మంది విజిటర్స్ విజిట్ చేశారు మొన్న మన ఫ్లెమింగో ఫెస్టివల్ లో యావరేజ్ గా, 3 రోజులు యావరేజ్ గా. మన అటకాని తిప్పలో అరౌండ్ 30,000, బీవి పాలము ఇంకా గ్రౌండ్ లో అయితే ఇంకా ఎక్కువ మంది, ఒక 70,000 మంది. ఈ సంవత్సరం మనం జనవరిలో చేశాము. సో ఎవ్రీ ఇయర్ ఎలా ప్లాన్ చేస్తారంటే డిసెంబర్ మంత్ ఎండ్ గానీ జనవరి 1st or 2nd week ప్లాన్ చేస్తారు. సో అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక డేట్స్ అనుకున్న తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కి మనకి ఉత్తర్వులు ఇస్తారు అనమాట. ఈ విధంగా ఫలానా కమిటీలు వేస్తుంటారు, ఆ కమిటీలకు ఒక్కొక్క వెన్యూకి ఒక్కొక్క వెన్యూ ఇన్ఛార్జ్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు దానికి రెస్పాన్సిబుల్, ఎలా కోఆర్డినేట్ చేయాలన్నది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ విధంగా టేకప్ చేస్తాం మేము. సో నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ ఎండ్ గానీ జనవరి 1st or 2nd week గానీ మనకి ఎప్పుడైతే పాసిబిలిటీ ఉందో ఆ టైంలో మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ 2 or 3 డేస్ నిర్వహించడం జరుగుతుంది.
1: ఇప్పుడు మామూలు సందర్శకులు ఎలా సపోర్ట్ ఉంటుంది, ఎంతమంది వస్తూ ఉంటారు?
0: సో నార్మల్ గా ఇప్పుడు అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు మనకి నేలపట్టు అనేది ఓన్లీ మనకి ఈ సీజన్ లోనే ఓపెన్ చేస్తారు. ఓన్లీ మైగ్రేటరీ బర్డ్ సీజన్ లోనే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఓపెన్ అవుతుంది. సో మనకి ఈ నేలపట్టు కి సందర్శకులు ఎప్పుడైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో పండగ టైంలో మనకి అరౌండ్ ఒక 30,000-40,000 మంది విజిట్ చేస్తారు, ఎస్పెషల్లీ మనకి ఈ పండగ టైము తర్వాత ఏదైనా పబ్లిక్ హాలిడేస్. అదే విధంగా కూడా ఎవ్రీ డే మనకి నేలపట్టు మాత్రం లైక్ విజిటర్స్ వస్తూనే ఉంటారు త్రూ అవుట్ ద సీజన్, ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్ తర్వాత కాలేజ్ స్టూడెంట్స్. అక్కడ మేము నేలపట్టులో మనకి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్ అని ఈఈసీ అని ఉంటుంది. ఈఈసీలో మనకి డిఫరెంట్ బర్డ్స్ డయోరామాస్, బర్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్, అలాగే బర్డ్స్ బీక్స్ గురించి, తర్వాత ఫీట్ గురించి ఇలాగా మేము అక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. తర్వాత బర్డ్ కాల్ సిస్టమ్, అంటే ఏదైనా బర్డ్ చూసి మనం ప్రెస్ చేస్తే ఆ బర్డ్ ఎలాగా సౌండ్ చేస్తుంది, అలాంటివి మోడల్స్ ఉన్నాయి. సో ఈఈసీ చూస్తారు, అదే విధంగా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ బ్రోచర్స్ కూడా, ఈవెన్ తెలుగులో ఇంగ్లీష్ లో కూడా మేము బ్రోచర్స్ ప్రొవైడ్ చేస్తాము. మనకి నేలపట్టులో బర్డ్ వాచర్స్ ఉన్నారు, బర్డ్ గైడ్స్ వాళ్ళు ఏంటంటే మనకి అక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, 5 వ్యూ పాయింట్స్ లో కూడా మనం బైనోక్యులర్స్ ప్రొవైడ్ చేస్తాం. బర్డ్ గైడ్స్ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే బర్డ్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే విధంగా అక్కడ నేచర్ షెడ్ ఉంది. నేలపట్టు వచ్చేసరికి అట్లాగా పులికాటుకు వచ్చేసరికి మనకి సిబిఇటి అటకాని తిప్పలో ఓపెన్ చేసాము. అటకాని తిప్పలో రీసెంట్ గా మనకి 2024 ఆగస్ట్ మంత్ లోనే ఓపెన్ చేసాం. దగ్గరగా 1 సంవత్సరం అయ్యింది. మనకి అక్కడ కూడా ఈసి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది, దానిలో కూడా మనకి బర్డ్స్ గురించి, ఈకో సిస్టమ్ గురించి, ఎన్వైరన్మెంట్ గురించి. అదే విధంగా మనకి ఇక్కడ పులికాట్ లేక్ లో మనకి టర్టిల్స్ గురించి, టర్టిల్స్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో అది కూడా మనకి డిసెంబర్ నుంచి ఏప్రిల్ మే వరకు ఆలివ్ రిడ్లీ టర్టిల్ సీజన్. సో దాని గురించి కూడా మేము డయోరామాస్, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నాము. అటకాని తిప్పులో బయో ల్యాబ్ కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా లైక్ కిడ్స్ వచ్చి ఆ ఫ్లెమింగోస్ ఏం తింటున్నాయి అంటే లైక్ ఆల్గే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్గే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాన్స్, అక్కడ ఏమేమి వెర్టిబ్రేట్స్ ఇన్వెర్టిబ్రేట్స్ ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా శాంపిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అన్ని దగ్గర మేము బ్రోచర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం విత్ బైనోక్యులర్స్. మనకి ఏదైతే షార్ రోడ్ లో ఉందో, షార్ రోడ్ లో కూడా 4 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. 4 వ్యూ పాయింట్స్ లో కూడా మనం సీజన్ టైమ్ లో కూడా మనకి ఎవరైనా సిబిఇటి వచ్చి రిక్వెస్ట్ చేసినా వీ విల్ ప్రొవైడ్ బైనోక్యులర్స్ అండ్ ఆల్సో 1 బర్డ్ గైడ్ విల్ అసిస్ట్. సో జనరల్లీ పక్షులు మైగ్రేటరీ బర్డ్ టైమ్ లో మనకి పక్షులు ఎక్కువ ఉంటాయి. జనరల్ గా ఈ లోకల్ గా ఇక్కడ ఏంటంటే విలేజెస్ లోకల్ గా పక్షులు వచ్చాయంటే అది మంచిదని నమ్ముతారు. దే బిలీవ్ దీస్ ఆర్ సెలెస్టియల్ బర్డ్స్, అంటే పక్షులు వచ్చాయి అంటే మనకి రెయిన్స్ బాగా వస్తాయి. సో రెయిన్స్ బాగా వస్తే పంట బాగా పండుతుంది అని నమ్ముతారు. జనరల్ గా లోకల్ విలేజర్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తారు. బట్ మీరు అన్నట్టు ఇలాంటివి ఏమైనా డిస్టర్బ్ చేయాలంటే కొంచెం బయట

నుంచి వచ్చిన వాళ్ళు, పక్షుల గురించి ఎక్కువ మనకి తెలియని వాళ్ళు అలా చేస్తుంటారు. సో మాకేంటంటే స్టాఫ్ కంటిన్యూస్ గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు డిఫరెంట్ విలేజెస్ లో కూడా ఎవరైతే మనకి వాలంటీర్స్ గా మనకి సపోర్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఏదైతే బర్డ్స్ ని టీజింగ్ అట్లాగా ఏమైనా చేస్తే మాత్రం మేము వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము కేసెస్ బుక్ చేస్తాము. అదే విధంగా మేము ప్రొటెక్షన్ కూడా చేస్తాం. నేలపట్టు యాక్చువల్ గా నేలపట్టు విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ పక్షుల్ని ముందు నుంచి అంటే తరతరాలుగా పక్షులు వచ్చాయి అంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆ పక్షులు నేలపట్టు ట్యాంక్ లో ఆ పక్షులు గుయాన ఉంటది, అంటే దాని డ్రాపింగ్స్ ఆ నీళ్లలో కలిసి వాళ్ళ పంటలకి వెళ్ళడం వల్ల వాళ్ళకి పంట బాగా పండుతుంది. అది నేచురల్ ఫెర్టిలైజర్ కి యాడ్ చేస్తుంది. సో దాని వల్ల వాళ్ళకి పంట బాగా పండుతుంది, పక్షులు వస్తే మంచిదని నమ్ముతారు. అదే విధంగా ఇక్కడ పులికాట్లో ఏంటంటే, పులికాట్లో మనకి ఇక్కడ నెస్టింగ్ అట్లా ఏం లేదు, అది ఓన్లీ ఫీడింగ్ పర్పస్ కోసం. సో ఫీడింగ్ పర్పస్ కి వచ్చిన పక్షుల్ని ఇప్పుడు పక్షులు వచ్చాయంటే మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గ్రామస్తులు అదే విధంగా మంచిది అని నమ్ముతారు. కొన్ని ఏదైతే మనకి 2001-2 మొదలైందో అదే వాళ్ళకి పక్షుల పండగ. సో ఆ టైంలో ఒక జుబిలియంట్ ఎన్వైరన్మెంట్, ఒక సెలబ్రేటరీ మోడ్ అలాగా ఉంటుంది అనమాట. ఈ ఇయర్ మేము ఫ్లెమింగో ఫెస్టివల్ లో ఒక ఫిలిం కూడా రిలీజ్ చేసాం, మన లేక్ మొత్తం లేక్ ఇకో సిస్టమ్ చూపిస్తూ. అదే విధంగా ఫిషర్మెన్ విలేజర్స్ ఎలాగ అంటే ఇన్ కోఆర్డినేషన్ తర్వాత పక్షులు మనుషులు ఇంటర్ఫెరెన్స్ ఎక్కువ లేకుండా ఎలాగ మింగిల్ అయి ఉంటున్నారో కూడా దానిలో డిపిక్ట్ చేసాం. సో ఫిషర్మెన్ ఇక్కడ మనకి ఓన్లీ లైక్ ట్రెడిషనల్ ఫిషింగ్ మాత్రమే అలో చేస్తాం. ఏదైతే మామూలుగా ఫిషర్మెన్ వెళ్ళి ఫిష్ చేస్తుంటారో అవే అలో చేస్తాము. సో వాళ్ళు పక్షులతో పాటు ఎలాగ మమేకమై జీవిస్తున్నారు అన్నది కూడా. సో లేక్ డే అనేది ఇప్పుడు మనకి ఎన్వైరన్మెంటల్ డేస్ మనకి గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంటది. ఆ గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం మేము డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ డేస్ ని సెలబ్రేట్ చేస్తాం. ఏదైనా సరే లైక్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, తర్వాత వరల్డ్ వెట్లాండ్ డే, ఇలాంటివి మన వరల్డ్ లేక్ డే కూడా, ఇవన్నీ కూడా మనకి అవేర్నెస్ పెంపొందించడానికి క్రియేట్ చేస్తాం. అవేర్నెస్ ఏంటంటే ఆ రోజు మనం ప్రత్యేకంగా స్కూల్ చిల్డ్రన్ లేదా కాలేజ్ చిల్డ్రన్ తో వాళ్ళకి ఏమైనా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, లేదు అంటే వాళ్ళకి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, ఇలాంటివి కండక్ట్ చేసి జనరల్లీ ఆ రోజు మనం ఇచ్చే ఏదైనా ఒక మెటీరియల్ కానీ వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేసి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం. సో వాళ్ళకి అసలు అది ఏంటి అనేది తెలిస్తేనే వాళ్ళు నెక్స్ట్ దాని మీద ఏమైనా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవడానికి, దాని మీద ఒక దృష్టి పెట్టడానికి ఉంటుందని అవేర్నెస్. సో అదే విధంగా ఇక్కడ లోకల్ విలేజర్స్ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. కాలేజ్ చిల్డ్రన్ లోకల్ విలేజర్స్ కూడా ఈ మనకి ఏవైతే ఈ బర్డ్స్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్ ఉంది, ఆ ఫిష్ వల్ల ఈ బర్డ్ కి ఎలాగ ఫీడింగ్ కి హెల్ప్ చేస్తుంది. అదే విధంగా మనకి ఒక స్పీసీస్ అందులో ఇప్పుడు ఏదైనా స్పీసీస్ మనం ఎరాడికేట్ చేస్తున్నాం అంటే ఎవరైనా ఎక్కువ ఫిషింగ్ అవే స్పీసీస్ చేస్తున్నారు, ఆ స్పీసీస్ తగ్గిపోతే దాని వల్ల ఎలాగ ఇంపాక్ట్ నెగటివ్ ఇంపాక్ట్ మనకి పక్షుల మీద ఇకో సిస్టమ్ మీద ఎలా పడుతుంది అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా యాక్చువల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పక్షుల గురించి ఎక్కువ తెలుసుకున్నాను. ఫారెస్ట్ ఆఫీసర్స్ మేము. సో మాకు ఎక్కడ పోస్టింగ్ వేస్తే అక్కడ వర్క్ చేస్తాం. మాకు ఫారెస్ట్ లో డిఫరెంట్ కైండ్స్ లైక్ టెరిటోరియల్ డిఎఫ్ఓ, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ, అదే విధంగా వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ పోస్ట్స్. ఐఎమ్ నాట్ వైల్డ్ లైఫ్ ట్రైన్డ్, బట్ మాకు ట్రైనింగ్ లో వైల్డ్ లైఫ్ తర్వాత అదే విధంగా లా ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇక్కడ వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా వచ్చిన తర్వాత మాకు ఎలా అంటే ఐఎమ్ థింకింగ్ మోర్ అబౌట్ బర్డ్స్ బయోడైవర్సిటీ, వాటిని ఏ విధంగా మనం రక్షించాలి, వాటిని ఏ విధంగా మనము ఇంకా ఎక్కువ స్పీసీస్ అంటే ఇప్పుడు మనకి ఫ్లెమింగోస్ వస్తున్నాయి, ఫ్లెమింగోస్ కూడా ఇప్పుడు ఫీడ్ కోసం వస్తున్నాయి. సో అవి ఏ మంత్ లో ఇప్పుడు అక్టోబర్ మంత్ లో ఏ ఏరియాస్ లో ఎక్కడ ఉన్నాయి, సో ఇట్లా అనమాట. అంటే ఒక ఏదైనా కన్జర్వేషన్ చేయాలంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఇవన్నీ నేను ఇక్కడ వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ గా చేస్తున్న తర్వాతే ఓకే మనకి బర్డ్ బిహేవియర్ తర్వాత బర్డ్ హ్యాబిట్స్ ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అదే విధంగా ఎక్కువ కన్జర్వేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ వైల్డ్ లైఫ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, ఫారెస్ట్ మామూలుగా ఫారెస్ట్ అంటే మనకి టెరిటోరియల్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే మెయిన్ ప్రొటెక్షన్ చూసుకుంటారు, అదే విధంగా మనకి ఫారెస్ట్ యాక్ట్స్ అవన్నీ అప్లై అవుతాయి. సో వైల్డ్ లైఫ్ అనేసరికి ఈవెన్ దో మాకు ఫర్ సపోజ్ వేరే దగ్గర స్నేక్ ఎక్కడ వచ్చింది, సో దట్ ఈస్ ఆల్సో ఈవెన్ దో మా ఫారెస్ట్ కాదు, బట్ వైల్డ్ లైఫ్ అనేది ఎక్కడ ఉన్నా సరే వి విల్ బి ఇన్వాల్వ్డ్ అండ్ వి విల్ రెగ్యులేట్. ఆ విధంగా చూస్తే

0: నాకు ఇది చాలా మంచి ఎక్స్పోజర్ ఇచ్చింది. ఈ ఏరియా మేనేజ్ చేయడమే కాకుండా నేను చాలా కొత్తవి నేర్చుకుంటున్నాను, విచ్ విల్ హెల్ప్ ఇన్ మోర్ ఇన్ మై లేటర్ కెరియర్. మామూలుగా మేము డిపార్ట్మెంట్ లోకి రాకముందు మనం బయటకు వెళ్ళామంటే జనరల్ గా మోస్ట్లీ ఏమైనా చూస్తే చెట్లు చూస్తాం, పూలు చూస్తాం అంతే. బట్ మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత వైల్డ్ లైఫ్ గురించి కొంచెం ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత, నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం రోడ్ మీద మనం ఫీల్డ్ కి వెళ్తూ ఉంటే కూడా మనకి ఇప్పుడు కొన్ని పొలాలు చూస్తాం, పొలాల మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా లోపలికి వెళ్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి. నెక్స్ట్ ఫారెస్ట్ లో నడిచేటప్పుడు అక్కడ కొన్ని లైక్ చిన్న చిన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ స్పాటెడ్ డేర్స్ కానీ, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న జింకలు, నక్కలు, ఇలాంటివి ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. ఆ ఫుట్ ప్రింట్స్ ను అబ్జర్వ్ చేయడము, సమ్మర్ మంత్స్ లో ఫారెస్ట్ ఏరియాస్ లో ఏవైనా వాటర్ హోల్స్ క్రియేట్ చేయాలా లేదా సాల్ట్ లిక్స్ పెట్టాలా. సో ఇదంతా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనమాట. అంటే ఫారెస్ట్ లోపల ఉన్న వైల్డ్ లైఫ్ ఏ విధంగా దానికి కావలసిన నీడ, అదే విధంగా ఫుడ్, వాటర్, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయా లేవా అన్నది మేము వైల్డ్ లైఫ్ గా మేము ఎక్కువ ఆలోచిస్తాము. దాని మీదే మేము ఉన్న మా స్కీమ్స్ అన్ని కూడా ఈ హ్యాబిటెట్ ఇంప్రూవ్మెంట్, ఇకో టూరిజం, సో వాటిలో ఏమి బెటర్ గా చేయగలమా అని. ఫ్లెమింగో ఫెస్టివల్ ఇక్కడికి నేను లాస్ట్ మంత్ అక్టోబర్ లో జాయిన్ అయ్యాను. అక్టోబర్ నుంచి కూడా మేము వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఫ్లెమింగో ఫెస్టివల్ టేకప్ చేసాము. సో ఇట్ టుక్ అరౌండ్ 1 మంత్ ప్రిపరేషన్ టైం సరిపోయింది. తర్వాత జనవరిలో జరిగిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకి అప్రిషియేట్ చేశారు, అదే విధంగా మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ ట్రాఫీస్ కూడా ప్రొవైడ్ చేశారు డిపార్ట్మెంట్ కి, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ కి. ఎందుకంటే మనం ఏదైతే మనం ఫిలిం రిలీజ్ చేసామో ఫెస్టివల్ టైంలో, ఆ రోజు మనకి అక్కడున్న కలెక్టర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ వాళ్ళు అప్పుడు చెప్పారనమాట, ఇప్పుడు మనం ఫెస్టివల్ అనగానే మనం ఇక్కడ ఈ స్టాల్స్ అన్ని పెట్టుకున్నాము, పేరు ఉంది కానీ దాన్ని యాక్చువల్ గా మనం చూసి ఫీల్ అయితేనే వైల్డ్ లైఫ్ కోసం మనం చేస్తున్నాం, ఏదైతే పక్షుల కోసం చేస్తున్నామో పక్షులకి ఏం చేయగలం అన్నది చూడాలి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే విధంగా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, మాకు మా పై అధికారుల నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. తర్వాత కూడా ఏ విధంగా ఇప్పుడు ఆలివ్ రిడ్లీ టర్టిల్ సీజన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాము, మనకి చేసే ఎఫర్ట్స్ కి అదే విధంగా గుర్తింపు వచ్చింది. సో ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఐ రిసీవ్డ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్.
1: ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సమతుల్యతకు సరస్సుల ఆవశ్యకత, వలస పక్షులకు ఆవాసాలుగా మారిన సరస్సుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మొదలగు అంశాలపై సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అటవీ సంరక్షణాధికారిని హారిక గారి ప్రసంగం ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అర్థం కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ లీక్ లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేస్విత. సువల్, మరి నేను క్వశ్చన్ అడిగాను కదా, ఒడిశా రాష్ట్రంలో తొలి స్మార్ట్ విలేజ్ గా ఏ గ్రామాన్ని అభివృద్ధి చేశారు అని చెప్పి. సో చాలా మంది నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. శుభోదయం జేస్వి, దిస్ ఇస్ లాస్యా ఫ్రమ్ విజయవాడ. థ్యాంక్ యూ సో మచ్ లాస్యా గారు, నిజంగా ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం నాకు మెసేజ్ చేసినందుకు. అండ్ హ్యాపీ రక్షాబంధన్ ఇన్ అడ్వాన్స్ టు ఆల్, అండ్ కన్వే చేస్తాను మీ విషెస్ ని కూడా. అండ్ ఒక మంచి పంపాడి, సో పంపాడి ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్ అండి, ఐ లెట్ యు నో. ముసపేట్ మెహబూబ్ నగర్ నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ శ్రేయి వెంకటాపూర్ అంటూ పంపించారు. రైట్ ఆన్సర్ తో అబ్దుల్ కలాం గారు పెద్ద పరిమి నుంచి, కనకారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ జేఎస్వి గారు అంటూ వాసు గారు సనబండ నుంచి సరైన సమాధానం. క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ చేశానండి. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు

ఒడిశా రాష్ట్రంలో తొలి స్మార్ట్ విలేజ్ గా ఏ గ్రామాన్ని అభివృద్ది చేశారు అని చెప్పి, అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి సరైన సమాధానాన్ని పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పులరాజు గారు, జేస్వి గారు రేడియో యాప్ లో బాగానే వస్తుంది, రేడియో సెట్ లో ప్రసారం కొంచెం డిస్టర్బెన్స్ గా వస్తుంది, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ విషయాన్ని మాకు అందించినందుకు అండ్ సరైన సమాధానాన్ని పంపించినందుకు కూడా. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, ఎస్ ఫస్ట్ ఆన్సర్ కరెక్టే అండి, సో నాకు మిజోరాం వెనకది కనిపించేటప్పటికీ ఓకే అలా అనిపించింది అనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ, నా రెండు ప్రశ్నలకి మీరు సరైన సమాధానాలు పంపించినందుకు. విజయవాడ నుంచి మనకి నందు మెసేజ్ చేశారు, హాయ్ నందు, వెరీ గుడ్ మార్నింగ్, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే నాగలక్ష్మి గారు ఫ్రం నందివెలుగు నుంచి సరైన సమాధానాన్ని పంపించారు, కోలా నాగలక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. అండ్ రైట్ ఆన్సర్ తో పుట్టపర్తి బాబాన్ సత్యసాయి జిల్లా నుంచి మనకి పంపించారు సరైన సమాధానం. కవిత, జోష్ణవి, మోహిత్ రావ్, ఇంకా బెంగళూరు నుంచి కోనకొండల రమణారావు గారు అండ్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు. దిస్ ఇస్ హరినాథ్ ఫ్రం ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే వేటపాలెం రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానాన్ని అందించారు, గుడ్ మార్నింగ్ వివిధ భారతి, రాఘవ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి, కిషోర్ కుమార్ గారు మీకు కూడా, మూసపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు మీకు కూడా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హాయ్ జేస్వి, నేను బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సౌజన్య గారు, రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. భువనేశ్వర్ సిటీ అంటూ నిఖిల్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ సరైన సమాధానంతో మనకి మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి పంపించారు, అలాగే సరైన సమాధానంతో దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కుసున్పూర్ అనమాట, ఒడిశా రాష్ట్రంలో తొలి స్మార్ట్ విలేజ్ గా ఏ గ్రామాన్ని అభివృద్ది చేశారు అన్నాను కదా, కుసున్పూర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో శ్రావ్యశ్రీ, పండు, అరుణ, మునేస, ఇంకా జోష్ణ అయ్యప్పనగర్ విజయవాడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. ఒరిస్సా నుంచి మల్కాపూర్ అంటూ పంపించారు ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కుసున్పూర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇంకా ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించద్దు, ఆల్రెడీ రివీల్ చేసేసాను కాబట్టి మరి నెక్స్ట్ క్వశ్చన్. వికోసాట్ 1 అనే మినీ ఉపగ్రహం ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అభివృద్ది చేశారు? వికోసాట్ 1 అనే మినీ ఉపగ్రహం ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అభివృద్ది చేశారు? ప్రశ్న ఇంకొకసారి, వికోసాట్ 1 అనే మినీ ఉపగ్రహం ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అభివృద్ది చేశారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్బీతో. వెల్, మరి వికోసాట్ 1 అనే మినీ ఉపగ్రహం ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్ పంపించారు. మల్కాపూర్ నుంచి ఒరిస్సా అంటారు, తర్వాత ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి కుషజన్పూర్ ఒరిస్సా అంటూ పంపించారు. సో రాంగ్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్ తో ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి హరినాథ్పురం నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. అలాగే సరైన సమాధానం పంపించారు పెద్దపరిమి నుంచి అబ్దుల్ కలాం గారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి సరైన సమాధానం. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు ఇందాకటి ప్రశ్నకి సమాధానం పంపించారు రైట్. సరైన సమాధానంతో ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కనకారావు గారు పెడన నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. పిల్లగండ్ల కాలనీ ముల్లగూరి విజయ్ కుమార్ గారు సరైన సమాధానాన్ని పంపించారు. అంబికా గారు ఫ్రం భవానీపురం నుంచి పాండిచేరి స్టూడెంట్స్. ఓకే గాట్ ఇట్.

అండ్ శివగంగై జిల్లా అరియకుడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందినటువంటి 11వ తరగతి విద్యార్థులు చేశారు అంటూ విజయ పరమేష్ గారు గుంటకల్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రం పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. మార్కాపురం నుంచి సిరిగిరి రాంప్రసాద్ గారు సరైన సమాధానం పంపించారు. అండ్ కోలా నాగలక్ష్మి నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేరళ రాష్ట్ర విద్యార్థులు అని అంటూ పంపించారు రమణారావు గారు, కవిత జోష్ణవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కాదు, భాస్కర్ గారు సరైన సమాధానం పంపించారు. పెడన నుంచి, కలమందలపాడు గ్రామం నుంచి కాసీం అండ్ ముత్తుజావులి గారు రైట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. అండ్ నిరంజన్ జగదీష్ చీరాల నుంచి సరైన సమాధానం. హరినాథ్ బాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ హాయ్ జయస్వి, మీకు కూడా వెరీ బిగ్ హాయ్. శ్రావ్యశ్రీ గారు, తుసి, అరుణ అండ్ సాహితీ, రాజ్యలక్ష్మి, అయ్యప్పనగర్ విజయవాడ నుంచి అనమాట. ఓకే, అండ్ విజయవాడ నుంచి మీ పేరు. సో నందు గారు రైట్ ఆన్సర్ పంపించారు విజయవాడ నుంచి, థ్యాంక్ యూ సో మచ్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల బెంగళూరు అంటూ పంపించారు. కాదు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు నా ఆన్సర్ వచ్చేసి అంటూ సరైన సమాధానాన్ని పంపించారు. అలాగే బీడుపల్లి పుట్టపర్తి సత్యసాయి జిల్లా నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. బాబాజాన్ గారు థ్యాంక్ యూ అండి, సరైన సమాధానంతో మనకి మెసేజ్ చేశారు. మీ పేరు కూడా పంపించలేదు. మూసపేట మహబూబ్ నగర్ నుంచి మనకి నరేష్, మెర్సి విజయ. సో నా క్వశ్చన్ కి ఆన్సర్ అప్పుడే పంపించలేదు, మళ్ళా నేను ఎప్పుడు వస్తానని అడుగుతున్నారు. హౌస్ స్వీట్, నేను వస్తానండి, ఎక్కడికి వెళ్ళను. సో తొందరలో కలుసుకుందాం, కానీ నా ఆన్సర్ కూడా పంపించండి ఈసారి. కన్నయ్య ఫ్రం మామిడిగుంటపల్లి ఈరాల మండల్ చిత్తూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే హాయ్ జయస్వి గారు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్ శ్రేహమాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. ఇంకా ఒక క్వశ్చన్, సో తప్పకుండా అండి, మీకోసం ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. తమిళనాడు స్టూడెంట్స్ అనమాట. సో తమిళనాడు వాళ్ళు వీకోసాట్1 అనే మినీ ఉపగ్రహాన్ని రూపొందించారు, అభివృద్ది చేశారు. సో రైట్ ఆన్సర్స్ పంపించారు చాలా మంది, అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ కమింగ్ బ్యాక్. 10:46 ఏమైపోయింది మన క్లాక్ లో టైం. ఇప్పుడు అడిగే ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. ఇటీవల మనకి వార్తల్లో కనిపించినటువంటి ఆకాశ 300 ఏంటి? ఆకాశ 300 ఇది ఏమిటి? ఇదొక డిజిటల్ ఇదన్నమాట. సో తీవ్రమైనటువంటి టెంపరేచర్ కి సంబంధించి చేసేటువంటి ఒక పరికరం. ఏంటి దీని దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ ఆకాశ 300 అంటే ఏంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి.

0: ఉంటుందా?
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3. సరిపోదు, ఇది అస్సలు సరిపోదు. మీ ఆన్సర్స్ వస్తే సరిపోతాయి. సో ఆకాశ 300 అంటే ఏంటి అని అడిగాను. నా క్వశ్చన్ లోనే చాలా ఆన్సర్ ఉంది. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి సరైన సమాధానాన్ని అందించారు అండ్ కమింగ్ బ్యాక్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ. ఇందాక ప్రశ్నకి పాకాల నుంచి నాకు మెసేజ్ పెట్టారు. సో నాకైతే అర్థం కాలేదు సార్. గుడ్ మార్నింగ్ జయశ్రీ గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, సూపర్ ప్రోగ్రామ్, థ్యాంక్ యూ సో మచ్. రాంబాబు, టైలర్, కమల, మానస, రచన, ఉదయ్ తేజ్, బైరెడ్డిపల్లి, చిత్తూరు డిస్టిక్ నుంచి థ్యాంక్ యూ. రైట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథ్పురం నుంచి. నరసింహారెడ్డి గారు మాధవల నుంచి సరైన సమాధానాన్ని అందించారు. అలాగే కోలా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానం. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ అండ్ సరైన సమాధానంతో ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అనంతపురం జిల్లా పిల్లగుండ్ల కాలనీ నుంచి విజయ్ కుమార్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు సరైన సమాధానం. అలాగే విజయ్ పరమేష్ గుంతకల్ నుంచి సరైన ఆన్సర్ అందించారండి. ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. వెల్ శుభోదయం జయశ్రీ గారు, మీకు కూడా శుభోదయం అండి. సరైన సమాధానంతో పెద్దాపురం మండలం నుంచి ఎన్టీఆర్ కాలనీ, బండారు త్రిమూర్తుల గుప్తా గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ అంబికా గారు ఫ్రం భవానీపురం నుంచి సరైన సమాధానం అందించారు. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ తో మనకి నెక్స్ట్ తిరుమలేష్ గారు పంపించారు. అలాగే ఎల్పీఎస్సీ త్రివేంద్రంకు చెందినటువంటి వాళ్లు అందజేశారు.

రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కేరళ స్పేస్ అనేటువంటి సంస్థ రూపొందించింది. ఓకే, కన్నయ్య గారు ఫ్రమ్ మామిడి తుంటపల్లి ఐరాల మండల్ చిత్తూరు డిస్టిక్ నుంచి పంపించారు. హ్యాపీ రక్షాబంధన్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. సిరిగిరి రామప్రసాద్ గారు మార్కాపురం నుంచి, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి సరైన సమాధానాన్ని పంపించారు. బాయ్ బాయ్ జయస్వి గారు, మీకు కూడా బాయ్ అండి. అండ్ నేను క్వశ్చన్ వినలేదు, ఓఫో. బీవీనగర్ భక్తవత్సల్ నగర్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రాజశేఖర్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తాను. అండ్ సరైన సమాధానంతో మనకి శ్రావిశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు. అండ్ ఫైనలీ సో సౌజన్య గారు మంగళగిరి నుంచి, ఈ ఆకాశ 300 అనేటువంటిది ఒక 3D ప్రింటర్ అన్నమాట. అధునాతన ఏరోస్పేస్ మరియు అంతరిక్ష పరిశోధనలకు మద్దతు ఇవ్వడానికి కేరళకి చెందినటువంటి ఒక స్టార్టప్ ఇది నిర్మించింది. అండ్ దాంతో పాటుగా అధిక ఉష్ణోగ్రత ప్రింటింగ్, 350 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను చేరుకోగల అధునాతన డ్యూయల్ ప్రింటర్ అన్నమాట. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీని యొక్క గరిష్ట ఉష్ణ స్థిరత్వం కూడా 80 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. సో దాట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ 3D ప్రింటర్ ఆకాశ 300. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ అడ్వాన్స్ గా హ్యాపీ హ్యాపీ రక్షాబంధన్ మీ అందరికీ కూడా. సో రక్షాబంధన్ ఎలాగో రేపే కాబట్టి చాలా అద్భుతమైన రోజు అన్న చెల్లెళ్ల అనుబంధానికి, అండ్ అక్కాతమ్ముళ్ళు కూడా, అండ్ దాంతోపాటుగా అక్కా చెల్లెళ్ళు కూడా ఎవరికైనా సరే ఆ రక్ష సదా శ్రీరామ రక్షగా కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేనే పాడి వినిపిస్తున్నాను. ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. ఒక కొమ్మకు

సో విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ రక్షాబంధన్ ఇన్ అడ్వాన్స్. మరి నేనైతే చాటు వైపు చెప్పేసి టైం వచ్చేసింది 10:57 అయిపోయింది. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ డే. బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. సో మరొక బ్యూటిఫుల్ షోలో కలుసుకుందాం మరిన్ని అద్భుతమైన మాటలతో, పాటలతో, సరదాల ఆటలతో కూడా. అండ్ నెక్స్ట్ మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక సూపర్ డూపర్ ధమాకా ఆర్జీ రెడీగా ఉంది. మరి సో ఎవరో ఏంటో తెలియాలి అంటే 11 దాటాల్సిందే. అంతకన్నా ముందు ఒక చిన్న పాట మీ అందరి కోసం. సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ జేఎస్వి సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. గోదావరి జన్మస్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు అనేక ఉపనదులు, వాగులు, ఏరులు కలుస్తున్నందున అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణాన్ని నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని అధికారులను శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. సచివాలయం 2 బ్లాక్లో అధికారులు, ఇంజనీర్లు ఐకానిక్ భవనాల నమూనాలు రూపొందించిన ఆర్కిటెక్చర్ ప్రతినిధులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన నిన్న పాల్గొన్నారు. రాష్టంలోని సుదీర్ఘ తీర ప్రాంతానికి రక్షణ కవచంగా తలపెట్టిన గ్రేట్ గ్రీన్వాల్ ప్రాజెక్టులో భాగంగా తాటివనాల ఏర్పాటు ప్రారంభించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం తాటికాయల సీజన్ ప్రారంభం కావడంతో తాటిగింజల సేకరణ నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. గ్రీన్ గ్రేట్వాల్ ప్రాజెక్టులో భాగంగా మొదటి అంచెలో మడ అడవులు, రెండవ అంచెలో తాటివనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5499 హెక్టార్ల పరిధిలో తాటివనాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు, తుపాన్ల సమయంలో ఈ తాటివనాలు పెనుగాలుల నిరోధక వ్యవస్థలా పనిచేసి తీరప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. సూపర్ ఎల్నినో నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ను సైతం నీళ్లతో నింపుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు మొదటి విడతగా రోజుకు 11,500 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మొదటి ఏడాదే హంద్రీనివాకు 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించామని, మరో 3,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకర్ లాజుకి లభ్యమైంది. వీరు పశ్చిమ బెంగాల్లో సురక్షితంగా ఉన్నట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకులు రమణారావు తెలిపారు. అల్లవరం మండలం ఓడరేవు తీరం నుంచి 7 మత్స్యకారులు ఈ నెల 3 వేటకు వెళ్లారు. ఆ తర్వాత వారి ఆచూకీ తెలియరాలేదు. దీంతో ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు నేవీ, కోస్ట్గార్డ్, మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మత్స్యకారుల బోట్ ఆచూకీని కోల్కతా సమీపంలో గుర్తించినట్లు రమణారావు తెలిపారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తాయానమ్ముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను వీఆర్జే ఖనిష్ కానీ 11:11 అవుతుంది. చాలా మంది 11:11 ని చాలా లక్కీగా ఫీల్ అవుతారు కదా. లాస్ట్ టైం నేను షోకి వచ్చినప్పుడు కూడా ఈ నెంబర్ చెప్పినట్టు గుర్తు. చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను కూడా. మీకు కూడా అంతే లక్ కలిసి రావాలని కోరుకుంటూ మన సినిమా కబుర్ని మొదలు పెట్టేసేద్దాం. అర్జున్ రెడ్డి మూవీ గురించి అప్డేట్ వచ్చింది తెలుసా? సో అర్జున్ రెడ్డి మూవీలోంచి ఆల్రెడీ సాంగ్ వినేశారు. సమీర భరద్వాజ్ పాడారు రాధాన్ మ్యూజిక్ అండ్ శ్రేష్ఠ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు. అండ్ ఇప్పుడైతే అర్జున్ రెడ్డి గురించి ఏంటి కనిష్క అప్డేట్ అంటే నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను అనమాట. ఈ పేరు వినగానే మనకి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అండ్ ఆయన మూవీలోని లుక్ అయితే మన కళ్ళ ముందుకు కనిపించేస్తుంది. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కి 10 ఇయర్స్ కంప్లీట్ అవబోతున్న సందర్భంగా ఎక్స్టెండెడ్ వర్షన్ ని రిలీజ్ చేయబోతున్నట్టు ప్లాన్ చేస్తున్నట్టు సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా చెప్పడం జరిగింది. అండ్ ఈ ఒక్క లైన్ తో ఫ్యాన్స్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అండ్ అంతేకాదు చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి అనమాట, ఎలా ఉండబోతుంది, ఏం ఎక్స్టెండ్ చేస్తారు అసలు ఏంటి అనేది. సో వెయిట్ చేయాలి మనం అయితే ఈ ఎక్స్టెండెడ్ వర్షన్ ఎలా ఉండొచ్చు అనేది తెలుసుకోవడానికి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మంచి వైబ్ ఉన్న పాట అయితే వచ్చేస్తుంది. మిరాయి మూలోంచి ఇంటూ స్టేట్ ఇంటూ వివిధ భారతీయ FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
5: 101.3.

మీరే మూవీ నుంచి సాంగ్ వినేసాక ఇంతకీ ఏంటి సినిమా అప్డేట్ అంటే గనక మరి తేజ సజ్జ మూవీలో ఉంచి అన్నమాట అప్డేట్. జాంబీ రెడ్డి 2021 లో రిలీజ్ అయిన మూవీకి సీక్వెల్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఏదైతే ఉందో అందులో మనం జాంబీస్ హవా అయితే చూసాము, అండ్ నాగవ్వ పాడిన ట్రెడిషనల్ సాంగ్ కి ర్యాప్ వచ్చేసి యాడ్ చేయడం చాలా యూనిక్ గా అనిపించింది అనమాట ఆ వీడియోకి. అండ్ తేజ సజ్జ, రియల్ స్టార్ ఉపేంద్ర అండ్ సర్ షానియా కపూర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మెయిన్ రీడ్లో కనిపించబోతున్నారు. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం అయితే మరొక అప్డేట్ తెలుపబోయే ముందు మనమైతే ఒక చిన్న సాంగ్ అయితే వినేసేద్దాం, వింటూ స్టే ట్యూన్డ్.

0: దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. కబుర్లో ఉన్నాం మనం. మరి ఈ రోజు సినిమా కబుర్లో ఆల్రెడీ కొన్ని విషయాలు అయితే వినేశారు. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే గనక ఆల్రెడీ క్రాక్ మూవీలోంచి వినేశారు కదా రవితేజ మూవీ. సో నెక్స్ట్ రవితేజ మూవీ గురించి అనమాట. రవితేజ సంక్రాంతి బరిలో నిలబడబోతున్నారని తెలుస్తుంది. దాగుడు మూతులు దండాకోర్ అనే మూవీతో రాబోతున్నారనమాట. రాజరాజ చోరా స్వాగ్ మూవీస్ తో మెప్పించిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హసిత్, ఈ మూవీకి కూడా

డైరెక్ట్ చేయబోతున్నారు. అది సంగతి. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే కనుక అదృశ్యం ఆల్రెడీ 3 పార్ట్స్ వచ్చేసింది కదా, నెక్స్ట్ 4th 5th పార్ట్స్ కూడా ఉండబోతున్నాయంట. ఇంకెన్ని పార్ట్లు ఉంటాయని అనుకునే వాళ్ళు కొంతమంది అయితే వావ్ ఇంకెలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ కూడా ఉన్నారు. ఉన్నారు కాబట్టి తీస్తున్నారు ఏమంటారు అంతే కదా. అండ్ ఇప్పుడైతే దృశ్యం లాంచ్ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. ఇంటర్స్టేట్ ఇంటూ భారతి FM 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ప్రశాంత్ వర్మ అనగానే ఆయన క్రియేట్ చేసిన యూనివర్స్ లన్నీ గుర్తొస్తుంటాయి. నెక్స్ట్ అలాంటి ఒక మరొక మూవీని రాబోతుంది అనమాట, మహాకాళి మూవీ. మరి ఈ మూవీలోని కాళీదేవి పాత్ర కోసం నటి శ్రేయారెడ్డి ఎవరైతే ఉన్నారో, రెండేళ్ల పాటు కలరి పట్టు అంటారు కదా ఇండియన్ మార్షల్ ఆర్ట్, అందులో ట్రైన్ అయ్యారంట. రీసెంట్ గా రిలీజ్ అయిన వీడియోలో శ్రేయారెడ్డి ఇంటెన్స్ లుక్స్ అయితే ఏవైతే ఉన్నాయో అండ్ గ్రేస్ ఏవైతే ఉందో చాలా హైలైట్ అయిందని చెప్పాలి. జాన్ 8 కి ఈ మూవీ రిలీజ్ కాబోతుందని చెప్పేసి అప్డేట్ అయితే ఉందన్నమాట. అంతే కదా, నెక్స్ట్ అయితే మీ అందరి కోసం ప్రశాంత్ వర్మ తీసిన మూవీ, అద్భుతమైన మూవీ, అద్భుతం మూవీలోంచి మీ అందరి కోసం ఒక పాట అయితే విచ్చేస్తున్నాను, ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టేడియం బేబీస్ భారతీయ FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

అద్భుతం మూవీలోంచి అద్భుతమైన పాట అయితే వినేశారు. ఇంటర్వ్యూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ ఆల్రెడీ మన సినిమా కబుర్లో బోలెడ్ అని అప్డేట్స్ అయితే వినేశాం కదా, ఒక్కసారి అవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి వినేద్దామా. దృశ్యం కి ఆల్రెడీ 3 పార్ట్స్ తీశారు, నెక్స్ట్ అయితే 4-5 పార్ట్స్ రాబోతున్నాయి. అండ్ జాంబీ 2కి నెక్స్ట్ ఇంకొక సీక్వెల్ అయితే తీయబోతున్నారు అనమాట. అండ్ ఈ మూవీకి వచ్చేసి వీడియో టైటిల్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. తేజ సజ్జ, రియల్ స్టార్ ఉపేంద్ర ఉండబోతున్నారు ఈ మూవీలో. అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ జాంబీ హవా అసలు మామూలుగా లేదనమాట అందులో చూస్తే గనక మనం. అండ్ నాగవ్వ పాడిన ట్రెడిషనల్ సాంగ్ ఏదైతే ఉందో అది యాడ్ చేయడం చాలా యునిక్ గా అనిపించింది వ్యూవర్స్ కి. అండ్ అంతేకాదు మనం జాంబీ రెడ్డి 2లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేలాగా ఉంటుంది ఆ వీడియో చూస్తే గనక. అండ్ ప్రశాంత్ వర్మ నెక్స్ట్ యూనివర్స్ ఇంకొకటి రాబోతుంది అనమాట. సో దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. సినిమా కబుర్లో ఇలా ఇలా బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడుకున్నాం కదా. మన అశోక్ అయితే బయట చెప్పాల్సిన టైం వచ్చేసింది 11:50 కాబోతుంది అనమాట. స్టూడియోస్ లో సమయం అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే కనిష్క హియర్. మరి నెక్స్ట్ షోలోకి ఎంటర్ అవబోయే ముందు మీ

మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. నేపాల్లో వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నేపాల్లో ఏపీకి చెందిన ఎవరైనా విపత్తులో చిక్కుకున్నారా అనే దానిపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాధిత యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీ ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ నేపాల్లోని ఏపీ వాసులకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. సహాయం కోసం ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ 011 3384 01 1 3387 089 నంబర్లను, వాట్సాప్ 9059824101 సంప్రదించవచ్చునని అధికారులు కోరారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ నియంత్రిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్తు వృద్దికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 7 మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్లె వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపటి వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3 1 గంటకు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: గుడ్ మార్నింగ్ మ్యామ్.
4: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
4: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి.
3: ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
5: ఎస్ మ్యామ్.
3: చెప్పండి.
5: ఎస్ సార్, రంగనాథన్ మ్యామ్.
3: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
6: దిస్ ఇస్ ఆకాశవాణి.

క్లాక్ 10 మినిట్స్ దాటింది మన స్టూడియోస్ లో. సమయం మనమైతే ఎంటర్పోయాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. ఇంతకీ మీకు తెలుసా, నేను ఒక సీక్రెట్ చెప్తాను అంటూ ఒక అతను ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు అనమాట. అది ఏఐయో మనిషో తెలియదు కానీ మొత్తానికి అందరినీ బురిడి కొట్టించేశాడు అనమాట. చిన్నప్పుడు మీకు సీక్రెట్ చెప్తా ఇలా రండి అని చెప్పి పెద్దవాళ్ళు ఎప్పుడైనా అన్నప్పుడు ఇంట్రెస్ట్ గా వెళ్లేవాళ్ళం. అదే క్యూరియాసిటీ పెద్దైనప్పుడు కూడా కంటిన్యూ అయితే ఇలా ముంచే రేంజ్కి తెస్తే కష్టమే అనమాట. రీసెంట్ గా 8 crores దగ్గర కలెక్ట్ చేశాడు ఒక ఫేక్ అకౌంట్ లో ఇట్లాగే సీక్రెట్ చెప్తారండి అంటూ. మాట్లాడుకుందాం దీని గురించి. నీతో చెప్పనా, నాకు డబ్బులు ఇస్తావా అంటే కనుక ఎవరికి ఇవ్వబాకండి. మొత్తానికి ఇప్పుడైతే మీ అందరి కోసం అతడి మూవీ తర్వాత పైసా మూవీ నుంచి టైటిల్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేడియం భారతీయ 101.3 అండి, మీ ఆర్జే కనిష్క.

జరగండి జరగండి జరగండి, కుగులు తిక్కిన గుంసు వచ్చనండి. జరగండి జర

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD, దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం గేమ్ చేంజర్ మూవీలో నుంచి సాంగ్ వినేశారు. నిజంగా గేమ్ చేంజ్ చేసేసే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో మొత్తానికి వాళ్ళకి. ఫ్యూ డేస్ బ్యాక్ నే సోషల్ మీడియాలో పేజ్ ఓపెన్ చేసి నీకు సీక్రెట్ రివీల్ చేస్తాను 25th August అంటూ చాలా మంది ఫాలోవర్స్ ని కలెక్ట్ చేశారు అనమాట. జస్ట్ 6 పోస్ట్లే, అందులో ఏముండదు, మీ జీవితాన్ని మార్చే విషయాన్ని నేను చెప్తాను మీకు అంటూ పెట్టాడు అనమాట పోస్టులు. మొత్తానికి అది ఆ ఫేస్ కనిపించిన కొన్ని పోస్టులు అనుకున్నాను. మొత్తానికి పాయింట్ ఏంటంటే, చూడండి జనాలు ఎంతమంది క్యూరియస్ ఫీల్ అయ్యారంటే, వాళ్ళు వేరే యాప్లోకి మీరు కన్వర్ట్ చేసి అంటే అక్కడికి వెళ్ళి మీరు నేను పెట్టే వీడియోని చూడొచ్చు అని చెప్పేసి అంటే అందరు కూడా ఇటు నుంచి అటుకు జంప్ చేసి ఆ యాప్లో కూడా వెళ్ళి యాప్లో వీడియో ఓపెన్ చేయాలంటే మనీ పే చేయాలనే ఆప్షన్ ఉందన్నమాట. మొత్తానికి మనీ పే చేసి ఒక మోటివేషనల్ వీడియోని చూసి వచ్చారు. అన్ని డబ్బులు పెట్టుకుని అంటే 500 అరౌండ్ ఉంటుంది అన్నమాట పే. మొత్తానికి అలా స్కామ్ చేశాడు అనమాట. ఒక చిన్న మోటివేషనల్ వీడియో ఒక క్యూరియాసిటీని అలా బిల్డప్ చేసి ఇప్పటికే 150,000 మంది పే చేసి దాన్ని చూడడం జరిగింది. వాడండి, అసలు వాళ్ళ తెలివికి చెప్పుకోవాలి ఆ స్కామర్స్ జనాల క్యూరియాసిటీని క్యాష్ చేసుకున్నారనే చెప్పాలి. ఇలాంటివి చాలానే మోసాలు ఉంటున్నాయి సోషల్ మీడియాలో, నమ్మకండి. డబ్బులు వృధా చేసుకోకండి. మెయిన్గా చెప్పాలంటే గనక సూర్యాది ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు, 5,000 ఉంటే కూరగాయల షాప్ పెట్టుకుంటా, 40,000 ఉంటే పచారీ షాప్ పెట్టుకుంటా, ఇంకా ఎక్కువ ఉంటే మార్కెట్ పెట్టుకుంటా అంటూ ఇలా చెప్తాడు కదా. సో మనకి ఉన్న డబ్బులు ఏదో ఒక దానికి పనికొస్తే ఆ స్కామర్ల చేతికి ఎందుకు ఇవ్వడం చెప్పండి. ఈజీ మనీ, సీక్రెట్ రివీల్, అప్లికేషన్ ఫీ, జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతుంటే గనక అస్సలు ఇవ్వకండి. చాలా ఆన్లైన్ మోసాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఆఫ్లైన్ లో కూడా జాబ్ ఇప్పిస్తామని చాలా మంది ఇట్లాంటి మోసాలు చేస్తారు. ఎక్కడ కూడా నమ్మకండి. మనిషి కనిపిస్తున్నాడు కదా, ఎదురు మన ఏరియాలోనే ఉంటారు కదా, ఇట్లాంటి మాటలు ఏవి మీ బ్రెయిన్ లోకి రానివి బాకండి. ఇవన్నీ కూడా మోసాలే అన్నమాట. ఇంతకీ స్పామర్ ఇచ్చిన మోటివేషనల్ వీడియోలో ఏముందో తెలుసా, చెప్తాను మీకు. రైడ్ నువ్వు అందరి కోసం మరొక సాంగ్ అయితే వస్తుంది. పైసా వసూల్ మూవీలో నుంచి పైసా వసూల్ చేసుకున్నాడు మొత్తానికి అతను అయితే ఒక చిన్న వీడియోతో.

అసలు మూవీలోంచి టైటిల్ ట్రాక్ వినేస్తారు భాస్కర్ భట్ల రవికుమారి సాంగ్ లిరిక్స్ అందించగా, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అండ్ డాలర్ మెహందీ అండ్ అనురాగ్ కుల్కర్ణి ఉమా నేహా ఈ సాంగ్ కి పాడారనమాట. అండ్ మన స్టూడియోస్ లో సమయం 12:29 దాటిపోయింది. మరి ఎగ్జాక్ట్ గా 12:30 కి మీ అందరి కోసం తెలుగులో వార్తలు అయితే రెడీగా ఉంటాయి. మరి ఆ వార్తల తర్వాత మరిన్ని విషయాలు, ఇంతకీ సస్పెన్స్ నేను అట్టి పెట్టాను కదా, మరి ఆ సస్పెన్స్ ఏంటో చెప్తాను. సీక్రెట్ రివీల్ చేస్తా అంటూ ఒక వీడియో రివీల్ చేశాడు కదా, ఆ వీడియోలో ఏముంది అనేది నేను చెప్తాను. మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్టాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుండి ఆధునిక శిక్షణ కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని, దీనివల్ల ప్రతిభకు ప్రతి దశలోనూ తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్ నుద్దేశించి మాట్లాడుతూ మోదీ, క్రీడలు కేవలం పతకాలు గెలవడానికే పరిమితం కాదని, అవి భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని, వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక లక్ష్యమని అన్నారు. ప్రతి జిల్లా ప్రపంచ క్రీడాపటంలో ప్రకాశించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. క్రీడల్లో 5 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలను గుర్తించడం కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని ఎర్రకోట నుండి తాను ప్రకటించినట్టు ప్రధాని గుర్తు చేసుకున్నారు.
1: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూం తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై, యే వికసిత్ భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాథ్ జోడ్నే కా అభియాన్ హై. మే హమేషా కహతా ఆయా హూం జో ఖేలే వో ఖిలే, ఔర్ ఖేల్ మే ఖిల్నా సిర్ఫ్ మైదాన్ పర్ జీతనా నహీ హై, ఖేల్ మే ఖిల్నా మత్లబ్ వ్యక్తిత్వ కా ఖిల్నా ఔర్ దేశ్ కా గౌరవ్ బఢానా.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా, యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా రూపాంతరం చెందాయన్నారు. ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పౌరులు ఫిట్నెస్ ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నందున భారత క్రీడా వ్యవస్థ ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలు, పతకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో దేశ యువతను క్రియాశీల భాగస్వాములుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాండవీయ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రక్షణ రంగంలో జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీకి అత్యంత కీలకమైన బాధ్యత దక్కనుంది. ఇకపై ఈ కర్మాగారం యుద్ద ట్యాంకుల మరమ్మతులు, ఓవర్ హాల్, సాంకేతిక ఆధునీకరణకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం T-72 ట్యాంకుల మరమ్మతులు చేసే ప్రధాన బాధ్యత తమిళనాడులోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్ ఫ్యాక్టరీ వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు కింద తొలి దశలో ప్రతి ఏటా 12 T-72 ట్యాంకులను పూర్తిగా ఆధునీకరిస్తారు. అలాగే ట్యాంకుల నిర్వహణ, మరమ్మతులు, పరీక్షల కోసం జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో ఒక ఆధునిక ప్లాంట్ టెస్టింగ్ ట్రాక్ ను కూడా అభివృద్ది చేస్తారు. వచ్చే నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమాపేశానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం,

సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం కొనసాగుతోంది. పరస్పర ప్రాముఖ్యత గల ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు వారు పంచుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ జేఎన్పీటీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్దభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్దిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 30 పోర్టుల్లో వృద్దిపరంగా ఈ పోర్ట్ మిగతా అన్ని పోర్టులకు మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో అసలు స్థానమే లేని స్థాయి నుంచి భారతదేశ సముద్ర రంగం ఒక ప్రముఖ పోర్టుగా ఎదుగుతూ సరికొత్త మైలురాళ్లను సాధించిందని సోనోవాల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హేత్ని హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్ లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్ లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది గల్లంతుకాగా వారిలో దాదాపు 300 మంది భారతీయ పర్యాటకులు కూడా ఉన్నట్టు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. రసువా ప్రాంతంలో సంభవించిన ఈ వరదల్లో 160 మంది మరణించారని, వేలాది మంది ఆచూకీ తెలియకుండా పోయిందని ఖనాల్ ధృవీకరించారు. మరోవైపు 3 జిల్లాలను అతలాకుతలం చేసిన భొటేకోషి నది ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 162కు పెరిగిందని నేపాల్ పోలీసులు తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహార్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ అలాగే పాఠశాల విద్య అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. రేపటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం

0: రాష్టాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
6: అయితే సినిమాకి వెళ్దామా?
5: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
7: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
10: FM 101.3.

కబురు చల్లగా మూవీలో మంచి సాంగ్ అయితే వినేశారు. వింటే చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్. కానీ నిజంగా చావు కబురు చల్లగానే చెప్పాడు అనమాట. ఈ స్కామర్ ఎవరైతే ఉన్నాడో ఏం చెప్తున్నాడు అంటే, ఒక మోటివేషనల్ వీడియో పోస్ట్ చేసి మొత్తానికి ఆ వీడియో చూడడానికి మీరు డబ్బులు పే చేయాలని చెప్పేసి ఒక యాప్లో క్రియేట్ చేసి ఈ సోషల్ మీడియాలో తన పేజ్కి వచ్చిన ఫాలోవర్స్ అందరినీ అటు షిఫ్ట్ చేసి ఎన్నో లక్షల మంది వచ్చారంట, 400,000 పైగానే. సో అందులో 150,000 మంది పైగానే ఆ వీడియో చూడడం జరిగింది. సో ఎన్నో కోట్లలో అతనికి డబ్బులు రావడం జరిగిందని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ అనమాట. ఇంతకీ ఈ స్కామర్ చేసింది ఏంటి అంటే కనుక మీకు సీక్రెట్ చెప్తా అంటూ స్టార్ట్ చేసి ఒక మోటివేషనల్ వీడియో వదిలాడు మొత్తానికి ఫైనల్ గా. ఇంతకీ ఆ మోటివేషనల్ వీడియోలో ఏముంది అని చెప్తాను కదా, టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పి ఉందన్నమాట. నిజమే కదా, టైం చాలా ఇంపార్టెంట్, మీరు అనవసరంగా వేస్ట్ చేశారని చెప్పేసి అందరినీ ఫూల్ చేసి అవతలు పెట్టాడు ఆ ఎవరైతే వీడియో చూడడానికి డబ్బులు కట్టి చూసారో. మొత్తానికి అలా నడుస్తున్నాయి స్కామ్లు. అయితే మీరు ఆ స్కామ్ల బారిన పడకుండా ఉండాలి అంటే కనుక ఇలా క్యూరియాసిటీ ఇచ్చి ఆ తర్వాత డబ్బులు పే చేయండి అంటే స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్, అక్కడే ఆగిపోండి. డబ్బులు పే చేసి చూడాల్సిన అవసరం లేదు, ఎక్కువ క్యూరియాసిటీ పెట్టుకొని ఇదిగోండి ఇట్లాంటివి ఏవో ఉంటాయి మంచి మాటలు. మొత్తానికి ఆ మంచి మాట కోసం అంత గట్టావా అని అనుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ తర్వాత రైట్ నా స్టూడియోస్ లో సమయం 12:49 దాటింది అనమాట. ఇంకా దీనికోసం ఒక మీమ్ కూడా క్రియేట్ చేశారు, దాని గురించి కూడా షేర్ చేస్తాను మీతో. రైట్ నో మీ అందరి కోసం F3 మూవీలో నుంచి సాంగ్ అయితే వస్తుంది, వింటూ స్టేడియం.

0: भारतीय फिल्म वन थ्रू वन पॉइंट थ्री निर्मी आचे कनिष्का
1: లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో ఎవడు కనిపెట్టాడు కానీ దీని అబ్బో క్యాష్ లేని లైఫ్ ఎక్కడ స్థాన బాత్ డబ్బో పైసా ఉంటే లోకమంత పెద్ద.

0: చేస్తూగా.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఇంతకీ మేము ఏంటంటే గనక స్కామర్ ని డబ్బులు కట్టడం త్వరగా చెప్పండి అంటే టైం చాలా ఇంపార్టెంట్, పోయి ఏదైనా పని చూసుకోండి అన్నట్టు క్రియేట్ చేసినట్టుంది ఈ ఫన్నీ మీమ్ అయితే. పాపం డబ్బులు అయితే పోగొట్టుకున్నారు చాలా మంది, మీరు ఇంత తెలివి తక్కువగా ఉండకండి ఓకేనా, చాలా జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి ఏవైనా స్కామ్లు స్కీమ్లు ఉంటే గనక ఓకేనా. రైట్, మీ అందరి కోసం న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉన్నాయి, వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా విశ్వవిద్యాలయాలు ఆధునిక

శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రతి దశలోనూ అవసరమైన సహకారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ ఉదయం ప్రసంగించారు. కేవలం పథకాలు సాధించడానికే పరిమితం కాకుండా దేశ నిర్మాణంలో దేశ క్రీడా ప్రతిభను యువశక్తిని ఏకం చేసే మహత్తర లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేపాల్లో భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోగా 133 మంది భారతీయులు ఆచూకీ గల్లంతైంది. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలను అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటుందని ప్రధానమంత్రి వెల్లడించారు. వివిధ మార్గాల ద్వారా నేపాల్లో వరదల్లో తెలుగువారి క్షేమ సమాచారాన్ని రాష్ట ప్రభుత్వం అమరావతిలోని ఆర్టీజీఎస్ సేకరిస్తోంది. తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం కాఠ్మండ్లో ఉన్నట్లు ఆర్టీజీఎస్ గుర్తించింది. యాత్రికుల క్షేమ సమాచారాన్ని అధికారులు తెలుసుకున్నారు. ఎలాంటి సహాయం అవసరమైనా తక్షణం తమను సంప్రదించాలని యాత్రికులకు ఆర్టీజీఎస్ అధికారులు సూచించారు. మళ్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయం సహా పలు అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధాని సూచించినట్లు సామాజిక మాధ్యమం వేదికగా జయంత్ సింగ్ తెలిపారు. కోనసీమ జిల్లా ఓడరేవుల నుంచి వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్లోని దిగ్గా హార్బర్కు సురక్షితంగా చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం చేసిన చొరవను అభినందించి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి. తిరుపతిలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ మత్స్యకారుల గాలింపు కోసం కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని మత్స్యకారులు సురక్షితంగా బయటపడేందుకు కృషి జరిగిందని అన్నారు. రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపటి వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాగెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వచ్చినాడే గల్లీలో దుక్కుడే తెలుసా అలా దారుడే.

ఎంతుందని లైఫ్ అని చెప్పేసి చాలా మంది వాళ్ళ డైట్ ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినవి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం మేము హెల్దీగా బతకాలి, ఎంత లైఫ్ ఉందని చెప్పండి, సేమ్ డైలాగ్ ఉన్న లైఫ్ ని హెల్దీగా బతకాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. పైసా మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు గోవింద గోవింద అంటూ. ధీరా ప్రోగ్రామ్ లోకి మనం అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. 1:08 అవుతుంది మన స్టూడియోస్ లో సమయం. సడన్ గా మన కంటి ముందు లైటింగ్ లో చేంజెస్ వస్తేనే కళ్ళు, బ్రెయిన్, బాడీ ఒక్కసారిగా రియాక్ట్ అయిపోతుంది కదా, ఎంతో డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతుంది బాడీ. అలాంటిది సడన్ గా టోటల్ డైట్ చేంజ్ చేయడం లేదా మొత్తానికి మానేయడం ఇట్లాంటివి ఏవైనా చేస్తే అసలు ఆలోచన ఎప్పుడైనా చేశారా? ఇలాంటివి చేసింది ఒక ఆవిడ, చైనాలోనే ఒక ఆవిడ అనమాట. ఇలాగే ట్రయల్ వేసింది, అస్సలకే అసలు తెచ్చుకుంది అనమాట. మాట్లాడుకుందాం దీని గురించి ఈనాటి ధీరాలో. సో ఎప్పుడైనా కానీ డైట్ లో చేంజెస్ తెచ్చినప్పుడు తెలియని ఫుడ్ తింటే మన ఏంటి, మనలో ఏమన్నా చేంజెస్ వచ్చిందా, ఎలర్జెటిక్ రియాక్షన్, వాతం ఇట్లాంటివి, హౌ వి ఫీలింగ్ అంటే బర్నింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికైనా ఉంటుంది. అంటే చిన్నపిల్లలకు మాత్రమే టెస్టింగ్ కాదనమాట, మనం బ్రతికి ఉన్నంత వరకు కూడా ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ప్రొఫెషనల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను. ఇంకా మాట్లాడుకుందాం రైట్ నువ్వు మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది అదృష్ట మూవీలో నుంచి. మరి ఈ సాంగ్ ని అయితే ఎవరు రాశారు అంటే చిరావూరి విజయ్ కుమార్ గారు రాశారు. దినా మ్యూజిక్ కంపోజ్ చేయగా శంకర్ మహాదేవన్ పాడారు అనమాట. మరి ఈ సాంగ్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ భారతి 101.3 అని నేను విఆర్జే కనిష్క.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్లి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా.
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: అదృష్ట మూవీలోంచి సాంగ్ అయితే వినసారు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క. 1:18 స్టూడియోస్ లో సమయం ధీర ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. మరి ఈ సాంగ్ వినేసాక నిజంగా అదృష్టం ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలంటే అని అనుకుంటారు కొంతమంది. కానీ ఆరోగ్యం మన చేతిలోనే ఉండాలి, అంటే మన చేతుల్లో ఉంది అనమాట. మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మన ఆరోగ్యం అనేది డిసైడ్ అవుతుంది. చాలా మంది ఆరోగ్యం కోసం అని చెప్పేసి ఎక్కువ ప్రెషర్ తీసుకొని కూడా ఎక్కువ ఆరోగ్యంకి ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటారు. చైనాలోని ఒక ఆవిడ ఇలాగే ట్రయల్ వేసిందనమాట. అంటే ఆ వెయిట్ ఎక్కువ ఉండిపోయాను, నేను కొంచెం తగ్గితే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి ఈ ఒక ప్రయోగం చేసింది. ఇంతకీ ఏం చేసిందంటే ఎవరో చెప్పారో మరి, లేకపోతే ఆవిడే ఓన్ డెసిషన్ తీసుకొని ఇట్లా చేసిందో తెలియదు, కానీ ఫుల్గా ఫుడ్ మానేసి వాటర్తోనే తన పొట్ట నింపుకొని బరువు తగ్గడానికి ట్రై చేసింది అనమాట. మొత్తానికి 160 సెంటీమీటర్స్ ఎత్తు ఉండే ఆవిడ 70 కేజెస్ వెయిట్ ఉందన్నమాట అప్పట్లో. సో ఆ తర్వాత ఈ డైట్ చేసిన తర్వాత డ్రాస్టిక్ కొన్ని వారాల్లోనే 20 కేజీలు తగ్గింది. అలా చేయడం వల్ల ఏమైందంటే తన కళ్ళు కనీసం అంటే ఐస్ కళ్ళు తిప్పలని కూడా ఆవిడ బాడీ సహకరించక అంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అంతేకాదు అయోమయం, జ్ఞాపశక్తి కోల్పోవడం, నడవలేకపోవడం వంటి న్యూరలాజికల్ ఏవైతే సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా వచ్చి హాస్పిటల్లో చేరడం జరిగింది. అలాంటి పరిస్థితి తెచ్చుకుంది ఆవిడ. సో ఎవరు కూడా అలా తెచ్చుకోకండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ప్రాంతీయ వార్తలు రెడీ ఉన్నాయి, ఇంకా మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

0: వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో జాతీయ ఆరోగ్య మిషన్ అమల్లో భాగంగా 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో 7 మృతి చెందడం పట్ల గవర్నర్, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రితో సహా పలువురు విచారం వ్యక్తం చేశారు. ఇరవై 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా విశ్వవిద్యాలయాలు, ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రతి దశలోనూ అవసరమైన సహకారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ ఉదయం ప్రసంగించారు. క్రీడలు కేవలం పతకాలు సాధించడానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ నిర్మాణంలో దేశ క్రీడా ప్రతిభను, యువశక్తిని ఏకం చేసే మహత్తర లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై. యే వికసిత్ భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాత్ జోడ్నే కా అభియాన్. మే హమేషా కహతా ఆయా హూ జో ఖేలే వో ఖిలే ఔర్ ఖేల్ మే ఖిల్నా సిర్ఫ్ మైదాన్ పర్ జీతనా నహీ హై. ఖేల్ మే ఖిల్నా మత్లబ్ వ్యక్తిత్వ కా ఖిల్నా ఔర్ దేశ్ కా గౌరవ్ బఢానా.
0: నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, నేపాల్లో చిక్కుకున్న రాష్ట వాసులు, వారి కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని సూచించారు. ఏపీ భవన్ కంట్రోల్ రూమ్లోని 01 1 2 3 3 8 4 0 1 6 0 1 1 2 3 3 8 0 8 9 ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి 9 0 5 9 8 2 4 1 0 1 నంబర్ను వినియోగించాలని కోరారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ బాధిత యాత్రికులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొంది. ప్రమాద సమయంలో ఆటోలో 15 ప్రయాణిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. మృతులు వేలూరు వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులకు గుంటూరు ప్రభుత్వ సర్జన ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఆధునిక హంగులతో రైతు బజార్ నిర్మాణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ప్రాజెక్టు నమూనా చిత్రాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులు 18,55,00,000 రూపాయలతో ఈ రైతు బజార్ను నిర్మించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. అక్టోబర్ నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గౌనివారిపల్లి నుంచి చెట్లమురంపల్లి వరకు 2,50,00,000 రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, 2 ఏళ్ల పాలనలో అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, సీసీ డ్రైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నామని తెలిపారు. తెలిపారు. ప్రతి ఏటా

0: డిఎస్సి నోటిఫికేషన్ తో పాటు జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ,
1: ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త ఇండ్లు కూడా ఇస్తున్నాం, ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా మేము తల్లికి వందనం అందజేసాం, అన్నదాత సుఖీభావం అందజేసాం, ఉచిత గ్యాస్ సిలిండర్, 70 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు మరి ఈ రోజు వాడుకుంటున్నారు, పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం, జలధార పోకడం వల్ల ఏ వర్షం బొట్టు కూడా వేస్ట్ కాకుండా మరి కాలువల్లో నీళ్లు పోవాలన్న ఉద్దేశంతో మరి జంగల్ క్లియరెన్స్ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని అనే విషయం తెలియజేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మొత్తంలో కేంద్రం వాటా 1,468,99,00,000 రూపాయలు కాగా రాష్ట్రం వాటా 979,19,00,000 రూపాయలని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో రాష్ట్రం ప్రాధాన్యత క్రమంలో కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిపి 1,175,03,00,000 రూపాయల నిధులు విడుదల చేసినట్లు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో భాగంగా దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాళహస్తిలో బాలికల డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలో ఎన్సీసీ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థిని మల్లేశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: మా కాలేజీ నుంచి ముగ్గురం ఖేలో ఇండియా ద్వారా సెలెక్ట్ అయ్యాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు టీవీ కాంట్రాక్ట్ ద్వారా మేము ప్రధాని నరేంద్ర మోడీతో సార్తో మాట్లాడుతున్నాము. ఆయన మమ్మల్ని చాలా క్వశ్చన్ అడిగాడు. మేము సార్తో చాలా కాంటాక్ట్ అయ్యాము. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు అండ్ ప్రధాన మోడీ సార్కి ధన్యవాదాలు.
0: ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ కరువు పరిస్థితులు, వర్షాభావం వంటి అంశాలపై ఇటీవల జరిగిన శాసనసభ సమాపేశాల్లో క్షుణ్ణంగా చర్చించామన్నారు. రాష్టంలో మంచినీటి అవసరాలు తీర్చేందుకు, పంటలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని ప్రోత్సహిస్తున్నామని, రాయలసీమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు పేర్కొంటూ,
3: 13,500 కోట్ల రూపాయలు ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతా ఉన్నాం. రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేయడానికి ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం. ఈరోజు మరి కుప్పానికి గాని పులివెందులకు గాని నీరు తీసుకెళ్లగలిగామంటే ఇరిగేషన్ పట్ల చిత్తశుద్ది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. రాయలసీమ రైతులకి డ్రిప్ సబ్సిడీ మళ్ళీ తిరిగి ఇవ్వగలిగాం. అలాగే వెలుగొండకి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందులో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం సీఆర్డీఏ అథారిటీపై సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో రాజధానిలోని ప్రభుత్వ భవనాలకు సంబంధించి భవనాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియజేయనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో జాతీయ ఆరోగ్య మిషన్ అమల్లో భాగంగా 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.

0: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
0: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా? సరే.

மனசுலோ தை தக்க தை தக்க தை தக்க தை தக்க தை தை தை தை தை. దిన్న దిన్న అక్కడ దిన్న దిన్న తాంగిడ తగ్గ తరిగిడ తగ్గ దిగి దిగి దిగి తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తదిగిణతో తదిగిణతో తదిగిణతో తాంగిడ తగ్గ తరిగిడ తగ్గదివి తాంగిడ తగ్గ తరిగిడ తగ్గదివి తాంగిడ తగ్గ తరిగిడ తగ్గదివి తక్క తన్నక దిన దీన్ తన్నక దిన దిన తన్నక దిన.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07.
5: పెళ్లి పుస్తకం మూవీస్ లోంచి సాంగ్స్ అయితే విని సార్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ అజయ్ కనిష్కని. ధీరాలో ఉన్నాం మనం. ఇంతకీ చైనాలోని ఆవిడ ఏం చేసిందో చెప్పాను కదా, ఒక్క డెసిషన్ లైఫ్ ని మార్చేసింది. ఫుల్ ఫుడ్ మానేసి ఓన్లీ వాటర్ డైట్ మీద ఉండి ఏదో వెయిట్ తగ్గదా అని చాలా ట్రై చేసింది అనమాట. మొత్తానికి కొన్ని వారాల్లోనే 20 కేజీస్ దాకా తగ్గింది, కానీ బాడీలో పార్ట్స్ పనిచేయడం మానేసాయని చెప్పాలి. మీరెప్పుడు కూడా ఇలా చేయబోకండి, ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో సో వాళ్ళ గైడెన్స్ లో మాత్రమే డైట్లు, వర్కౌట్లు, యోగాలు ఇలాంటివన్నీ చేసుకోవాలి. దట్ టు ప్రాపర్ హెల్త్ చెకప్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ. మన డైట్ చేంజ్ అయినా మన హెల్త్ ఏమైనా అప్సెట్ అవుతుందా, ఏంటి చేంజెస్ అని చూసుకుంటూ కాస్త మనం ముందుకెళ్తే మంచిది. మెయిన్గా సోషల్ ప్రెషర్ కానివ్వండి, ఎవరో సలహా ఇచ్చారనో లేదా నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా సొంత ప్రయోగాలు చేసేవాళ్ళు చాలామంది మనకు చుట్టూ కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి ప్రాపర్ గైడెన్స్ లేకుండా వాళ్ళు చేసే డైట్స్ని వాళ్ళు ఓన్గా బిల్డప్ చేసుకొని పెద్ద ఏమంటారు మంచిగా మేమే బిల్డప్ అవుతున్నాము అన్నట్టుగా ఫీల్ అయ్యి మళ్ళీ వేరే వాళ్ళకి సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు, మాకు ఇంత బాగుంది అంత బాగుంది అని చెప్పి. అంత సజెషన్స్ అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కరెక్ట్ కాదనమాట. ప్రాపర్ ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది ఎప్పుడూ కూడా సజెస్టబుల్ థింగ్. అదే సంగతి అండ్ రైట్ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
4: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి.

0: ఏమిత్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాల్లో వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: Hiti FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఇప్పుడు ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధభారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి FM
0: 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: అమ్మాయి గారు ఎక్కడికి?

0: వెళ్ళిపోతున్నారు.
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా.
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

క్వశ్చన్స్ తో పాటు నేను ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలో కూడా గెస్ చేస్తూ ఉండొచ్చు మీరు. ఈ 1.5 అవర్ పాటు మరి ఏంటి నంబర్ అంటే కనుక 0866-2488-14 అనే నంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ పేరు, ఊరు, ఆన్సర్ ని. ఈ 3 విషయాలు పెడితే చాలు, అంతకుమించి నేను ఎక్స్పెక్ట్ చేయను. సో మీరు మితంగా పంపించండి, నేను కూడా అలాగే మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు చదువుతూ ఉంటారు. మరి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జుట్టు, గోళ్ళు, చర్మం ఇవి ఏవైతే ఉన్నాయో దీనికోసం ఒక విటమిన్ కావాల్సి వస్తుంది. సో బి విటమిన్ అని చెప్పచ్చు. ఆ బి విటమిన్ కి ఒక పేరు కూడా ఉంది, దానికి ఒక నంబర్ కూడా ఇస్తారు కదా. విటమిన్స్ లో నంబర్స్ ఉంటాయి, బికి సంబంధించినవి మెయిన్ గా. సో ఇవి చాలా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ దాని పేరు కూడా ఫ్రీక్వెంట్ గా మనం వింటూ ఉంటాం, వాడుతుంటారు కూడా. ఏ దీనికి సంబంధించింది జుట్టు, గోళ్ళు, చర్మానికి సంబంధించి మనం తీసుకోవాల్సిన వైటమిన్ ఏంటి, దానికి ఒక పేరు కూడా ఉంది. పేరు ఏంటో తెలిస్తే వాట్సాప్ చేయండి 0866-2488-14 అనే నెంబర్ కి మీ పేరు, ఊరు, ఆన్సర్ టైప్ చేసి. మరి రైట్ నువ్వు మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ ఏ మూవీలేదు కూడా గెస్ చేస్తూ ఉండండి 0866-2488-14 అనే నెంబర్ కి వాట్సాప్ చేస్తూ.

వింటూ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కానీ మన వాళ్ళ మెసేజ్లు ప్రవాహంలో వచ్చి పడుతూ ఉన్నాయన్నమాట. నేను కిందకి స్క్రోల్ చేద్దామని చూస్తున్నాను, అది మళ్ళీ టాప్కి వెళ్ళిపోతుంది, అట్లా అవుతుంది అనమాట ప్రస్తుతానికి. శుభ మధ్యాహ్నం అంటూ చాలా మంది మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ. మీరు కూడా ఎలా మెసేజ్ చేయాలంటే 0866-2488-1 అనే నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు. ఇందుకే నేను ఏం అడిగానంటే బి విటమిన్స్ లో ఒక విటమిన్ ఉంటుంది, అందులో మనకి జుట్టు గోళ్ళు చర్మంకి యూజ్ అయ్యే విటమిన్ అనమాట, బి విటమిన్ లో ఒక విటమిన్. సో అది ఏంటి, దానికి ఒక పేరు ఉంటుంది, ఒక నెంబర్ ఉంటుంది, మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి అన్నాను. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మజీ వెంకటాచార్య, వరలక్ష్మి కృష్ణ, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలుక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, వీళ్ళందరూ కూడా పంపించారు. అండ్ రేడియో వింటున్న ఓకే, దానికి అర్థం చెప్పగలరు అంటున్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడో విన్న పాటకి ఇప్పుడు నేను అర్థం చెప్పాలంటే ఎలా చెప్పండి. రామళ్ళ కోట నుండి దుబాయ్ బాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు అనమాట. సి విటమిన్ అంటున్నారు, వెల్కమ్ టు సందరి అంటూ, సందరి సందరి అంటూ. శాంతినగర్ నుంచి ఒకొక్కడు గారు పంపించారు, కాదుగా బి విటమిన్ లోనే ఒక విటమిన్ అనమాట, నెంబర్స్ ఉంటాయి కదా, B1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అని, 12 దాకా ఉంటాయి. సో మీరు ఏదనుకుంటున్నారు. సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి, మీరు పప్పులు కాలేస్తారు అనుకోలేదు అంటే సగం కరెక్ట్ చెప్పారు అనుకోండి, సగం రాంగ్ అనమాట. మొత్తానికి B7 ఈజ్ కరెక్ట్, B7ే, దానికి ఒక పేరు ఉంది, అదేంటో చెప్పండి. మొత్తానికి వెల్కమ్ టు సందరి సందరి అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు అనమాట, B12 అంటున్నారు, కాదండి. అండ్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి పంపించారు ఎం నరేష్, మెరిసి విజయ, రాజేష్ రాజ్, ఓకే, రోజా, శిరీష, ఓం శంకర్, లక్ష్మీ, నరసింహ, యాదోజీ, సక్కుబాయి, వీళ్ళందరూ కూడా పంపించారు. ఆన్సర్ సి అంటూ కర్నూలు నుంచి నస్రీన్ నజీర్ ఫ్యామిలీ మొత్తం పంపించారనమాట. ఎస్, B7 అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి. అండ్ నేను రివీల్ చేయని ఆన్సర్ కూడా, అంటే దానికి ఒక పేరు ఉందన్నాను కదా, అది లాస్ట్లో రివీల్ చేస్తారు మన మెసేజెస్ అన్ని కంప్లీట్ అయినాక. సో B7 కరెక్ట్ ఆన్సర్ అండ్ దాని పేరు కూడా కరెక్ట్గా పంపించారు. సందరే సందడికి రెడీ అని కూడా అంటున్నారు. ఓకే, ఎస్, విటమిన్ B12 అంటున్నారు, కాదండి. ఎవరు, మీ పేరు, మీ ఊరు, మీ ఆన్సర్, ఇలా మూడు, ఈ మూడు విషయాల్ని మీరు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు 08

6624888144 అనే నెంబర్కి. న్యావనంది నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట్ నర్సయ్య గారు పంపించారు మొత్తానికి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజుల నుంచి జయన్న హాయ్ నమస్తే అంటూ పంపించారన్నమాట, విటమిన్ బి7 అని. ఓకే. అండ్ కొల్లిపారా నుంచి పంపించారు మౌలారే చెన్నై లవ్ స్టోరీ మూవీలోనిది ఈ సాంగ్ అంటూ. ఎస్, నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ చెన్నై లవ్ స్టోరీ మూవీలోనిది అనమాట. ఈ షోలో సందరే సందరే కంప్లీట్ అయ్యేలోపు నేను ప్లే చేసే సాంగ్స్ అన్ని కూడా మీరు గెస్ చేస్తూ ఉండొచ్చు ఏ మూవీలోంచి ప్లే చేశాను అని. నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ మాత్రమే కాదు సాంగ్స్ కూడా గెస్ చేస్తూ ఉండండి. ఎస్, విటమిన్ బి7 అంటున్నారు. ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారన్నమాట. నెక్స్ట్ విజయప్ప రమేష్ గుంతకల్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ పురుషోత్తమ్ సిద్ధేశ్వర కొండ నుంచి పంపించారన్నమాట. ఎస్. అండ్ జయరామ్ పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి పంపించారు, బి12 అంటున్నారు. కాదండి. అండ్ హాయ్ కనిష్క గారు ఎలా ఉన్నారు అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చెన్నై లవ్ స్టోరీ మూవీ అండ్ బి7 అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజల్ మండం వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండు రమేష్ చరణ్ సమాధానం అంటూ, మానవ శరీరంలో చర్మం, జుట్టు మరియు గోర్లు ప్రధానం. ఈ రకమైన ప్రోటీన్ తయారవుతాయి కెరటిన్. ఎస్, ఇంకొకటి ఏదైతే పంపించారో అది కరెక్ట్ అనమాట దీనికి. నెక్స్ట్ మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు పంపించారు. విటమిన్ హెచ్ లేదా విటమిన్ బి7 అంటా, హెచ్ దాకా వెళ్ళక్కర్లేదండి, బిలో చాలు మనకి. గడ్డం అక్కయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, బి7 సిఈడి అంటున్నారు. అవన్నీ అక్కర్లేదండి, బీలు చెప్పండి చాలు. మొత్తానికి ఆన్సర్స్ పంపించాలి, పంపిస్తూ ఉండండి. నేను సగం ఆన్సర్ రివీల్ చేసేసాను కదా. జుట్టు, గోళ్ళు, చర్మం కోసం తీసుకోవాల్సిన వైటమిన్ ఏంటి, బి విటమిన్స్లో అని చెప్పన్నాను. సో దానికి నంబర్ బి7 అని కూడా రివీల్ చేసేసాను. మన వాళ్ళు మిగిలిన పేరు తప్పు పంపించారనమాట ఇనీషియల్గా పంపించిన వాళ్ళు. నెక్స్ట్ మీరు కూడా ఎలా వాట్సాప్ చేయాలంటే 0866244888 అనే నెంబర్కి పంపిస్తూ ఉండండి. ఆల్రెడీ మనకి 2-డిజిట్ నెంబర్ అలా రన్నింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ సాంగ్ ఏ మూవీలో దగ్గర గెస్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివి భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन.

మిగిలిన పేరు B7 కి ఒక పేరు ఉంది, అది ఏంటో మీకు తెలుసు. 0866-484-8814 అనే నంబర్కి వాట్సాప్ చేయండి అన్నాను. మీ పేరు, ఊరు, ఆన్సర్ని, ఈ మూడు విషయాల్ని మీరు టైప్ చేసి పంపిస్తే చాలు అనమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. మరి అదేంటి అంటే, ఈ మధ్యకాలంలో మనం ప్రతి దాంట్లోనూ ఒక ఇన్నోవేటివ్నెస్ని ట్రై చేస్తూ ఉన్నారు కదా, సో అలాగే రాఖీల్లో కూడా కొత్త కొత్తవి వస్తున్నాయి, రకరకాలవి. మీరు చూసిన కొత్త రకమైన రాఖీ ఏంటి, ఇది చాలా కొత్తగా ఉంది అనిపించిన రాఖీ ఏంటి మీకు తెలిసిన వాటిలో, సో అది కూడా వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ నేను ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలోవో కూడా గెస్ చేసి పంపిస్తూ ఉండొచ్చు. మరి ఇంతకుముందు ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ చేశారని అనుకుంటున్నాను. చూద్దాం ఎవరెవరు పంపించారో. స్క్రోల్ చేసే కొద్దీ 100 మెసేజెస్ చాలానే ఉన్నాయన్నమాట. విటమిన్ ఇయాన్న రంగారెడ్డి నుంచి శంకర్పల్లి, ప్రొద్దుటూరు, స్పందన, కృష్ణ, సంతోష్ వీళ్ళందరూ కూడా పంపించారు. నేను అనేది బీలో ఏంటి అని అడిగాను అనమాట. B12 అంటున్నారు, మీ పేరేంటి, ఏమి పంపించలేదు కదా, మీ పేరు, ఊరు, ఆన్సర్ ఈ మూడు పంపించండి. ఓకేనా? ఓకే. రామకృష్ణ గారు స్వర్ణ, గౌతమి, రాజేశ్వరి, ఉదయ్, కర్నూలు నుంచి పంపించారనమాట. B12 అంటున్నారు, కాదండి. అండ్ ఈ అని కూడా గెస్ చేశారు. కొండారెడ్డి నుంచి సిద్ధార్థ మండలం, కడప జిల్లా నుంచి పంపించారు. ఎం కొండారెడ్డి జిల్లా. నెక్స్ట్ అనంతపూర్ నుంచి అక్తర్ ఇమాం బి పంపించారు. వలిభాష బయోటిన్ అంటూ పంపించారనమాట. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఎస్, నేను అడిగిన క్వశ్చన్కి B7 అనేది చెప్పాను కదా రివీల్. నెక్స్ట్ కంప్లీట్ వర్షన్ వచ్చేసి B7కి పేరు బయోటిన్ అనమాట. సో దీనివల్ల మనకి జుట్టు, గోళ్ళు, చర్మం అనేది బెటర్గా ఉంటుంది, మంచి షైనీగా, హెల్దీగా కనిపిస్తూ ఉంటాయి, హెల్దీగా ఉంటాయి కూడా, నాట్ కనిపించడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రామళ్ళ కోట నుండి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారన్నమాట. B7 అంటూ కూడా పంపించారు. ఎస్, మేము ప్రశ్న వినలేదు, ఇప్పుడే రేడియో ఆన్ చేసామంటూ పంపించారన్నమాట. రఘుపతి, ఈశ్వరయ్య, ఈశ్వరమ్మ అండ్ తేజ్, శరణ్ వీళ్ళందరూ కూడా, విశ్వేశ్వరయ్య, నాగేళ్ళ పంపించారు. మీరు కూడా ఇలా పంపించాలంటే 0866-484-8814 అనే నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి రకరకాల రాఖీలు వస్తున్నాయి, యూనిక్గా అనిపించిన రాఖీ ఏంటి అనేది కూడా షేర్ చేసుకోవచ్చు. ఈనాటి మన షోలో 0866-484-8814 నంబర్కి డిహైడ్రో కొలెస్టరాల్ అంటూ పంపించారు. దర్పినేని, సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రమ్ కర్నూలు అంటూ పంపించారు. మొత్తానికి నేను బాగానే చదివాను కదా, కానీ ఆన్సర్ అది కాదండి. కనిష్క మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్, చెన్నై లవ్ స్టోరీ అండ్ బయోటిన్ అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అని పంపించారు. కరంకారావు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. బయోటిన్ అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారనమాట. ఎం మురహరి యశోద, జానకి రాజు పంపించారు. కర్నూల్ ముజాఫర్ నగర్ నుంచి రామ కార్తీక్, వెన్నెల వల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ వీళ్ళందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ ఏమంటారు, విత్తనాలతో తయారైన రాఖీలు నాకు బాగా అనిపించాయి. రాఖీ పండుగ అవి భూమిలో అయిపోయిన తర్వాత అవి భూమిలో వేసుకోవచ్చు కదా అంటూ పంపించారనమాట. ఎస్, ఈ కైండ్ ఆఫ్ రాఖీస్ అయితే చాలా సంవత్సరాలుగా సేల్ చేస్తూ ఉన్నారు, బట్ అందరికీ రీచ్ అవ్వలేదు అనమాట ఇన్ఫర్మేషన్. సో మన షో ద్వారా కొత్త కొత్త రాఖీలు ఏంటి అనేది మన లిజనర్స్ కూడా తెలుస్తాయి, ఈవెన్ నాకు కూడా తెలియను, మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే తెలుసుకుంటాను కదా, సో అలా తెలుస్తాయని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. మీకు యూనిక్గా అనిపించిన రాఖీలు ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి 0866-484-8814 అనే నెంబర్కి. మళ్ళీ ఈరోజు ఏంటన్నాను అంటూ ఎలా ఉన్నారంటూ పంపించారనమాట. బీజిఎం ఏం మార్చలేదండి. మీ పేరేంటి, ఇంతకీ వాసు చనుబండ నుంచి పంపించారు. ఎస్, నెక్స్ట్

ఏకలవ్య నగర్ నుంచి పంపించారన్నమాట, రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల విజయప్ప విజయ అపర రమేష్ అనుకుంటా. మీరు కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా, మేము ఎట్లా చదవాలో అర్థమవుతుంది. గుంతకల్ నుంచి పంపించారు. గోదావరి గట్టుపైన మూవీలోనిది అంటూ, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ గోదావరి గట్టుపైన అనమాట. నాని సినిమా కీర్తి రాజ్ కుమార్ అంటూ పంపించారు, బట్ నాని సినిమా కాదండి. ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి పంపించారన్నమాట. మేడం, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 35 ఒక చిన్న కథ అంటున్నారు. కాదండి, మూవీలోని సాంగ్ అంటూ కర్నూలు నుంచి నస్రీ నజీర్ ఫ్యామిలీ పంపించారు. బట్ నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ గోదావరి గట్టుపైన అండ్ చెన్నై లవ్ స్టోరీస్ మూవీస్లోంచి ప్లే చేశానమాట. సత్యరెడ్డి అనుపర్తి B12 అంటూ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. మీరు ఆన్సర్లు చాలా స్లోగా నవ్వుతూ ఎంతో ఎంజాయ్ చేసినట్లు చదువుతున్నారండి అంటూ పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఎస్, మన షో ఉన్నది ఎంజాయ్ చేయడానికే కదా. చక్కగా మీరు పంపించిన మెసేజ్లు, మీ పేరు చదవలేదు అన్న పేరు రాకుండా నేను చదివి వినిపిస్తాను కదా. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ పంపించారనమాట. సో ఇలాగే మెసేజ్ చేస్తూ ఉండండి. 0866-24888-14 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. మరి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తర్వాత మీ అందరి కోసం న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉంటాయి. మరి ఆ తర్వాత ప్లే చేసే సాంగ్ ఏంటో గెస్ చేసి మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. అండ్ రాఖీస్లో మీకు యూనిక్గా అనిపించిన రాఖీని కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. 0866-24888-14 అనే నెంబర్కి మీ పేరు ఊరు అండ్ మీ మెసేజ్ని టైప్ చేసి.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: విద్యుత్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా విశ్వవిద్యాలయాలు, ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రతి దశలోనూ అవసరమైన సహకారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, నేపాల్లో చిక్కుకున్న రాష్ట వాసులు, వారి కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని సూచించారు. ఏపీ భవన్ కంట్రోల్ రూమ్లోని 011 3384 01 1 2 3 8 0 8 9 ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి 90598241 నంబర్ను వినియోగించాలని కోరారు. రాష్టంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2,447.98 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొంది. ఆటోలో 15 మంది ప్రయాణిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. మృతులు వేలూరు వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులకు గుంటూరు

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం సీఆర్డీఏ అథారిటీపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమాపేశంలో రాజధానిలోని ప్రభుత్వ భవనాలకు సంబంధించి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియజేయనున్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసుల పంపిణీ 98.20% పూర్తయిందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 44,28,000 మందికి నోటీసులు చేయాల్సి ఉండగా నిన్నటి వరకు 43,49,000 మందికి అందజేయడం పూర్తయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పుడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, చెన్నకేశవ స్వామి, శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల పుష్కరణి అభివృద్ది పనులకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు శంకుస్థాపన చేశారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ecosystem. Nearly 300 Indian tourists are among thousands who are reportedly missing after a flash flood swept through parts of the Nepal-Tibet border. Nepal Foreign Minister Shishir Khanal today said nearly 300 Indians are among thousands reported missing in the floods. Meanwhile, Nepal police today said the death toll rose to 162 in the flash flood on the Bhotekoshi River that wreaked havoc across three districts yesterday. Originating in Tibet, the flood devastated several towns and villages, washing away critical bridges and crippling a dozen hydropower projects. The Nepal Foreign Minister told the Parliament that an earthquake hit the Tibet region at 8:37 a.m. local time yesterday, and the flash floods were reported 3 minutes later, suggesting a glacial outburst due to tremors which triggered the floods. Nepal's National Disaster Risk Reduction and Management Authority said the massive flood entered the Trishuli River through the Bhotekoshi in Timore, a border town in Rasuwa district, due to the rock slide and swelling of the Lende River situated along the Nepal-Tibet border. Prime Minister Narendra Modi spoke to his Nepalese counterpart Balendra Shah and assured him of all possible humanitarian assistance. External Affairs Minister Dr. S. Jaishankar has said urgent efforts are underway to ascertain the status and well-being of all Indians in the flood-affected areas of Nepal. Dr. Jaishankar held a review meeting in New Delhi today with the Foreign Secretary and the External Affairs Ministry and India's ambassadors to Kathmandu and Beijing on the flood situation in Nepal. U.S. President Donald Trump has said he has no fixed timeline for Iran to return to the negotiating table to end the conflict with Washington. In an interview to a private news channel, President Trump said he was not in a hurry for talks to resume. Trump said the U.S. was winning very big and pointed to economic difficulties in Iran as he explained his position. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall over Bihar, Chhattisgarh, Jharkhand and northeastern states till Saturday. In squash, India's Veer Chotrani and Velavan Senthil Kumar have stormed into semi-finals of the Budapest Open. Chotrani defeated Egypt's Mohammad El Sherbini 3-1 in the quarterfinal, while Velavan Senthil Kumar beat Malaysia's Ian Yang 3-0 yesterday. And with that, we end this news bulletin.
1: కుందేలు బొమ్మలతో రాఖీ వచ్చాయి, అవి చాలా బాగున్నాయంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడి గారు పంపించారనమాట. సో ఉడత కుందేలు ఇవన్నీ కూడా చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉంటున్నాయన్నమాట. చాలానే ఇంకా కార్టూన్ క్యారెక్టర్స్ ఏవైతే పిల్లలు ఇష్టపడతారో అలాంటివి, అండ్ స్పాంజ్ రాఖీస్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి మన ఆ రాఖీస్లో. నాకెందుకో ఎన్ని రకాల రాఖీలు చూసినా ఆ స్పాంజ్ అండ్ గ్లోయీ షైనీ కలర్ పేపర్తో తయారు చేసిన, గోల్డ్ సిల్వర్ పేపర్స్తో తయారు చేసిన రాఖీస్ అలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. ముసాపేట నుంచి పంపించారు, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ విజయ, రాజా, రోజా, శిరీష, ఓంకార్ వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పంపించారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్చ కనిష్క గారు పికాక్ రాఖీ అని కొత్తగా చూశాను బాగున్నాయి అంటూ ఎర్రమిల్లి సీతాల మహాలక్ష్మి గారు పంపించారన్నమాట అమలాపురం నుంచి. ఓకే, అండ్ నెక్స్ట్ నా పేరు దేవరాజ్ యాదవ్, మీ వాయిస్ చాలా బాగుంది మేడం అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ బి మధు ప్రసాద్ గారు పంపించారు, ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారన్నమాట. దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి సమాధానం అంటూ పంపించారు. కొత్తగా ట్రెండ్ అవుతున్న రాఖీ వచ్చేసి ఈవిల్ ఐ రాఖీలంట. ఓకే, ఎస్, బ్లూ ఐ, ఈవిల్ ఐ ఇట్లాంటివి రాఖీలు ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయని చెప్పాలి. బ్లూ థ్రెడ్, ఈవెన్ ఇట్లాంటివి బ్లూ అండ్ వైట్ థ్రెడ్స్ యూస్ చేసి తయారు చేస్తున్నారు. రీసెంట్గా అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ రాఖీస్ లాగా కనిపిస్తున్నాయి అనమాట అవి. బట్ యూనిక్గా ఇంకేదైనా కొత్తగా ఇప్పుడు మన వాళ్ళు రాఖీల్లో సీడ్స్ పెట్టి రాఖీ కంప్లీట్ అయిన తర్వాత ఆ సీడ్ నాటితే మొక్క వచ్చే కైండ్ ఆఫ్ రాఖీలు, ఇంకా లైటింగ్ వచ్చేలా ఆ రాఖీలు, ఇట్లాంటివి చాలానే ఉంటాయి. మ్యూజిక్ వచ్చేవి, సో అలాంటివి ఎప్పుడైనా యునిక్గా అనిపించింది ఈ రాఖీ అని ఎక్కడైనా చూసారా, విన్నారా, తెలుసుకున్నారా, ఇట్లాంటివి ఎవరినో ఉంటే నాతో షేర్ చేసుకోండి. అన్న లేక తమ్ముడు పేరుతో చెక్కిన రాఖీలు వస్తున్నాయి. కీర్తి రాజ్కుమార్, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి పంపించారు. ఎస్, ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న రాఖీస్ లో కస్టమైజ్డ్ రాఖీస్ అనేవి బాగా ట్రెండ్ లోకి వచ్చాయని చెప్పాలి ఫ్యూ ఇయర్స్ నుంచి. ఎలా అంటే మనం ఏదైనా పేరు చెప్తే ఆ పేరుకి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసి ఫాంట్ కూడా డిఫరెంట్ ఫాంట్స్ యూస్ చేసి డిజైన్ చేసి ఇస్తున్నారు. ఇంకా అంతేకాదు, ఈ మధ్య ఫొటోస్ రాఖీస్, మ్యాగ్నెట్ ఫోటో రాఖీస్ అంటే ఒక ఫ్యూ ఫొటోస్ మనకి ఫోల్డ్ చేసేసి ఒక మ్యాగ్నెట్ లాంటి బాక్స్ లో పెట్టేసి, మ్యాగ్నెట్ లాక్ ఉన్న బాక్స్ లో పెట్టేసి రాఖీ కింద తయారు చేస్తారు. జస్ట్ 2 inches ఉంటుంది ఆ బాక్స్ అంతేను. సో అందులో మన ఎవరైతే ఫొటోస్ ఇస్తామో ఆ ఫొటోస్ ని ఇంక్లూడ్ చేసేసి ఇలా ఓపెన్ చేస్తే ఒక జానడో బారడో వచ్చేంత పెడుతున్నారనమాట మన రిక్వైర్మెంట్ ని బట్టి. అందులో ఫొటోస్ అన్ని ఇంక్లూడ్ చేసేస్తున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న కస్టమైజ్డ్ రాఖీస్ లో. ఇలాంటివి మీకు ఏమైనా తెలిస్తే 0866-244-8144 అనే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి ఏమైనా కొత్తగా అనిపించాయా రాఖీల్లో ఈ విషయాన్ని నాతో షేర్ చేసుకోండి. రమణమూర్తి శ్రీకాకుళం నుంచి పంపించారనమాట. రాఖీలు నేను అంతగా అబ్జర్వ్ చేయను మేడం అంటున్నారు కేవి రమణ గారు. ఓకే, నెక్స్ట్ మీరందరూ కూడా మరొక సాంగ్ని వినిపిస్తున్నారు. ఈ సాంగ్ కూడా ఏ మూవీలో కూడా గెస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా మనం తెలుసుకుంటూ, ఓకేనా, ఈ షో మొత్తంలో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్స్ నేను అడుగుతూ ఉంటాను, ఓకేనా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వస్తున్న సాంగ్, ఎస్, ఇంతకు ముందు నేను ప్లే చేస్తున్న సాంగ్ వచ్చేసి A1 Express మూవీలోనిదనమాట. మరి నెక్స్ట్ సాంగ్ ఏ మూవీలో గెస్ చేయండి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు అనమాట మూవీ టైటిల్ నేమ్, ఒకవేళ మీరు వెతికినా కానీ. చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారు. ఇంటర్ స్టేట్ యూండ్

చేస్తున్నారు మేము భారతీయ 101.3 అండి. నేను మీ ఆర్జే కనిష్క, మనం నామ్ సందడి సందడిలో మరి రాఖీ స్పెషల్. మీకు ఏమైనా కానీ యునిక్ గా కొత్తగా అనిపించిన రాఖీలు ఏమన్నా తెలిస్తే గనక నాతో షేర్ చేసుకున్నాను. 0866244888 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. రాజుల నుంచి జయన్న గారు ఏఎన్ ఎక్స్ప్రెస్, ఓకే ఏ1 ఎక్స్ప్రెస్ మూవీలోనిది ఈ పాట అంటూ ఇంతక నేను ప్లే చేసిన సాంగ్స్కి ఆన్సర్స్ అనమాట. ఇవన్నీ కూడా 3 o'clock తర్వాత జస్ట్ ఆఫ్టర్ ద సాంగ్ పంపించారు. సో మనకి చదివేసరికి ఏ టైం అయింది, కానీ మొత్తానికి వాళ్ళైతే బాగానే గెస్ చేశారని చెప్పాలి. రాజుల నుంచి జయన్న వీళ్ళందరూ కూడా ఎకో ఫ్రెండ్లీ ప్లాంటబుల్ రాఖీస్, ఇవి యునిక్గా అనిపించాయంటూ పంపించారనమాట. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం అంటూ వెండి ముత్యాలతో చేసిన రాఖీలు పండుగ నాడే కాకుండా సాధారణ రోజుల్లో కూడా వీటిని ధరించవచ్చు, ఉంచుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలు యాలుక్కాయలతో అవి మణికట్టుకు కట్టగానే సుగంధ పరిమళాలు వెదజల్లుతుంది అని చెప్పి పంపించారు. సో మొత్తానికి ఈ సుగంధ ద్రవ్యాలతో చేసే రాఖీలు కానివ్వండి, ఇంకా వెండి ముత్యాలతో తయారు చేసిన రాఖీలు యునిక్గా అనిపించాయి అనమాట వేదాంతం జానకి శ్రీనివాస్ గారికి. నిజమే కదా, ఇదివరకు రాఖీ అంటే జస్ట్ థ్రెడ్తో ఉండేది, ఇప్పుడు మాత్రం బియాండ్ ద లిమిట్స్, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి తయారు చేస్తూ ఉన్నారు. సీడ్ రాఖీస్ అంటూ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారనమాట ఎం మురహరి, యశోద అండ్ జానకి, రాజు వీళ్ళందరూ కూడా. వీరడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ బయోటిన్ అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు పంపించారు. అండ్ అది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. వివి రెడ్డి గారు అడ్రోడ్ నుంచి పంపించారు. మేడం చాలా రోజుల తర్వాత మీ షో వింటున్నానంటూ పంపించారు అనమాట. ఏ1 ఎక్స్ప్రెస్ మూవీలోనిది ఈ సాంగ్ అంటూ కొల్లిపారి నుంచి మౌలాలి న్యూ ఇష్క్ మూవీలోనిది అంటున్నారు. ఎస్, ఇష్కే, బట్ దానికంటూ ఒక ట్యాగ్ లైన్ ఉందన్నమాట. తేజ సజ్జ మూవీ ఈ మూవీ, ఇంతకు ముందు నేను ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోది అని అడగాను కదా. సో దానికి ఆన్సర్స్ అయితే పంపించారు. దేవరాజ్ యాదవ్ పంపించారు ఇష్క్ మూవీ అంటూ కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు మీరు వినిపించిన సాంగ్ ఇష్క్ మూవీలోనిది, మీ వాయిస్ మ్యాచ్ అవుతుందా అనుకున్నాను, డౌట్ వచ్చి మేడం అని పెట్టాను అంటున్నారు. ఓకే, నా పేరు విజయ పరమేష్. ఓకే, మొత్తానికి కరెక్ట్గా చదివాను. యాక్చువల్లీ మీరు డబల్ఏ పంపించడం వల్ల నేను కొంచెం డౌట్ వచ్చి అడిగాను అనమాట. విజయ పరమేష్ గారు మొత్తానికి ఆన్సర్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కంప్లీట్గా. ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ ఇది మూవీ నేమ్ అనమాట కంప్లీట్గా, కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలంటే. ఎందుకంటే ఆల్రెడీ ఇష్క్ మూవీ మనకి నితింది ఉంది కదా, నిత్య మూవీ. సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి ఇష్క్ మూవీలోనిది అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరు కూడా ఇలానే పంపిస్తూ ఉండాలంటే 0866244888 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. నెక్స్ట్ క్వశ్చన్లకు వెళ్దాం. అండ్ మీకు తెలిసిన సరికొత్త రాఖీల గురించి కూడా మీరు షేర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అది ఎప్పుడు చాలా ఆకలితో ఉంటుందంట, ఎప్పుడు ఏదో ఒక ఫుడ్ ఇస్తూనే ఉండాలంట దానికి, కానీ దాన్ని టచ్ చేస్తే మాత్రం మనం ఎర్రగా అయిపోవడం ఖాయం అంట. ఇంతకీ

ఎవరు అది ఏంటి అది మీకు తెలిస్తే గనక 0866244 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఎప్పుడు చాలా ఆకలితో ఉంటుంది అండ్ ఏదో ఒక ఫుడ్ ఇస్తూనే ఉండాలి, టచ్ చేస్తే మాత్రం ఎర్రగా అవ్వడం ఖాయం. ఇంతకీ ఏంటది మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ప్లే చేస్తున్న సాంగ్ ఏ మూవీ లేదు కూడా గెస్ చేస్తూ ఉండండి, వింటూ స్టే ట్యూన్డ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం ఆన్సర్ 1.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కాని మనమైతే ఉన్నాం. సందడి సందడిలో ఇది ఎప్పుడు చాలా ఆకలితో ఉంటుంది అంట, ఎప్పుడు ఏదో ఒక ఫుడ్ ఇస్తూనే ఉండాలంట, టచ్ చేస్తే ఎర్రగా అవడం ఖాయం అంట. ఇంతకీ ఏంటది అని అడిగాను, మన వాళ్ళు ఆన్సర్లు పంపిస్తూ ఉన్నారు అనమాట. అలా డబుల్ డిజిట్ కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ రాఖీస్ లో యూనిక్ గా అనిపించిన రాఖీస్ గురించి కూడా షేర్ చేసుకోమన్నాను. 0866244888 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. రాజల్ మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండ రమేష్, రాజేష్, చరణ్, సౌమ్య వీళ్ళందరూ కూడా పంపించారు అంజలి. ఇష్క్ మూవీ అంటూ పంపించారనమాట. నెక్స్ట్ ఇష్క్ అంటూ కర్ణాటక రాష్ట్రం నుంచి, చిన్న తిరుపతి నుంచి పంపించారనమాట. ప్రకాష్, శ్యామల అంటూ అండ్ సత్యనారాయణ దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ లైటర్ అంటూ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు. ఇవేవి కాదు, లైటర్ అగ్గిపుల్లా పంపించారనమాట. మొత్తానికి దగ్గరకు వచ్చారు కానీ బట్ ఎగ్జాక్ట్గా అదైతే కాదు. ఎం కొండారెడ్డి సిద్ధార్థ మండలం కడప డిస్టిక్ నుంచి పంపించారు. లెనిన్ అంటూ, ఎస్, నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ లెనిన్ మూవీలోనిదే అనమాట. అగ్గి గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు. నెక్స్ట్ కనిష్క మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ వీక్లీ ఉమ్మడి మా జైముద్దీన్ అండ్ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ పంపించారు ఉమ్మడి నుంచి. మొత్తానికి ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లెనిన్ మూవీ అంటూ సిఎస్ శ్రీకాంత్, రామ్ ప్రకాష్, హర్నద్ వీళ్ళందరూ కూడా ఊరవకుండా నుంచి పంపించారు, అనంతపూర్ డిస్టిక్ట్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్, మీరు కూడా ఇలానే వాట్సాప్ చేయాలంటే 0866244888 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. ఇది ఎప్పుడూ చాలా ఆకలితో ఉంటుంది, ఎప్పుడు ఏదో ఫుడ్ ఇస్తూనే ఉండాలి, టచ్ చేస్తే మాత్రం ఎర్రగా అవడం ఖాయం అంటూ ఇంతకీ ఏంటది అని అడిగాను. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆన్ డాల్ పంపించారనమాట. ఎస్, కరెక్ట్ ఆన్సర్. వాణి ఫ్రమ్ విజయవాడ, హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ అంటూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. ఎస్, నేను అడిగిన క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి, మంటలు అనుకుంటున్నా అంటూ పంపించారనమాట. రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ వేదాంతం. జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి, బొగ్గుల నిప్పు లేదా కట్టెల పొయ్యి అంటున్నారు, నేను క్లారిటీ ఇచ్చేస్తాను. కానూరు నుంచి తాతారావు గారు, మీరు వినిపించిన సాంగ్ రావణ సంబనాలు అనే సాంగ్ ఏ మూవీలోనిది అనేది చెప్పలేదుగా, సాంగ్ మాత్రం పంపించారు టైటిలే. అగ్గి నిప్పు లెనిన్ మూవీలోనిది అంటూ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎస్, రామళ్ళ కోట నుంచి పంపించారనమాట. దుబాయ్ బాషా అండ్ అబ్దుల్లా మన్నాన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా

విజయ్ పరమేష్ ఈ పేరు మొట్టమొదటిసారి విన్నాను అంటున్నారు. ఎస్, మంటలు అంటున్నారు. కనకరుబడ నుంచి ఫైర్ అంటూ పంపించారనమాట. విజయ్ పరమేష్ గారు పంపించారు గుంతకల్ నుంచి, తమలపాకు అంటూ పంపించారు. కాదండి, లెనిన్ అనేది కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి కరెంట్ అంటున్నారు. కాదు, కనిష్క గారు అంటూ మురళి గారు పంపించారు. హాయ్ హాయ్ అండి, అండ్ వెల్కమ్ టు సందరి సందరి అంటూ జయరామ పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి పంపించారు అనమాట. నెక్స్ట్ కట్టెల పొయ్యి అనుకుంటున్నా అంటున్నారు. ఇట్స్ ఫైర్ అంటూ పంపించారు. ఇంతకీ మీ పేరు గీత్స్ గీతా ఆర్ గీతాంజలి, మీ పేరు ఊరు ఆన్సర్ ఇలా ఇలా టైప్ చేసి పంపించండి, సో దట్ మీ పేరు మీరు రేడియోలో విన్నారని ఒక ఆనందం ఉంటుంది కదా. అనంతపూర్ నుంచి మస్తాన్ ఫ్యామిలీ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆర్జే కనిష్క గారు ఆన్సర్ నిప్పు అంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ నిప్పు ఆన్సర్ అనమాట. మంటలకి ఆర్జ్యం మనం ఏదో ఒక ఫుడ్, లైక్ లిక్విడ్ ఫుడ్ కానివ్వండి లేకపోతే చెక్క ఎనీ వస్తువులు ఉంటేనే కదా నిప్పు మండగలిగేది. ఏది లేకుండా నిప్పు పుట్ట అంటే అక్కడ మండడం కంటిన్యూ అవ్వలేదు. సో ఎప్పుడు ఏదొకటి దానికి ఆకలేసి తింటుంది అని చెప్పి ఒక చిన్న టంగ్ ఏమంటారు ట్విస్టింగ్ క్వశ్చన్ లాగా తయారు చేశానమాట మొత్తానికి. అది మీకు సరికొత్తగా అనిపించిన రాఖీ గురించి చెప్పమన్నాను. ఏదైనా యునిక్గా అనిపించిన రాఖీస్ గురించి షేర్ చేసుకోవచ్చు ఈనాటి షోలో 0866244884 అనే నెంబర్కి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడుగుతాను. నెక్స్ట్ మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. ఈ సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ట్ చేసి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆన్సర్ని ట్యాగ్ చేసి వింటూ స్టేట్ వివిధ భారతీయ FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఇంటర్ ఎంజాయ్ చేస్తున్నాను వివిధ భారతి యొక్క 101.3 అండి. రమ్యా ఆర్జే కనిష్ కానీ మనము నమ్ సందడే సందడిలో నేను అడుగున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉన్నారు. చాలా మెసేజెస్ అయితే అలా ఉన్నాయన్నమాట, మనం వినిపించాల్సినవి. రాజోలి మండలం ఆ వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండ రాజేష్ చరణ సౌమ్య అంజలి సమాధానం నిప్పు లేదా మంట అంటూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మంటలు అంటే ఎమ్మూరు హరి యశోద జానికి పంపించారు. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండ్ సిఎస్ శ్రీకాంత్ రామ్ ప్రకాష్ హరినాథ్ రోకొండ అనంతపూర్ నుంచి పంపించారు. సీతా పయనం అంటున్నారు, ఎస్ నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ భరత్ అనే నేను మూవీ కంటే ముందు ఇంకొక సాంగ్ ప్లే చేశాను కదా, సీతా పయనం అనమాట ఆ మూవీ పేరు. నెక్స్ట్ అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ సీతా పయనం అంటూ పంపించారన్నమాట. నెక్స్ట్ విజయ పరమేష్ గోరు గుంతకల్ నుంచి పంపించారు సీతా పయనం మూవీలోనిది అంటూ. కర్ణాటక స్టేట్ చిన్నతుర్పు నుంచి ప్రకాష్ శ్యామల ముండిపు మానస మెసేజ్ చేశారు. ఎకో ఫ్రెండ్లీ రాఖీ అంటూ జయరాం పంపించారు. పడిపుట్ల బయలు పాకాల మండలం నుంచి. నెక్స్ట్ దేవరాజ్ యాదవ్ నెల్లూరు నుంచి మూవీ నేమ్ సీతా పయనం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రారా సాంబశివ మూవీ అంటూ రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు. కాదండి, ఇది సీతా పయనంలోనిది. అండ్ బసవన్న అనే సాంగ్ అంటూ పంపించారు. మూవీ నేమ్ కూడా బసవన్న అంటారు, కాదండి, దేవసేన తిరుపతి నుంచి పంపించారనమాట. నెక్స్ట్ సీతా పయనం అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు సీతా పయనం అంటున్నారు. నెక్స్ట్ ముజాఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. మీరు కూడా ఏమైనా మెసేజ్ చేయాలి అంటే 0866-244-8144 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. మరి మీకు యునిక్గా అనిపించిన రాఖీల గురించి ఈరోజు షోలో షేర్ చేసుకోవచ్చు అన్నాను కదా. అండ్ ఇంకొక క్వశ్చన్, సమ్ ఇలాంటిది మీరు ఒపీనియన్ షేర్ చేసుకోవాల్సిందనమాట. మీరు హెల్దీ అని చెప్పేసి తినేసి తిప్పలు తెచ్చుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే ఇది హెల్దీ ఫుడ్, ఇది తిందాము ఈ రోజు ధీరాలా మాట్లాడుకున్నాం కదా, సో హెల్త్ కోసం అని చెప్పి ఓవర్ కాన్షియస్ ఓవర్ డైటింగ్ చేసేసి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్న ఒక లేడీ గురించి మాట్లాడుకున్నాము. అలాగే మీరు హెల్దీ అని చెప్పేసి ఏదైనా తిని లైక్ డైట్ మార్చేసి ఇట్లా తిప్పలు ఎప్పుడైనా తెచ్చుకున్నారా అనేది నేను అడిగిన క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మీరు 0866-244-8144 అనే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. కనిష్క మేడం గారు సీతా పయనం అంటూ భరత్ అని నేను అంటూ ఈ టూ మూవీస్లోనివి పాటలు అంటూ పంపించారనమాట. నిజామాబాద్ వీక్లీ బజార్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ పంపించారు. సో నెక్స్ట్ మీరు కూడా ఇలానే మెసేజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ప్లే చేస్తున్న సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ట్ చేస్తూ ఉండండి. వింటూ స్టే ట్యూన్డ్.

బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు పంపించారనమాట. కంచర్పాలెం అంటున్నారు, కానీ సగమే చెప్పారండి, ఇంకా ఉంది సినిమా పేరు. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆర్జే.

అనమాట, ఎందుకంటే షో కంప్లీట్ అవుతుంది కాబట్టి. కొల్లిపార్ నుంచి మౌలవి కేర్ ఆఫ్ కంచర్ పాలెం మూవీ అంటూ పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ ఆ మూవీలోది అనమాట. కానూర్ నుంచి తాతారావు మీరు వినిపించిన సాంగ్ కంచర్ పాలెం మూవీలోనిది అంటున్నారు. నెక్స్ట్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం బిర్యానీ తినడం వల్ల అంటున్నారు. సో బిర్యానీ హెల్దీ అని చెప్పేసి ఎక్కువ తినేసారా మొత్తానికి? ఏది అనేది కంప్లీట్గా చెప్పలేదు కానీ బిర్యానీ వల్ల అయితే కొంచెం ఎఫెక్ట్ అయితే పడ్డారంట. గోబీ రైస్ అంటూ పంపించారు జయరామ్. పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి తిరుపతి జిల్లా నుంచి పంపించారన్నమాట. విజయ పరమేష్ గారు పంపించారు ఉంతకాల నుంచి కేర్ ఆఫ్ కంచర్పాలెం అంటున్నారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు పెసరట్టు ఇష్టం కానీ ఈ మధ్య ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. ప్రాబ్లం పెసరట్టుది కాదేమో, ఇంకొకటి అయి ఉండిద్ది. మీ స్టమక్ని ఫస్ట్ సెట్ చేయాల్సి ఉంటుందేమో, ఒక్కసారి తెలుసుకోండి దాని గురించి, కరెక్ట్ ప్రొఫెషనల్ని మీట్ అయ్యి. నెక్స్ట్ హెర్బల్ ప్రోటీన్స్ ఇట్లాంటివి ట్రై చేశాను సన్నగా అవుతాని, 100 రోజులు వాడానంట, కానీ 1/2 కేజీ మాత్రమే తగ్గాను, 15 కేజీలు తగ్గుతా అన్నారు అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు. మొత్తానికి బాగానే ట్రై చేశారు 1/2 కేజీ కోసం 100 రోజులు. డెఫినెట్గా ఇవన్నీ కూడా కరెక్ట్ గైడెన్స్ ఉంటేనే మనం ఎలాంటిది ట్రై చేసినా కానీ కంప్లీట్ అవుతుందండి. కరెక్ట్ గైడెన్స్ లేకుండా మనం ఏది కరెక్ట్గా ఫాలో అవ్వకుండా ఏదైనా మనం సెట్ చేయాలి, సెట్ చేసుకోవాలి అంటే అవదనమాట హెల్త్. మీరు వినిపిస్తున్న పాటలు ఇప్పుడే వింటున్నాను, మాకైతే దొరకడం లేదండి అంటున్నారు. అయ్యో కొంచెం ఫేమస్ పాటలేనండి కొన్ని, ఏదో ఒకటి రెండు అలా కొత్తగా అనిపించవచ్చు కానీ మిగిలినవి ఫేమస్ పాటలే. చిన్నప్పుడు ఒక రాఖీ బాగా గుర్తుండేది నాకైతే అంటూ పంపించారు. చుట్టూ 100 నోట్లు తోటి ఈ రాఖీ కావాలని గొడవ చేసి మరి మా ఇంట్లో నా చిన్నతనంలో ఇది నాకు చాలా గొప్పగా అనిపించింది అంటున్నారు. చుట్టూ 100 రూపాయల నోటుతో తయారు చేశారా? సో 100 రూపాయల నోట్లతో తయారు చేసిన రాఖీ అంటే చాలా యునిక్గానే ఉండుండిద్ది, ఐ కెన్ ఇమాజిన్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించారు. సో ఇలాంటివి కూడా షేర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా యూనిక్గా ఇప్పుడనే కాదు ఎప్పుడైనా కానీ మీకు యూనిక్గా అనిపించిన షేర్ చేయమన్నాను. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కేర్ ఆఫ్ కంచరపాలెం అంటూ పంపించారు. మీ షోలో తొందరగా టైం అయిపోతుందంట తూర్చి అన్నట్టుగా చెప్తున్నారు. ఎవరు? కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రకాష్. శ్యామల బెంగళూరు నుంచి పంపించారు. ఎందుకంటారు మీరు అలా మునిగి తేలుతున్నారు అందులో ప్రవాహంలో కొట్టుకొని అలా షో చివరికి వచ్చేసాం అనమాట అందరం కూడాను. మొత్తానికి మన షోకి బాబాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇలాంటి యునీక్ రాఖీస్ చాలానే ఉంటున్నాయి. ఈవెన్ హ్యాండ్ మేడ్ వాళ్లే ఓన్ గా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో తయారు చేసి లైక్ ఈవెన్ స్కూల్లో పిల్లలకు కూడా రాఖీ ప్రిపరేషన్ అనేది ఒక యాక్టివిటీ టైప్లో ఇవ్వడం, ఇట్లాంటివి చాలానే జరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూనే ఉన్నారనమాట. అండ్ హెల్దీ అని చెప్పి తిని తిప్పలు తెచ్చిపెట్టుకున్న సిచ్యువేషన్ ఇంకొకటి పంపించారు. మొత్తానికి ఏం చేశారంటే మొత్తం వాళ్ళు తినే స్టేబుల్ ఫుడ్ నుంచి ఏమంటారు మిల్లెట్స్లోకి మారారంట. మొత్తానికి చిరుధాన్యాలు తీసుకోవడం మొదలు పెట్టాము అంటూ పంపించారు. చాలా మొదలు పెట్టిన తర్వాత ఒకేసారి ఆ డ్రాస్టిక్ చేంజ్ బాడీ తీసుకోలేకపోక బీపీ డౌన్ అనేది అయిపోయిందంట. సో మొత్తానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళగా తెలిసింది ఏమిటి అంటే అలా కంప్లీట్గా మార్చకూడదు అని చెప్పారు. నెక్స్ట్ అవి కొంచెం ఇవి కొంచెం తీసుకొని తినడం బెటర్ అని చెప్పి సజెస్ట్ చేశారు అంటున్నారు. ఎప్పుడైనా కానీ కంప్లీట్గా ఏది కూడా ఒకేసారి మార్చడం మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకోవడం కరెక్ట్ కాదనమాట. ఇది ఏదైనా మనం చిన్నప్పటి నుంచి తింటున్న ఫుడ్లో మనం ఇంకేదైనా బెటర్గా చేద్దాం అనుకుంటే దాన్ని అలాగే ఉంచి కొంచెం క్వాంటిటీ తగ్గించి ఇంకొక కొత్త ఫుడ్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నామో హెల్దీ అనుకున్నది దాన్ని కూడా కొంచెం యాడ్ చేసి కొన్ని రోజుల తర్వాత అలా క్వాంటిటీస్ మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళి
కరెక్ట్ ప్రొఫెషనల్ దగ్గర ఐడియాస్, అసలు ఏంటి ఏది కరెక్ట్ ప్రొసీజర్ అని తెలుసుకొని చేయడం ఇంపార్టెంట్. అలా చేస్తేనే కరెక్ట్గా అవుతుంది.

మొత్తానికి అదనమాట. నమస్తే మేడం, కాశీపురం కురుమూర్తి కొల్హాపూర్ 10 పైసలుగా పైసలుగా ఎద్దు పైసలు అంటూ పంపించారు. గేమ్ పంపించారు, 10 పైసలు రాఖీ అంటారా ఏమంటారు? రాగి వచ్చేది, అది చాలా సంబరంగా ఉండేది. ఓకే, రాఖీ గురించి చెప్తున్నారు. సో ఆ 10 పైసలకి వచ్చే రాఖీ చాలా సంబరపడి కట్టుకునేవాళ్ళంట. ఏ రాఖీ కట్టినా ఒకటే. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్ముజీ వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ వీళ్ళందరూ పంపించారు అనమాట. ఎస్, ఏ రాఖీ కట్టినా కానీ మన ఎమోషన్ని తెలియచేయడానికే, బట్ కొత్త కొత్త రకాలు వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇలా యూస్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఈనాటి షో. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉంటే ఆ తర్వాత ఈరోజు థర్స్డే స్పెషల్లా మనకి వివిధాలు ఏమి ఉండబోతుంది అనేది మీతో షేర్ చేస్తాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. నేపాల్ వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాధిత యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న 7 ఏపీ యాత్రికుల పరిస్థితిపై ఆరా తీయగా 4 సురక్షితంగా ఉన్నారని, మరో 3 ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు మంత్రి నారా లోకేష్ కు వివరించారు. సహాయం కోసం ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ నంబర్ 011 2311 8 నంబర్లను, వాట్సాప్ 9059824101ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. అక్టోబర్ నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గౌనివారిపల్లి నుంచి మెట్ల చెట్ల మురంపల్లి వరకు 2,50,00,000తో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నేపాల్లో ఆంధ్రప్రదేశ్ యాత్రికుల వివరాలను రాష్ట ప్రభుత్వం సేకరిస్తోంది. వరదల్లో ఎవరైనా చిక్కుకుపోయారా అనే విషయంపై ఆర్టీజీఎస్ అధికారులు ఆరా తీస్తున్నారు. యాత్రికుల క్షేమ సమాచారం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 21 మందిని అక్కడి అధికారులు కాపాడినట్లు తెలిపింది. వీరంతా తమిళనాడుకు చెందినవారని చెప్పింది. మరోవైపు టిబెట్లోని 200 మంది భారతీయులు సాయం కోసం విజ్ఞప్తి చేసినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న రాష్ట వాసులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు గాని, మై జీఓవీ .in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నాన్లే.
2: ఏంటే, వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఎంజాయ్ చేస్తున్నారు మేము భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ మనము వివిధ ప్రోగ్రామ్ లో అనమాట. మరి వివిధలో ఈ రోజు వన్ ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్ థర్స్డే కాబట్టి ఈ రోజు సాయి కిరణ్ అడవి గారు డైరెక్ట్ చేసి రచించిన మూవీస్ గురించి మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. అంటే మీకు ఆ సాంగ్స్ అన్ని కూడా వినిపిస్తూ ఉంటాను. మెయిన్ గా 2008 లో వచ్చిన వినాయకుడు, 2009 లో విలేజ్ లో వినాయకుడు, నెక్స్ట్ 2015 లో కేరింతా అనే మూవీస్ కి ఈయన డైరెక్షన్ అండ్ రైటింగ్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రొడ్యూస్ చేశారు విలేజ్ లో వినాయకుడు అనే మూవీకి. నెక్స్ట్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే మూవీ కూడా డైరెక్షన్ ప్రొడక్షన్ రైటింగ్ అన్ని కూడాను సాయి కిరణ్ అడవి గారు చేయడం జరిగింది అనమాట. ఆగస్ట్ 11 ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆల్రెడీ జరిగిపోయింది అనమాట. ఈ మంత్ లో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు సాయి కిరణ్ అడవి గారు. నెక్స్ట్ మీ అందరి కోసం అయితే విలేజ్ లో వినాయకుడు అండ్ కేరింతా మూవీస్ లో నుంచి సాంగ్స్, బెస్ట్ సాంగ్స్ కొన్ని మీకోసం ప్లే చేసి వినిపిస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వినాయకుడు మూవీలోంచి సాంగ్స్ విన్నారు, ఆ తర్వాత ఇప్పుడు విన్న పాట అయితే విలేజ్ లో వినాయకుడు మూవీలోంచిది అనమాట. మరి ఈ రోజైతే మనం సింగిల్ డైరెక్టర్ స్పెషల్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నాము. ఇంతకీ ఈ మూవీస్ డైరెక్ట్ చేసింది ఎవరు అంటే సాయి కిరణ్ అడవి గారు. మరి ఈ మూవీ విలేజ్ లో వినాయకుడు, వినాయకుడు కిస్, కేరింత, యాక్చువల్లీ కిస్ అనే మూవీకి రైటర్ అండ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు, డైరెక్టర్గా లేరనమాట. కేరింత అండ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే మూవీస్కి డైరెక్టర్గా ఉన్నారు. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం విలేజ్లో వినాయకుడు మూవీలోంచి మరొక 2 సాంగ్స్ మీకోసం ప్లే చేస్తాను. ఆ తర్వాత కేరింత మూవీలోంచి సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి. ఒక చిన్న అనౌన్స్మెంట్, మన్ కీ బాత్ గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మూవీ నుంచి సాంగ్ వినేసారు. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే కనిష్ కానీ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. వన్ డైరెక్టర్ స్పెషల్ ఈ రోజు థర్స్డే కాబట్టి మరి సాయి కిరణ్ అడవి డైరెక్ట్ చేసిన మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. వినాయకుడు విలేజ్ లో వినాయకుడు, కేర్ ఇంత అండ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్, ఈ మూవీస్ కి డైరెక్టర్ రైటర్ అండ్ ఫ్యూ ఫిల్మ్స్ కి విలేజ్ లో వినాయకుడు అండ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కి అయితే ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారనమాట. డైరెక్టరియల్ డెబ్యూట్ అయితే వినాయకుడు అని చెప్పచ్చు. అండ్ యా, ఇప్పుడు విన్న పాట కేరింత అండ్ నెక్స్ట్ టూ సాంగ్స్ కూడా మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ కేరింత మూవీలో నుంచి ప్లే చేసేస్తున్నాను. ఆ తర్వాత వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది, వింటూ స్టే ట్యూన్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు

0: ఇప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ రైట్ నౌ మన స్టూడియోస్ లో సమయం 4:50 అయిపోయింది అనమాట ఎగ్జాక్ట్ గా. మరి ఈ టైం వెన్నెల టైం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల అయితే రెడీగా ఉంది మీ అందరి కోసం. మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం వింటూ మరి దిస్ ఈస్ యువర్ ఆర్జే కనిష్ కా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బై బై, సీ నెక్స్ట్ టైం.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఒకవేళ మీకు టీనేజ్ కిడ్ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్, హార్మోన్స్, కొత్త కొత్త పనులు చేయాలనుకునే నేచర్ కి దగ్గరగా మీరు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ పిల్లలను పెంచడం కాస్త కష్టంగా ఉంటుంది. వాళ్ళ శారీరక మానసిక మార్పులు తల్లిదండ్రులకు చాలా ఛాలెంజ్ గా మారుతాయి. టీనేజర్ పెంపకం కంటే అప్పుడే పుట్టిన శిశువును పెంచడం చాలా తేలికని చాలా మంది తల్లిదండ్రులు అభిప్రాయపడతారు. వాళ్ళ మూడ్ స్వింగ్స్, యాటిట్యూడ్, విభిన్నమైన ప్రవర్తన వంటివన్నీ హార్మోన్లో మార్పుల వల్ల వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ 13 నుండి 18 ఏళ్ల లోపు ఉంటాయి. ఈ సమయంలో వాళ్ల పెంపకం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వాళ్లకు సరైన సలహా, గైడెన్స్, అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల టీనేజ్ లో తప్పటడుగులు వేయకుండా జీవితంపై ఫోకస్ పెడతారు. ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్తో. అలాగే టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా అనుసరించాలో కూడా తెలుసుకుందాం. ఎక్కువగా కంట్రోల్ చేయడం, మరీ ఎక్కువగా మీ టీనేజర్ ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో పేరెంట్స్ పిల్లలతో కొంచెం ఓపెన్ గా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉండాలి. సరైన సలహాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటి వల్ల కలిగే హాని గురించి వివరించాలి. కొత్త వాళ్లతో పరిచయం అలవాటవ్వాలి. అలా కాకుండా తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్లు ఎలాంటి వాళ్లు మీకు తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మానిటర్ చేయకుండా మీకు తెలుసుకోవాలి అని ఉంటే డైరెక్ట్ గా అడగండి. పిల్లల విషయాల గురించి మాట్లాడటానికి సంకోచించకండి. అందం విషయంలో టీనేజర్స్ లో వాళ్ల అందం, ఆకర్షణ గురించి తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ అలాంటి సంకేతాలు గమనించినట్లయితే వాళ్లకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వండి. జనరల్ గా వాళ్ళ బాడీ పట్ల, వాళ్ళ బ్యూటీ పట్ల వాళ్లకు కొంచెం ఎగ్జాజరేటెడ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్.

అదే కాకుండా ఒత్తిడి చదువు విషయంలో లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరీ ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు, స్ట్రెస్ అస్సలు ఇవ్వకూడదు. పదే పదే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్లకు

నా హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడంలో ఒక కీ రోల్ పోషిస్తాయి. ఓ అబ్బాయి నిజమైన రిలేషన్ లోకి వెళ్లక ముందే వారు ఇలాంటి మరెన్నో క్రష్లను ఫీల్ అవుతారు. అది మీరు గుర్తించుకోవాలి. కొన్ని వారు ఇష్టపడే వ్యక్తిని అలా ఆరాధిస్తారు. ఇవి ఇప్పుడిప్పుడే లేత ప్రాయంలో వచ్చే కోరికల వంటివి. పిల్లల మొదటి వారి కుటుంబాల్లోని ప్రేమ బాధ్యత వంటివి నేర్చుకుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, టీవీ, సోషల్ మీడియాను, మరెన్నో మెసేజెస్ తెలుసుకుంటారు. వారు నేర్చుకున్న వాటిలో అన్ని మంచివి కాకపోవచ్చు. కాబట్టి ఈ విషయం గురించి పిల్లలతో పేరెంట్స్ మాట్లాడటం చాలా ముఖ్యం. హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికే కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెబితే మీతో ఏం మాట్లాడరు. క్రష్ జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయి. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు. హార్మోన్ల ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది. అది కూడా గందరగోళంగా ఉంటుంది. మీరు పాల్గొనాల్సిన అవసరం లేని సందర్భాలున్నాయి. కానీ మీ కూతురు తన మొదటి క్రష్ తో బిహేవ్ చేసే తీరులో మీరు కొన్ని విషయాలు చెప్పండి. మీ కూతురు ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఆమెతో మాట్లాడండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుజ్జి కుక్క పిల్లల్ని ఇష్టపడినట్లుగానే ఉంటుందని ఆమెతో మాట్లాడండి, ఓదార్చండి. తన సిచ్యువేషన్ ని వ్యతిరేకిస్తే సరికాదు. ఈ విషయం లైఫ్ లో సాధారణమని చెప్పండి. లైఫ్ లో ఎన్నో విషయాల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీరెప్పుడు కూడా సరైన వ్యక్తిని కనుక్కోలేరు. ఆప్యాయత చాలా సార్లు పరస్పరంగా ఉండదు. ఒక్కోసారి ఫీలింగ్స్ రెసిప్రోకేట్ కూడా చేయరు వాళ్ళ క్రష్. మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాటిని ఒక కంట కనిపెట్టడం కూడా ముఖ్యమే. ప్రారంభ దశలో గ్యాడ్జెట్స్ వాడకం, అర్ధరాత్రుల్లో కనిపెట్టుకుని ఉండడం ముఖ్యం. దీంతో మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఒక టీనేజ్ డాటర్ తో ఎలా కనెక్ట్ కావాలో మాట్లాడుకుంటున్నాం. బట్ దిస్ ఈస్ అప్లికబుల్ టు బాయ్స్ యాజ్ వెల్. చాలా మటుకు టీనేజ్ ఏజ్ లో ఏమవుతుందంటే సడన్ గా హార్మోనల్ రష్ ఉంటుంది, బాడీలో చేంజెస్ వస్తాయి, అట్రాక్షన్స్ పెరిగిపోతాయి. అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఏముందో అన్న దానిపైన ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎనర్జీ హైగా ఉంటుంది, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఏదో చేద్దాం, ఏదేదో చేద్దాం అనుకుంటారు. కానీ ఏం చేద్దామో వాళ్లకే తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వాటికి కావలసిన రీసోర్సెస్ వాళ్ల దగ్గర ఉండకపోవచ్చు. అది దొరికితే ఒకలాగా ఎక్సిలరేషన్ ఉంటుంది, ఇలేషన్ ఉంటుంది, ఎక్కువ సంతోషపడిపోతారు. అదే ఒకవేళ తనకు చిక్కకపోతే, వాళ్లకు దొరకకపోతే మాత్రము గాఢాంధకార లోయలో పడ్డట్టుగా మరీ బాధపడిపోతూ ఉంటారు. సో యూ షుడ్ బి అవేర్ విత్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఒక తల్లి తండ్రి పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటే ఇలాంటి చిన్న చిన్న జర్నీలో వాళ్ళకి కొంచెం సరైన మార్గంలో ఇస్తే ఆఫ్టర్ ది గ్రో అవుట్ ఆఫ్ ఏజ్ దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని నవ్వుకుంటారు, అయ్యో ఇలా నేను చేశానా అని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వి ఆల్ గో త్రూ దీస్ చేంజెస్. ఎమోషనల్ బిహేవియర్ కానివ్వండి. చాలా సార్లు పిల్లలు ఏదైనా చేయాలి అని వాళ్ళని మరీ మరీ ఫోర్స్ చేస్తే చిరాకు పడతారు, కోప్పడతారు, అరిచేస్తూ ఉంటారు. ఏంటి అంటే వాళ్లకు క్లారిటీ ఉండదు. అదే టైంలో ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్లకు కూడా కొంచెం సహనం తగ్గిపోతుంది. బాడీలో పేరెంట్స్ కి కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి. కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అప్పటికే 50 ది ఏజ్ లో ఉంటారు. జనరల్ గా తీసుకున్నైతే ఇండియన్ కాంటెక్స్ట్ లో వాళ్ళ బాడీ కూడా ఏంటంటే కొంచెం అప్పటికే వీక్ కావడం మొదలు పడిపోతూ ఉంటుంది. ముందు ఉన్నంత యాక్టివ్ గా ఉండరు. సో దిస్ ఈస్ లైక్ మిర్రర్ ఎఫెక్ట్ అన్నట్టు. అటు వాళ్ళ ప్రాబ్లం, ఇటు వీళ్ళ ప్రాబ్లం, ఇద్దరిది కలిసి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అన్నట్టు. చైల్డ్ అండ్ పేరెంట్స్ అనేది, దిస్ ఈస్ అ వెరీ క్రూషియల్ ఏజ్ అండ్ టైమ్ వేర్ పేరెంట్స్ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ షుడ్ మెండ్ ద వే. స్లోగా ఏంటంటే మరీ కోపం తెచ్చుకోకుండా, ప్రతిదానికి అరవకుండా, బ్లేమ్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. అసలు యాక్చువల్ గా మీ మెడికల్ కండిషన్ ఏంటి, మీకెందుకు ఇంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. దాని తర్వాత స్లోగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్లాన్ చేసుకుని ఒక టీనేజ్ డాటర్ ని ఎలా తీర్చిదిద్దాలి అన్న దానిపైన దే కెన్ వర్క్ ఆన్ దట్. దే కెన్ స్లోలీ వర్క్ ఆన్ ద రిలేషన్షిప్స్. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీరు ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ అ చైల్డ్.
ఈ ఏజ్ లో ఏంటంటే నేను అన్నట్టు వాళ్లకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా చెరగని ముద్ర వేస్తాయి. కాబట్టి ఈ ఏజ్ లో అయినవన్నీ వాళ్లకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఆల్వేస్ గివ్ దెమ్ అ స్వీట్.

0: మెమరీ విత్ దిస్ లవ్లీ మెసేజ్ అబౌట్ కనెక్టింగ్ విత్ యువర్ టీనేజ్ డాటర్. దిస్ ఇస్ చేతన్ సింగ్ బాయ్ ఇన్ అవర్ వెనిలా ప్రోగ్రామ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మన స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు దాటి 18 సెకండ్లు. ఇప్పుడు విందాం

ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ సరస్సుల దినోత్సవం గురించి పాటలు మాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి జె నిర్మల. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను.
3: ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
5: వనితా లోకం స్త్రీల కార్యక్రమం. శ్రోతలు, ఇప్పుడు విందాం వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ సరస్సుల దినోత్సవం గురించి మాటలు పాటల కార్యక్రమం. సమర్పణ శ్రీమతి జె నిర్మల.
6: సరస్సులు మన గ్రహం మీద అత్యంత కీలకమైన సహజ వనరులలో ఒకటి. అవి మంచినీటికి ముఖ్యమైన వనరుగా పనిచేస్తూ త్రాగునీటి సరఫరా, వ్యవసాయం ఇంకా పరిశ్రమలకు మద్దతునిస్తాయి. సరస్సులు జీవవైవిధ్యాన్ని కాపాడడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి లెక్కలేనన్ని చేపలు, మొక్కలు, వన్యప్రాణుల జాతులకు ఆవాసాన్ని అందిస్తాయి. వాటి పర్యావరణ ప్రాముఖ్యతకు అతీతంగా సరస్సులు భూమిని చల్లగా ఉంచడం, వరద నీటిని గ్రహించడం, కార్బన్ను నిల్వ చేయడం ద్వారా వాతావరణ నియంత్రణకు దోహదం చేస్తాయి. అదనంగా అవి పర్యాటకం, చేపల వేట, స్థానిక సమాజాలకు మద్దతిచ్చే ఇతర కార్యకలాపాలను ఆకర్షించడం ద్వారా వినోదం ఇంకా ఆర్థిక అవకాశాలను కూడా అందిస్తాయి. అయితే సరస్సులు మితిమీరిన వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పుల కలయిక వల్ల ప్రభావితమవుతూ ఉంటాయి. ఎరువులు, కలుషితాలు ఇంకా ఘన వ్యర్థాలు నేరుగా సరస్సుల్లో పారవేయడం, నదుల ద్వారా వాటిని సరస్సుల్లోకి కొట్టుకుపోవడం వల్ల కూడా తరచుగా సరస్సు కాలుష్యం ఏర్పడుతుంది. అప్పుడు భూతాపం వల్ల ఇది మరింత తీవ్రమవుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే తరచుగా తీవ్రమైన వరదలకు దారితీస్తుంది కూడా. కాబట్టి సరస్సుల నీటి మట్టాలు కూడా గణనీయంగా మారుతూ ఉంటాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మేఘావరణంలో మార్పుల కారణంగా మంచు పొర కరిగిపోవడంతో నీటి బాష్పీభవన రేటు కూడా పెరుగుతుంది. కాబట్టి రేపటి సుస్థిరమైన జీవితం కోసం ఈరోజు మనం ఈ యొక్క సరస్సులను రక్షించుకోవాలి. ఇప్పుడు ఒక పాట విందాం.

సరస్సుల పరిరక్షణ, మంచినీటి భద్రత, జీవవైవిధ్యం, వాతావరణ మార్పు, కాలుష్యం, సుస్థిరమైన సరస్సుల నిర్వహణ గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం 27 ఆగస్టున. అంతేకాకుండా జీవవైవిధ్య సమృద్ధమైన వాతావరణ వ్యవస్థలుగా, అలాగే వాతావరణ నియంత్రకాలుగా, ఆర్థిక వనరులుగా సరస్సుల ప్రాముఖ్యతను అందరికీ తెలియజేస్తాం. ఈ రోజున ప్రపంచ సరస్సుల దినోత్సవం రోజున ఈ కాలుష్యం అనేది ఎంత ప్రమాదమో ప్రజలందరికి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం. సరస్సులు అనేవి ముఖ్యమైన మంచినీటి నిల్వలు, అంటే ఇవి త్రాగునీటి సరఫరా, వ్యవసాయం, పరిశ్రమలు, అలాగే ఇతర మానవ కార్యకలాపాలకు చాలా తోడ్పడతాయి. అంతేకాకుండా సరస్సులు అనేక రకాల చేపలు, జలము అంటే జల మొక్కలకు, పక్షులకు, ఇతర వన్యప్రాణులకు ఆవాసాలు అందిస్తాయన్నమాట. దీని ద్వారా అవి జీవవైవిధ్యానికి ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థలుగా నిలుస్తాయి. అంతేకాకుండా ఈ వాతావరణ నియంత్రణ విషయంలో సరస్సులు కార్బన్ను నిల్వ చేయడం, వరద నీటిని గ్రహించడం, ఇంకా స్థానిక పర్యావరణ పరిస్థితులను ప్రభావితం చేయడం ద్వారా వాతావరణ నియంత్రణకు దోహదపడుతుంది. అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలు చేపలు పట్టడం, వ్యవసాయం చేయడం, ఆ ప్రదేశాల్లో పర్యాటక ప్రదేశంగా మారడం, రవాణా, ఇతర ఆర్థిక కార్యకలాపాల కోసం సరస్సులపై మనం చాలా ఆధారపడి ఉన్నామని చెప్పాలి. సరస్సులు అదనపు నీటిని గ్రహించి నిల్వ చేస్తాయి. దీని ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలలో వరదల ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుందన్నమాట. మనకు చాలా ముప్పులు ఉన్నాయండి, అవి పెరుగుతూ ఉంటాయన్నమాట. ఎట్లా అంటే కాలుష్య ముప్పు, అధిక నీటి వినియోగం, ఘన వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు, పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, మారుతున్న వర్షపాత సరళి, వీటిని సరస్సు పర్యావరణ వ్యవస్థలపై అధిక ఒత్తిడిని కలిగిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క దినోత్సవం రోజున ప్రత్యేకంగా సరస్సుల పర్యావరణ ఇంకా ఆర్థిక విలువ గురించి అవగాహన చాలా వరకు అందరిలోనూ పెంచవచ్చు. చాలామందికి ఈ సరస్సులు అన్నవి తెలియకపోవచ్చు అన్నమాట. వాటి పరిరక్షణ కోసం మనం చాలా సామూహికంగా కష్టపడవలసి ఉంటుంది, ప్రోత్సహించవలసి ఉంటుంది. ఈ ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని 2025 సంవత్సరంలో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా పాటించారు. ఎందుకు అంటే సరస్సులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించడం, ఒక ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించేందుకు దేశాలను, సమాజాలను ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇప్పుడు ఒక పాట విందాం.

మీకు తెలుసా, భూమిపైన 117 మిలియన్ల కంటే ఎక్కువగా సరస్సులున్నాయి. అవి గ్రహం యొక్క భూ ఉపరితలంలో దాదాపు 4% ఆక్రమించాయి. చాలా మంచినీరు హిమాని నదాలలో ఇంకా భూగర్భంలో నిల్వ ఉన్నప్పటికీ, భూమిపై ఘనీభవించని ఉపరితల మంచినీటిలో సుమారు 90% సరస్సుల్లోనే ఉంటుంది. అందువల్ల అవి సులభంగా అందుబాటులో ఉండే నీటికి కీలక వనరుగా ఉన్నాయి. మనం వాటిపై ఒత్తిడి పెంచుతూనే ఉంటే గనక సరస్సులు తీవ్ర క్షీణతను ఎదుర్కొంటాయి. భారతదేశంలో ఋతుపవనాలు ఉధృతంగా విరుచుకుపడతాయి. అంతేకాదు, నగరాలు వరదలు కరువుల మధ్య కొట్టుమిట్టాడతాయి. అటువంటి చోట సరస్సులు జీవనాధారాలు. అవి వర్షపు నీటిని గ్రహిస్తాయి, భూగర్భ జలాలను పునరుజ్జీవింపజేస్తాయి, పట్టణ జీవ వైవిధ్యానికి ఆశ్రయం కల్పిస్తాయి, వేడెక్కిన పరిసర ప్రాంతాలను చల్లపరుస్తాయి. భారీ వర్షాల సమయంలో సరస్సులు స్పాంజిలా పనిచేసి దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలను తగ్గిస్తాయి.

అంతేకాకుండా ఆరోగ్యకరమైన సరస్సు గర్భాలు వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి పరిసర ప్రాంతాల బోర్వెళ్లను స్థిరీకరించి ట్యాంకర్లపై ఆధారపడ్డాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా చిత్తడి నేలలు పక్షులకు, పరాగ సంపర్క కారకాలకు, జలచరాలకు ఆశ్రయం కల్పిస్తాయి. అంతేకాకుండా ప్రకృతి దోమలను అదుపులో ఉంచి మానసిక శ్రేయస్సును పెంచుతుంది. ఈ సరస్సుల నిర్వహణ అనేది జనసాంద్రత అధికంగా ఉన్న నగరాల్లో చాలా అత్యంత కీలకమని చెప్పచ్చు. ఎందుకంటే సురక్షితమైన ఉమ్మడి వనరులుగా మారుతాయివి. ప్రపంచ సరస్సుల దినోత్సవం అంటే నీటి భద్రత, జీవవైవిధ్యం, వాతావరణ స్థితిస్థాపకత కోసం సరస్సుల ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. దీనిని 27 తారీఖున పాటిస్తారు. భారతదేశపు సరస్సుల పునరుద్ధరణ ఉద్యమం ఒక సాధారణ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. అదేంటంటే, ప్రజలు ఈ ప్రక్రియను తమదిగా భావించినప్పుడు సరస్సులు వేగంగా కోలుకుంటాయి. అది నీటి ప్రవాహాలను సరిచేయడం, జల విజ్ఞానాన్ని పునరుద్ధరించడం, పరిసర ప్రాంతాల వారికి సాధికారత కల్పించడం, అలా రికార్డులను తెరిచి ఉంచడం వాళ్ల కోసం. అసలు ఇంతకీ మనం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ప్రజల్లో వాటిపై ఎక్కువ అవగాహన కల్పించడం కోసమే ఈ దినాన్ని మనము జరుపుకుంటామన్నమాట. ఎందుకంటే ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి, రాజకీయ సంకల్పాన్ని వనరులను సమీకరించడానికి మానవాణి విజయాలను వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ అంతర్జాతీయ దినోత్సవం, ఈ సరస్సు దినోత్సవం ఐక్యరాజ్య సమితి ముందుగానే నిర్ణయించిందన్నమాట. ఎందుకంటే ఇది ఒక శక్తివంతమైన ప్రచార సాధనంగా స్వీకరిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మనం పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక పాట విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావ్?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరస్సులు అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కాలుష్యం, వాతావరణ మార్పు, నీటి దుర్వినియోగం, జీవ వైవిధ్య నష్టం, వేగవంతమైన పట్టణీకరణ, ఇంకా ప్లాస్టిక్ ఘనవర్థాలు జలమార్గాల్లోకి రవేయడం, నీటిని బాధ్యతాయుతంగా చూడకపోవడం, సరస్సులను శుభ్రపరిచే కార్యక్రమాలు చేయకపోవడం, సరస్సుల చుట్టూ ఉన్న వృక్ష సంపదను నాశనం చేయడం, ఇవన్నీ కూడా కలుషితాన్ని ఎక్కువ చేస్తున్నాయి. అసలు మీకు తెలుసా, వ్యవసాయ వ్యర్థాలు, ఎరువులు, కలుషితాలు, ఘన వ్యర్థాలు నేరుగా నదులు ఇంకా మురుగునీటి వ్యవస్థల ద్వారా సరస్సుల్లోకి ప్రవేశించడం వల్ల నీటి కాలుష్యం వస్తుంది. ఇక వాతావరణ మార్పు విషయానికొస్తే, ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు బాష్పీభవనాన్ని పెంచి సరస్సుల నీటి మట్టాలలో మార్పులకు దోహదం చేస్తాయి. దీనివల్ల వర్షపాతంలో మార్పులు, తీవ్రమైన వాతావరణం మంచినీటి ఆవరణ వ్యవస్థలను మరింతగా ప్రభావితం చేస్తాయి. ఇంతకుముందు అనుకున్నట్టుగా నీటి దుర్వినియోగం, ఇది వ్యవసాయం, పరిశ్రమలు ఇంకా ఇతర కార్యకలాపాల కోసం నీటిని అధికంగా వాడేస్తున్నాం. దీనివల్ల సరస్సు వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతుంది, దానివల్ల దీర్ఘకాలిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంకా చెప్పాలంటే నీటి నాణ్యతలో మార్పులొచ్చేస్తున్నాయి. ఆవాసాల క్షీణత, కాలుష్యం, ఇతర మానవ ఒత్తిళ్లు మంచినీటి ఆవరణ వ్యవస్థలపై ఆధారపడే జాతులకు ముప్పు కలిగిస్తూ ఉన్నాయి. ఇంకా మరి ముఖ్యంగా చెప్పాలంటే విస్తరిస్తున్న నగరాలు, పారిశ్రామిక కార్యకలాపాలు కాలుష్యాన్ని పెంచేస్తున్నాయండి. సహజ నీటిపారుదల వ్యవస్థను మార్చేస్తున్నాయి, మంచినీటి వనరులపై అదనపు భారాన్ని మోపేస్తున్నాయి. సరస్సుల్లోకి, వాటి పరిసరాల్లోకి ప్లాస్టిక్ ప్యాకేజింగ్, సీసాలు ఇంకా ఇతర వ్యర్థాలను విసిరివేయడం చేస్తున్నారు. కాబట్టి ఇలా విసిరివేయడం మానుకోండి. మరి ముఖ్యంగా రంగులు, నూనెలు, గృహ రసాయనాలు, ఇతర కాలుష్య కారకాలను ఎప్పుడు మురుగు కాలువల్లో లేదా నీటి వనరుల్లో పోయకూడదు. ఎందుకంటే అవి చివరికి చేరేది సరస్సులకే. అనవసరమైన నీటి వినియోగాన్ని తగ్గించుకేసుకుందాం. దీనివల్ల నీటి కొరతను ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాల్లో మంచినీటి వనరులను మనము పెంచవచ్చు. మీకు గుర్తుందో లేదో, సరస్సులను శుభ్రపరిచే కార్యక్రమం ఉంటుంది. దీనికి బాధ్యతాయుతమైన సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో మనమందరూ కూడా పాల్గొనాలి. చెత్తను తీసివేయాలి. స్థానిక జలాశయాల ప్రాముఖ్యత గురించి అందరికీ అవగాహన కల్పించాలి. అంతేకాకుండా సరస్సుల చుట్టూ ఉన్న చెట్లను మనం సంరక్షించడం. ఈ వృక్ష సంపద పరిసర పర్యావరణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి సహజ వృక్ష సంపదను అనవసరంగా నాశనం చేయకుండా ఉండాలి. సముచితమైన భూమి, నీటి నిర్వహణ పద్ధతులు, వీటిని ఉపయోగించడం ద్వారా సమాజాలు, భూ నిర్వాహకులు ఎరువులు, అవక్షేపం, ఇతర కాలుష్య కారకాలు సరస్సుల్లోకి చేరడాన్ని తగ్గించేసేయాలి అన్నమాట. ఇక ఒక సరస్సుకు నీరు ఎక్కడి నుండి వస్తుంది, దానిని ఎలా ఉపయోగిస్తారు, అది ఎలాంటి ముప్పుల్ని ఎదుర్కొంటుంది అనే విషయాల్ని అర్థం చేసుకోవడం అర్థవంతమైన పరిరక్షణ దిశగా ఒక ముఖ్యమైన తొలి అడుగు మనమే వేద్దాం. అప్పుడే అందరూ ముందుకొచ్చి ఈ యొక్క మంచినీటిని కాపాడుకొని ఆరోగ్యాల్ని కాపాడుకోగలుగుతాం. ఇట్టి అవగాహన మనుషులందరిలో కల్పించడానికి ఆకాశవాణి కూడా తన వంతు తన ప్రయత్నం చేస్తుంది. మరి ముఖ్యంగా ఈ ప్రపంచ సరస్సుల దినోత్సవం అందుకే ఏర్పడింది. అందరము మంచినీటిని రక్షించుకుందాం, మన ఆరోగ్యాల్ని కాపాడుకుందాం.
7: శ్రోతలు, మీరు ఇంతవరకు వనితాలోకం శ్రీల కార్యక్రమంలో ప్రపంచ సరస్సుల దినోత్సవం గురించిన మాటలు పాటల కార్యక్రమం విన్నారు.

103.2 107.5 MHz పై మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు విందాం

0: శ్రోతలు, ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ వివిధ పోస్టులకు సంబంధించి మొత్తం 17 ఖాళీలకు అర్హత కలిగిన ప్రతిభావంతుల నుంచి ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు: సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ హెచ్ఆర్ 4 పోస్టులు, ఏదైనా డిగ్రీతో పాటు కనీసం 2 సంవత్సరాల పూర్తికాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్తో పాటు హ్యూమన్ రిసోర్సెస్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్ లేదా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ లేదా హెచ్ఆర్లో స్పెషలైజేషన్తో ఎంబీఏ చేసి ఉండాలి. భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థల నుంచి కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విశ్వవిద్యాలయం లేదా సంస్థల నిబంధనలు వర్తిస్తాయి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. లా డిగ్రీ ఉంటే అదనపు అర్హతగా పరిగణించబడుతుంది. సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ లా 1 పోస్టు, గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి పూర్తికాల లా డిగ్రీ LLB లేదా సమానమైనది, కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మొత్తం 4 పోస్టులు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి BE లేదా BTEC ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ మొత్తం 4 పోస్టులు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి BE లేదా BTEC మెకానికల్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ C&I మొత్తం 2 పోస్టులు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి BE లేదా BTEC ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ IT లేదా ERP మొత్తం 2 పోస్టులు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి BE లేదా BTEC ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. గమనిక: SC, ST, PWBD అభ్యర్థులు క్వాలిఫయింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత మార్కులు సాధించినా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ గ్రేడ్ వివరాలు: గ్రేడ్ E1. పే స్కేల్ వివరాలు: IDA ప్యాటర్న్లో 40,000 నుండి 140,000 రూపాయల వరకు. గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు. SC ST అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంది. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. PWBD అభ్యర్థులకు

0: 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ అర్హత కలిగిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆన్లైన్ సెలక్షన్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెలక్షన్ టెస్టులో 2 భాగాలు ఉంటాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్. అభ్యర్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఇంకా ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ రెండింటిలోనూ విడివిడిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. పోస్ట్ అవసరం ఇంకా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు సాధించాలి. తుది ఎంపికలో వెయిటేజ్ వివరాలకొస్తే ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ 85%, ఇంటర్వ్యూ వెయిటేజ్ 15%. రిజర్వేషన్లు ఇంకా రాయితీల వివరాలకొస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమిలేయర్ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్, వయోపరిమితి సడలింపులు ఇంకా ఇతర రాయితీలు వర్తిస్తాయి. ఏదైనా కేటగిరీకి చెందినట్లు క్లెయిమ్ చేసే అభ్యర్థులు సంబంధిత చెల్లుబాటు అయ్యే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీ ఓబీసీ నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్లను అధికార సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్దేశిత ఫార్మాట్లో కలిగి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ వివరాలు www.nspcl.co.in. పేమెంట్ వివరాలు, జనరల్ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పీడబ్ల్యూబీడి కేటగిరీల అభ్యర్థులు ఇంకా మహిళా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు. పోస్ట్ ఆధారంగా కనీస అనుభవం గురించిన వివరాలు ఇంకా ప్రైవేట్ రంగ అనుభవం ధృవీకరణ ప్రమాణాల కోసం వివరాల గురించి www.nspcl.co.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
1: శ్రోతలు, మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: శ్రోతలు, ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి నేరాలకు పాల్పడే వారిపై రైల్వేల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రయాణికుల ప్రాణాలను రక్షించడానికి, రైల్వే ఆస్తులకు జరిగే నష్టాన్ని నివారించడానికి రైల్వే శాఖ కింది ముందస్తు చర్యలను చేపడుతుంది. ప్రభావిత ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లలో అల్లరి మూకలు మొదలైన సంఘ విద్రోహ శక్తులు ఆటకట్టించడం ధ్యేయంగా నిరంతర తనిఖీలు నిర్వహించి పట్టుబడిన వారిపై చట్టపరమైన నిబంధనల కింద కేసులు నమోదు చేస్తారు. రైళ్లపై విధ్వంసక చర్యలు తరచుగా నమోదయ్యే ప్రాంతాలు, ప్రదేశాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని రైల్వే భద్రతా సిబ్బంది సూచించడమైనది. రాళ్ల దాడి దురాగతులు, వాటి పరిణామాలు గురించి రైల్వే ట్రాక్ను ఆనుకుని ఉన్న జనవాస ప్రాంతాలలో ప్రజలను చైతన్యపరచడం కోసం ఆపరేషన్ సాది సహా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కదులుతున్న రైళ్లపై రాళ్లు రువ్వే ఘటనలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సమగ్ర మార్గదర్శకాలను జారీ చేశారు. ఇటువంటి ఘటనలను అదుపు చేసేందుకు వాటిని విశ్లేషించడం సహా తగిన చర్యలు తీసుకుంటున్నారు. రైళ్లపై రాళ్లు రువ్వే దుశ్చర్యాలను అరికట్టేందుకు కీలక సమాచారాన్ని పంచుకుంటూ ఆర్పీఎఫ్, రైల్వే భద్రతా దళం ఎప్పటికప్పుడు జీఆర్పీ స్థానిక పోలీసులతో సమన్వయం కొనసాగిస్తోంది. రైల్వే భద్రతా ఏర్పాట్ల నిరంతర పర్యవేక్షణ సమీక్ష కోసం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లేదా పోలీస్ కమిషనర్ల అధ్యక్షతన రాష్ట్ర స్థాయి రైల్వే భద్రతా కమిటీ ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేల్లో రైలు కార్యకలాపాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. పశువులు, పాదాచారాలు, చిన్న వాహనాలు రైలు మార్గాలు దాటడానికి సులభతరం చేసేందుకు గాను పాదాచారుల సబ్వేలకు భద్రత కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే పట్టాల వెంబడ నేటి వరకు సుమారు 19,700 కిలోమీటర్ల మేర కంచెను భారతీయ రైల్వే ఏర్పాటు చేసింది. బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. కేంద్ర రైల్వే సమాచార ప్రసార ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు. శ్రోతలు, మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు మీకోసం ఒక సినీ గీతం.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
5: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
6: శ్రోతలు, మీకోసం ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అనగా August 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, STD కోడ్ 0877. శ్రోతలు తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలు పొందండి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా

0: వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, స్టూడియో క్లాక్ లో సమయం 6:00. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. ఇక 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం గురించి చిన్నెల థెరపీ ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక రాత్రి 8:00-8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రాత్రి 9:30 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 10:00 వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో సాత్విక పర్వం రెండవ భాగం ప్రసారమవుతుంది. 10:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతల కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు, అనంతరం నాతియా కలం. ఇక ఉదయం 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీమతి షేక్ బషీరునిస్సా బేగం. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక ఉదయం 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం పద్య పరిమళాలు శ్రీమతి బత్తుల రవి గారి స్వీయ కవితలు. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 వార్తా వాక్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో నాగార్జున నటించిన చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ. 10:00 పదకొండేళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 10:15 మధ్యాహ్నం 12:10 12:40 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునానిత చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు దంతవైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చెల్లా. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. 7:00 చిత్రగీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక రాత్రి 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో సాగు చేయదగ్గ పంటలు, వాటి సాగు గురించి అన్నమయ్య జిల్లా పొంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణారెడ్డి గారి ప్రసంగం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00-8:40 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇక 9:15 ఆంగ్లంలో వార్తలు స్పాట్ లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఏకచిత్రగానం వేదం చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు. శ్రోతలు స్టూడియో క్లాక్ లో సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి.
3: This is Akashvani, the news read by Anuja Kumar. India has stepped up efforts to trace and rescue Indian nationals stranded in Nepal due to the flash flood tragedy. Death toll in the yesterday's massive flash floods in Nepal has reached 359 as authorities race against time to find over 1,300 missing people, including 288 Indians. Addressing media in New Delhi today, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said that contact has not been established with 288 Indian nationals who were present in Nepal when the tragedy occurred. They include 73 Indians who were working on the Trishuli One Power Project. He said the Indian Embassy in Kathmandu is in touch with the project authorities to collect information as communication links in the affected area have been disrupted. External Affairs Ministry has informed that 21 Indian nationals from Tamil Nadu who travelled for the Kailash Mansarovar Yatra have been rescued in Nepal. Mr. Jaiswal said the Indian authorities are making all possible efforts in coordination with the Nepalese authorities to establish contact with the stranded Indians and ensure their safety.
4: Prime Minister yesterday spoke to the Prime Minister of Nepal, conveyed our deepest condolences, conveyed that India stands in solidarity with people of Nepal, has also offered all possible humanitarian assistance from our side. As per information currently available, there are 288 Indian nationals who remain uncontactable.
3: Mr. Jaiswal said that India has sent more than 47 tons of emergency relief supplies aimed at supporting Nepal's ongoing rescue and relief operations. He said that India is also mobilizing Bailey Bridges to assist in rescue and relief efforts. Mr. Jaiswal said that government has set up a control room in the Ministry of External Affairs which will function round the clock. He said Indian embassies both in Kathmandu and Beijing have also set up 24/7 helplines. On the Indian nationals stranded in Chinese side, Mr. Jaiswal said that Indian embassy in Beijing is making all efforts for their safe evacuation. He said there are approximately 200 Indian nationals who have sought assistance for evacuation. Prime Minister Narendra Modi will be on a four-day visit to Uzbekistan and Kyrgyz Republic starting this Saturday. Addressing a press conference in New Delhi, External Affairs Ministry Secretary West C.B. George said, on the first leg of his visit, the Prime Minister will undertake a two-day state visit to Tashkent in Uzbekistan at the invitation of the President of Uzbekistan, Shavkat Mirziyoyev. During the visit, Mr. Modi will hold delegation-level talks with President Mirziyoyev to further strengthen the strategic partnership between India and Uzbekistan. He informed that the two leaders will also review cooperation in trade and investment, defense, digital connectivity, energy, education and people-to-people domains and set the agenda for the road ahead. From Tashkent, the Prime Minister will travel to Bishkek in Kyrgyzstan to participate in the 26th Shanghai Cooperation Organization Summit on the 31st of this month at the invitation of the President of Kyrgyz Republic, Sadur Japarov. Defence Minister Rajnath Singh has said the country is moving towards self-reliance in the defence sector as defence production has nearly quadrupled to around 1.8 lakh crore rupees and exports have surged to nearly 39,000 crore rupees over the last decade. The Defence Minister made the remarks after laying the foundation stone of a 472 crore rupees facility for the overhaul of T-Series battle tanks at the 57-year-old vehicle factory Jabalpur in Madhya Pradesh. The government has commenced calibrated and targeted release of onions from the buffer stock to ensure adequate availability and moderate seasonal price pressures in the coming months. Secretary Department of Consumer Affairs Niti Khare today flagged off onion vans for retail distribution from Krishi Bhavan, New Delhi. For the consumers of the National Capital Region, onions from the government's price stabilization buffer are being sold at a subsidized rate of 35 rupees per kilogram through NCCF, NAFED and Kendriya Bhandar outlets. In men's cricket, second and final test between India and host Sri Lanka ended in a draw in Colombo. Sri Lanka reached 429

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఉద్దేశించిన హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్రంలో 98.47% పూర్తయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. నేపాల్ వరదల నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత యాత్రికుల క్షేమం, సహాయక చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో మాట్లాడిన ఆమె అక్కడి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వారి వివరాలను వెంటనే సేకరించి ప్రతి ఒక్కరి భద్రత, క్షేమంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్, కేంద్ర విదేశాంగ శాఖ, నేపాల్లోని భారత రాయబార కార్యాలయాలను నిరంతరం సంప్రదిస్తూ సమన్వయం కొనసాగించాలని అన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి వారిని క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని మంత్రి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్, ఖేల్ కీ బాత్, పీఎంకే సాథ్ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో ఈరోజు వికసిత భారత్ యూత్ కనెక్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా సంవాద్ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను వెలికితీస్తున్నామని అన్నారు. దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని విధంగా ఈ ఏడాది క్రీడల అభివృద్దికి 4,400 కోట్ల రూపాయల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని శ్రీనివాస్ వర్మ పేర్కొంటూ
1: 4,400 కోట్ల బడ్జెట్ క్రీడలకి ఈ సంవత్సరం అంటే భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా క్రీడలకి బడ్జెట్ కేటాయించి ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ 2030లో కామన్వెల్త్ క్రీడల్ని భారతదేశంలో నిర్వహించడానికి నిర్ణయం జరిగింది. 2047 వికసిత భారతం లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రపంచంలో మొదటి 5 దేశాల్లో భారతదేశం ఉండే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేస్తా ఉంది అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి.
0: హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 98.47% పూర్తయిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారి నుంచి సంరక్షించే చర్యల్లో భాగంగా ఈ వ్యాక్సిన్ను బాలికలకు ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలికలు 3,45,377 మంది ఉండగా ఇప్పటి వరకు 3,40,108 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయిందని, మిగిలిన 5,269 మందికి ఈ నెల 31లోగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో అపోహలు తొలగి తమ కుమార్తెలకు వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారని మంత్రి వివరించారు. కాగా వ్యాక్సిన్ పొందిన 3,40,000 మంది బాలికలకు సంబంధించి ఎటువంటి రియాక్షన్ కేసులు నమోదు కాలేదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలియజేశారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పెనుగొండ పట్టణంలో 75 లక్షల రూపాయల విలువైన నూతన ఫైర్ ఇంజన్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25 నూతన ఫైర్ ఇంజన్లను ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైర్ ఇంజన్ ద్వారా అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించవచ్చన్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తోందన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. పల్నాడు జిల్లా బొప్పూడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10,99,00,000 రూపాయల ఖర్చుతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అభివృద్ది పనుల్లో భాగంగా ఆలయంలో గరుడ వాహనం ఏర్పాటు, పుష్కరిణి శుభ్రపరిచే పనులు, కొండపైకి రహదారి నిర్మాణం, మెట్ల మార్గం పక్క కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ మెట్ల మార్గం వద్ద మొక్క నాటి అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ కృష్ణమోహన్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంచారాణి భరోసా ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మెగా డిఎస్సీలో ఎంపికైన ఉంగరాల కవిత, కోట ప్రవీణ్ కుమార్లను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీ ద్వారా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించారని అన్నారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై కనీస అవగాహన లేకుండా కొత్త ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను కొందరు గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి శిక్షణ ఇప్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 103 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 37 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ సీతామహాలక్ష్మి అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత తమ నైపుణ్యాలను మరింత అభివృద్ది చేసుకోవాలని సూచించారు. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తే దూర ప్రాంతాలకు వెళ్లడానికి సిద్దం కావాలన్నారు. పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు రాజమహేంద్రవరంలో జరిగిన దిశ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, సాగునీరు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, వైద్య ఆరోగ్య రంగాలు, గోదావరి పుష్కర పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఆయా శాఖల పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, ప్రతి 4 నెలలకు ఒకసారి ఎంపీల ఆధ్వర్యంలో దిశ సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల నుండి పుష్కరాల పనులు ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఉద్దేశించిన హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్రంలో 98.47% పూర్తయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివేకానందస్య విచారాన్ జనం జనం ప్రతి నేతుం రాష్ట్రసేవాయై చ జీవనం సమర్పితం. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మరి మన స్టూడియో క్లాక్లో సమయం 6:30 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం భక్తి కుసుమాలు, భక్తి గీతాల కార్యక్రమం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
6: శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.

0: మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: శ్రోతలు, మీకోసం ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు ఆగస్ట్ 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంతవైద్య సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మరి శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలు పొందండి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
0: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5.
3: శ్రోతలు, స్టూడియో క్లాక్ల సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ప్రతి దశలో ప్రతిభకు తగిన సహకారం లభించే ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ, క్రీడలు అంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదని, అభివృద్ది చెందిన భారత నిర్మాణంలో దేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక విశిష్ట లక్ష్యమని పేర్కొన్నారు. 5-15 సంవత్సరాల వయసుగల పిల్లల్లోని క్రీడా ప్రతిభను వెతికి తీసేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎర్రకోట వేదికగా తాను ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బలమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలాజ్లోని ఐఐటీ గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్ అకాడమీలను స్థాపించడానికి, ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభించేలా ఇది తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.
1: भारत का स्पोर्ट्स इकोसिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है. फिट इंडिया से करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है. सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट
0: దేశంలో సాంప్రదాయ క్రీడలను ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిగా మలచాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని హిందూ కాలేజీలో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఒక బలమైన క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తోందని రిజిజు చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, ఎగుమతులు కూడా 39,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని, భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల సమగ్ర మరమ్మతుల కోసం నిర్మించనున్న 472 కోట్ల రూపాయల విలువైన నూతన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశం కేవలం ఆయుధాలను తయారు చేయడమే కాకుండా వాటి నిర్వహణ, సమగ్ర మరమ్మతులు, ఆధునీకరణ చేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంటోందని ఆయన తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల ప్రమాదంలో చిక్కుకున్న భారత పౌరులను గుర్తించి కాపాడేందుకు భారతదేశం సహాయక చర్యలను వేగవంతం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయ పౌరులతో ఇంకా సంబంధాలు పునరుద్దరణ కాలేదని తెలిపారు. త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులు కూడా వీరిలో ఉన్నారని అన్నారు. బాధిత ప్రాంతంలో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అక్కడి సమాచారం సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులతో సంప్రదింపులు జరిపేందుకు నేపాల్ అధికారుల సహకారంతో భారత యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులను నేపాల్లో రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
2: Prime Minister yesterday spoke to the Prime Minister of Nepal, conveyed our deep

0: Best condolences conveyed that India stands in solidarity with people of Nepal, as also offered all possible humanitarian assistance from our side. As per information currently available, there are 288 Indian nationals who remain uncontactable.
1: విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. నేపాల్లో ఏర్పడిన వరద పరిస్థితిపై న్యూఢిల్లీలో విదేశాంగ కార్యదర్శి ఖాట్మండు, బీజింగ్లలోని భారత రాయబారులతో డాక్టర్ జయశంకర్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్లు, ప్రాజెక్టు అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య ఈరోజు 270కి చేరింది. ఈ విపత్తులో 288 మంది భారతీయ పర్యాటకులతో సహా గల్లంతైన వేలాది మంది కోసం నేపాల్ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శనివారం నుంచి ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సీబీ జార్జ్ మాట్లాడుతూ, తమ పర్యటనలో మొదటి భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో 2 రోజుల పాటు అధికారిక పర్యటన చేస్తారని తెలిపారు. భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ అధ్యకుడు మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్ నుండి ప్రధానమంత్రి కిర్గిజిస్తాన్లోని బిష్కెక్కు చేరుకుంటారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఈ నెల 31న జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. మధ్య ఆసియా సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా జరిగే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కొలంబోలో జరిగిన 5వ రోజైన చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక జట్టు తమ 2వ ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేయడంతో భారత్ శ్రీలంక మధ్య జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ శుభ్మంగిల్ నేతృత్వంలోని భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 కైవసం చేసుకుంది. 2వ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్ చేసి 213 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. దేశం అభివృద్ది సాధించాలి అంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్ ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. భారతదేశ సుస్థిర అభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే దార్శనికత ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసినవిగా ఉండాలని ఆయన ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన 2వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో జీడిమామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నల తరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం. ప్రకాశం జిల్లా చిన్నల తెరపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం.
3: డాక్టర్ భీమేశ్వరరావు గారు నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: సార్, మీరు ఉండిలో ఉన్నటువంటి మత్స్య పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా ఉన్నారు కదా? సార్, మనం ఈ మధ్య తరచుగా వింటూ ఉన్న IoT పరికరాలు రొయ్యల సాగులో బాగా ఉపయోగపడుతున్నాయి, దీని భవిష్యత్తు ఈ IoT ద్వారానే అని వినిపిస్తుంది. అయితే దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు, మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ రొయ్యల సాగు ఏ విధంగా సాగుతోంది, ఈ రొయ్యల సాగుకు ఉన్న ప్రాముఖ్యత ఎటువంటిది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్.
4: ఓకే సార్, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు 1,053 చదరపు కిలోమీటర్ల కోస్టల్ తీర ప్రాంతం ఉంది. ఈ కోస్టల్ తీర ప్రాంతం వెంబడి మనకు ఒక నంబర్ ఆఫ్ అంటే కోస్టల్ చెరువులు ఉన్నాయి. మనకు ఈ 100,000 ఎకరాల పైన కూడా మనకు చెరువులు సాగు, అంటే 100,000 నుంచి 5,00,000 వరకు సాగులో చెరువులు ఉన్నాయి. ఈ సాగులో ముఖ్యంగా మనం చూసుకుంటే కోస్టల్ తీర ప్రాంతంలో మనకు సల్నిటీ అంటే లవణీయత ఎక్కువ ఉంటుంది. వీటిలో అంటే 5 నుంచి 10-15 వరకు ఈ లవణీయతలో మనకు ముఖ్యంగా వెనామీ రొయ్యలు అంటే ఈ రొయ్యలు. మామూలుగా ఈ వెనామీ అనేది మన భారతదేశానికి కాదు, మామూలుగా ఇది అమెరికా సంబంధించిన రొయ్య, ఇక్కడ బాగా మనం పండిస్తున్నాం. సో అంతకు ముందు వెనామీకి ముందు మనకు మన దగ్గర మోనోడాన్ ఉండేది, అది కూడా ఇప్పుడు అభివృద్ధిలో ఉంది. ఈ రెండు రొయ్యలతో పాటు పచ్చపీతలు, కొన్ని పండుగప్ప చేపలు అంటే సీబాస్, కొన్ని రకాల ఉప్పుకి బాగా అలవాటు పడే చేపలను మనం ఇక్కడ పెంచుకుంటాం. దీని ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మన భారతదేశంలోనే చేపలు మన రొయ్యల పెంపకంలో అగ్రగామిగా ఉన్నది. ఎందుకు అంటే మన ప్రాంతంలో రైతులు కల్చర్ చేయడంలో బాగా అభివృద్ధి చెందినారు, ప్లస్ కొత్త కొత్త టెక్నాలజీకి అవలంబన చేసుకుంటున్నారు. దీని ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ లో మనకు సాగు అనేది అభివృద్ధి చెందుతుంది.
3: సార్, మనం అసలు టాపిక్ గురించి మాట్లాడితే IoT అంటున్నాం కదా, ఈ IoT అంటే ఏమిటి? అసలు రొయ్యల సాగులో ఈ IoT పరికరాలు వినియోగం దేనికని అవసరం అంటారు?
4: IoT అంటే ముఖ్యంగా మనం దానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అర్థం. అంటే ఇప్పుడు యుగంలో మొత్తం ఇంటర్నెట్ యుగం అని అంటున్నాం. సో ఒకప్పుడు మనం ఆక్వాకల్చర్ చూసుకుంటే మన గ్రామీణ ప్రాంతాలలో నదుల్లో ఉన్న చెరువుల్లో ఉన్న చేపల్ని పట్టి మనం విక్రయించడం, ఇంటి పాది తినడానికి మాత్రమే ఉపయోగపడేది. అప్పుడు మన దగ్గర ఉన్న GDP అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ చేపలు రొయ్యల పెంపకంలో GDP తక్కువ ఇచ్చేది. తర్వాత మనం వాటిని కల్చర్ చేసాం, అంటే ఆర్టిఫిషియల్ గా మేతను కొన్నిటిని మనం వాటికి ఇచ్చి పెంచడం ద్వారా మనం ఆక్వాకల్చర్ ని అభివృద్ధి చేసాం. తర్వాత ఏమవుతుందంటే ఈ పెంచడం వల్ల రాను యుగంలో ఇంటర్నెట్ అనేది డెవలప్ అవుతుంది. దానికి తోడు ఒకప్పుడు అవలంబించిన పద్ధతులను మనం మళ్ళీ తిరిగి అవలంబించడం వల్ల ఒకే ప్రొడక్షన్ ఉంటుంది, మనకు ప్రొడక్టివిటీ అనేది లభించదు. రాను నంబర్ ఆఫ్ స్పీసీస్ అంటే రకరకాల జాతులు కూడా మనం పెంచడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరు. ఇప్పుడు వేరే రాష్ట్రాలలో మనలాగా ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం ఎలాగైతే రొయ్యలు సాగు చేస్తున్నారో ఇప్పుడు అలా చేస్తున్నారు. వాళ్లతో కంపేర్ టు మనం ఇంకా ముందు

0: వెళ్ళాలి. దీనికి ఇంటర్నెట్ తో సంబంధించిన ఈ ఇంటర్నెట్ యుగంలో ఇంటర్నెట్ ఐఓటీ టూల్స్ ఇవన్నీ కూడా వాడాలి. ఈ వాడకంలో ఏంటంటే మనం ఇప్పుడు రైతులు సక్సెస్ఫుల్ గా మనం కల్చర్ ఇస్తున్నారంటే వాళ్ళకు ఉన్న అనుభవం నుంచి, అంటే ఈ ఈ రోజు ఏ కల్చర్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాము, నీటిలో ఏముంది, ఎట్లా ఉంది, ఇవన్నీ వాళ్ళకు అవగాహన ఉండడం వల్ల వాళ్ళు సక్సెస్ఫుల్ చేస్తున్నారు. కానీ కంపేర్ టు అగ్రికల్చర్, వెటనరీ, పశువులు ఇలా చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి భూమిపై ఉండేవి. మనం క్లియర్ గా వాటిని అబ్జర్వ్ చేసి వాటిలో ఏమన్నా తేడాలు ఉన్నాయా, వాటిలో ఏమన్నా మార్చుకోవాలన్నా, ప్రొడక్టివిటీ ఎంత బాగా పెంచడం అనేది ఈజీగా చూడొచ్చు. కానీ ఈ చేపలు రొయ్యలు అనేది నీటిలో ఉంటాయి. చాలా పారామీటర్స్ అనేది మనకు తెలియకుండానే నీటిలో జరుగుతూ ఉంటాయి. దానివల్ల చేపల మరణాలు ఎక్కువ శాతం జరుగుతాయి. ఇంకా చేపలతో చూసుకుంటే రొయ్యలు అనేది ఈ వాటర్ లో ఉండే మార్పులను ఎక్కువ ఇబ్బంది పడి వాటికి మరణాలు అధికంగా ఉంటాయి. సో వీటికి సంబంధించి ఈ ఐఓటీ టూల్స్ ఏంటంటే నీటిలో ఉన్న, ముఖ్యంగా నీటిలో మనకు చేపలు కానీ రొయ్యలు కానీ డిజాల్వ్డ్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ ఒకటి, రెండోది వచ్చేసి పిహెచ్ అంటే ఆమ్లాలు చారాలు వాటి యొక్క శాతం బట్టి ఈ నీళ్ళలో ఉంటాయి, మూడోది ఉష్ణోగ్రత డిఓ పిహెచ్ అనేది, ఈ మూడు ముఖ్యమైనది, దాంతోపాటు సెలెంటిటీ. ఈ మూడు పారామీటర్స్ మనకు నీటిలో కరెక్ట్ గా అంటే లిమిట్ లో ఉంటే మనకు కల్చర్ అనేది బాగుంది. ఈ మూడింటిని ఎప్పుడు రైతు అనేది అవగాహన పెంచుకోవాలి. దీనికి రైతు ఇప్పుడున్న టైంలో ఏం చేస్తున్నారంటే ల్యాబొరేటరీలో, దగ్గర ఉన్న ల్యాబ్ లో చెక్ చేసుకుంటారు. దానివల్ల కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ఈ ఐఓటీ టూల్స్ లో డైరెక్ట్ మనకు సెన్సార్ సిస్టమ్ వల్ల, నీటిలో మనం ఈ సెన్సార్ ఇన్పుట్ చేయడం వల్ల ఆక్సిజన్ గానీ, టెంపరేచర్ గానీ, సెలినిటీ గానీ మరియు పిహెచ్ గానీ ఇవన్నీ మనకు ఆన్ ద టైమ్ రికార్డింగ్ లో మనకు వస్తుంది. దీనివల్ల మనం తక్షణమే వాటి గురించి చర్యలు చేసుకోవడానికి అవకాశం ఉంది.
1: ఈ ఐఓటీ అనేది ఈ పిహెచ్ ని గానీ, ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ గానీ, ఈ లవణీయత, సెలినిటీ ఏదైతే అంటున్నామో, సెలినిటీ గానీ, టెంపరేచర్ గానీ ఏ విధంగా పర్యవేక్షిస్తుంది, దానిలో ఉన్న టెక్నాలజీ ఏంటి సార్?
0: ఒకప్పుడు ల్యాబొరేటరీలో టైట్రేషన్ పద్ధతి ఉంటుంది, అంటే కెమికల్స్ వాడి వాటిలో ఉన్న చేసుకున్నాం. తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రోబ్స్ వచ్చాయి, అంటే రాడ్ ఉంటుంది, అందులో ఎలక్ట్రికల్ ఇష్యూ ఉంటుంది, దాని ద్వారా మనం వాటర్ లో ఉన్న ఈ పిహెచ్ గానీ సల్నీటి గానీ చూడొచ్చు. సో ఇలాంటిదే ఈ ప్రోబ్స్, ఈ ఎలక్ట్రికల్ రాడ్స్ గానీ ఇవన్నీ కూడా మనం ఈ సెన్సార్ సిస్టమ్ ని వాటర్ లో ఇన్పుట్ చేసుకోవాలి. అంటే చెరువుల్లో మనం ఒక చోట ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఒక చోట లేదా రెండు చోట్ల ఎక్కువ మేత ఎక్కడిస్తున్నాము, లేదంటే నీళ్లు ఎక్కువ మనం ఇన్పుట్ ఎక్కడ చేస్తున్నాం, ఆ చోట ఈ సెన్సార్లని ఫిక్స్ చేసుకోవాలి. పిహెచ్ గానీ, డిఓ గానీ, టెంపరేచర్ సెన్సార్ ఫిక్స్ చేసుకోవడం వల్ల ఇవి నిరంతరం వాటిలో పర్యవేక్షణ వస్తాయి. అంటే ఈ సెన్సార్ సెటప్ కూడా మనం ఎలా చేసుకోవాలంటే నీటి ఉపరితలం పైన, నీటి లోపల కూడా సెట్ చేసుకోవడం వల్ల 24 అవర్స్ మనకు ఈ సెన్సార్ అనేది రికార్డింగ్ ఇస్తుంటది. టెంపరేచర్ ఎలా ఉంది, టెంపరేచర్ లో మార్పులు ఉన్నాయా, పిహెచ్ ఎలా ఉంది, డిఓ ఒకవేళ తగ్గిపోయింది, డిఓ అనేది 3 కన్నా తగ్గింది అనుకో, చెరువులో చేపలు గానీ రొయ్యలు గానీ తీవ్ర ప్రమాదానికి గురైతాయి. ఇలాంటి రికార్డింగ్ మనకు తక్షణమే అందించడం వల్ల వాటికి సంబంధించిన మరణాలు గానీ, ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు గానీ మనం వెంటనే దానికి రియాక్ట్ అవ్వచ్చు.
1: సో ఈ డిఓ తగ్గినప్పుడు గానీ, అంటే డిఓ చాలా సెన్సిటివ్ కాబట్టి వెంటనే రొయ్యలు చనిపోయి మనకు చివర కొట్టుకొచ్చేస్తాం, ఇలాంటప్పుడు రైతు వెంటనే స్పందించి దానికి తగిన చర్యలు తీసుకోవచ్చు అనుకుంటున్నాను. అంటే ఐఓటీ ఈ డిఓల్ని వీటిని మనకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి స్పందించడానికి కూడా మనకు టైం ఉంటుంది సార్. అలాగే తర్వాత ఆటోమేటిక్ ఫీడింగ్ లేదంటే ఏరేషన్, ఈ నియంత్రణ వంటి సదుపాయాలని రైతులు ఏ విధంగా యూజ్ చేసుకుని లాభం చేకూరుస్తాయండి?
0: సో ఈ ఐఓటీ టూల్స్ లోని, ఐఓటీ టూల్స్ అంటే ఒక థింగ్ అని కాదు, 3-4 రకాల పరికరాలను కలిసేది ఐఓటీ టూల్స్. ముఖ్యంగా ఐఓటీ టూల్స్ లో మొదటిది సెన్సార్స్, అంటే డైరెక్ట్ గా వాటర్ లో గానీ టెంపరేచర్ లో గానీ మనకి అంటే అదేమి సెన్స్ చేసుకుంటది, అంటే తీసుకుంటది. దాన్ని తీసుకున్న దాన్ని ఆ యొక్క అబ్జర్వేషన్ ఇన్ఫర్మేషన్ ని ఇంటర్నెట్ ద్వారా మనకు చిప్, అంటే మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోల్ యూనిట్ వీటిలో స్టోర్ చేస్తుంది. ఇక్కడ స్టోరేజ్ జరుగుతుంది, అదే విధంగా మనకు కావాల్సినట్టు డిస్ప్లే చేస్తుంది. అంటే మనకు టెక్స్ట్ రూపంలో కావాలా, లేదంటే చిత్రణ రూపంలో కావాలన్నా, వీడియో రూపంలో కావాలని మనకు చూపిస్తుంది. సో ఇది ఈ చిత్రం రూపొందించినప్పుడు వీటికి మనం ఇక్కడ వరకు ఏంటంటే జస్ట్ నిఘా మాత్రమే ఉంటది. ఇక్కడ నుంచి మనం ఆటోమేటిక్ గా యాక్టివేటర్స్ ఉంటాయి, అవి కనెక్ట్ చేయడం వల్ల మనం ఇప్పుడు సెన్సార్ లో చూసుకున్నాం, డిఓ ప్రాబ్లం ఉందనుకో, డిఓ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు సెన్సార్ లో డిఓ తగ్గి ఉన్నది ప్రాబ్లం అని చూస్తాం. వెంటనే మనం సెన్సార్ ద్వారా వచ్చిన రికార్డ్ ని మనం ఆటోమేటిక్ ఫీడర్స్ గానీ, ఆటోమేటిక్ ఏరేటర్స్ గానీ ఆన్ చేయగలుగుతాం. సో మనం ఎక్కడో దూర ప్రాంతం నుండి కూడా ఆన్ చేస్తాం. ఇందులోనే ఈ యాక్టివేటర్స్ అంటే మనకు వచ్చిన డేటాని తీసుకొని మనం రియాక్ట్ అవ్వగలుగుతాం. ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ వేరే వాళ్ళకి ఫోన్ చేసి చూడమని కాకుండా మనం దూరంగా ఉండి కూడా ఫీడింగ్ చేయొచ్చు, ఏరియేషన్ చేయొచ్చు. అంటే ఏరియేషన్ లో ఇప్పుడు రాత్రి సమయాల్లో మనకు డిఓ అనేది చాలా తగ్గుతుంది, వెంటనే మనకు అలర్ట్ వస్తుంది ఈ ఫోన్ లో గానీ మనకు డిస్ప్లే గానీ. ఈ అలర్ట్ వచ్చినప్పుడు వెంటనే మనం ఏరియేటర్ ఆన్ చేస్తాం, దాని తగ్గట ఏరియేటర్లు రన్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఆటోమేటిక్ పవర్ కట్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒకసారి మనకు డిఓ లెవెల్స్ అనేది తగ్గిపోయినప్పుడు ఏరియేటర్లు ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఇది ఏఐ టెక్నాలజీ మనకి ఇక్కడ ఇన్పుట్ చేస్తారు. సో వన్స్ డిఓ పెరిగినప్పుడు సరైన ఆక్సిజన్ చెరువులో ఉన్నప్పుడు ఏరియేటర్ లేకపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పాతకాలంలో మనం ఈ టైంలో ఏరియేటర్ ఆన్ చేయాలి, ఈ టైంలో ఆఫ్ చేయాలని చూసుకునేవాళ్ళం. దాని ద్వారా కొన్నిసార్లు మనకు ఎక్కువ శాతం ఏరియేటర్ ఆన్ లో పెట్టడం వల్ల పవర్ అనేది ఎక్కువ కన్సంప్షన్ అనేది. ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల ఆటోమేటిక్ గా అదే చూసుకుంటుంది, నీకు డిఓ తగ్గిన వెంటనే ఏరియేటర్ ఆన్ చేసుకుంటుంది. దీనివల్ల ఎంతో అంటే 20% వరకు మన ఆంధ్రప్రదేశ్ లో ఈ పవర్ ఖర్చుని తగ్గించగలిగారు. అదేవిధంగా ఫీడ్ ఏంటంటే ఆటోమేటిక్ ఫీడర్స్ ఉంటాయి. ఇవి కూడా ఏంటంటే ఇప్పుడున్న కాలంలో ఒకప్పుడు కన్నా ఇప్పుడున్న కాలంలో కూలీలు గానీ వర్కర్ గానీ దొరకడం లేదు. దీనికి మనం ప్రత్యామ్నాయం ఏంటంటే ఈ ఆటోమేటిక్ ఫీడర్స్ అనేది చెరువులు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ 3 పుటలు లేదా 4 పుటలు అనే రొయ్యలకు గానీ చేపలకి మనం మేత ఇస్తాం. దానికి తగ్గట్టు ఈ ఆటోమేటిక్ ఫీడర్ లో మనం ఎంత మోతాదు ఫీడ్ అనేది ఇవ్వాలనుకున్నామో దాన్ని స్టోర్ చేసి ఆ టైంలో మనం ఆన్ చేస్తే ఫీడింగ్ చేస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే చెరువులో వ్యక్తులు డైరెక్ట్ గా పుట్ చేయకుండా, చెరువులో రోగాలు ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనకు కాపాడుకోవచ్చు. బయోసెక్యూరిటీ అనేది 100% బయోసెక్యూరిటీ రావడానికి ఇవి దోహద చేస్తుంది.
1: సార్, డాక్టర్ భీమేశ్వరరావు గారు, తర్వాత ప్రశ్న, ఈ ఐఓటి వినియోగం ద్వారా ఈ ఫీడ్ కన్వర్షన్ రేట్ అంటే మనం ఫీడ్ ఎంత ఇస్తే దానికి తగినంత ప్రొడక్టివిటీ ఎలా మెరుగుపడుతుంది అంటారు?
0: అంటే ఈ ఐఓటి ద్వారా ఎఫ్సీఆర్ అంటే మనకు తెలుసు ఫీడ్ కన్వర్షన్ రేషియో. అంటే మనం ఒక చేప ఒక కేజీ చేప పెంచడానికి ఎన్ని కేజీల మేత వాడమనేది. సో ఒక కేజీ చేప పెంచడానికి ఒక కేజీ మేత వాడడం అనేది ఒక ఐడియల్ థింగ్ అనేది, కానీ అది సాధ్యం కాదు. కేవలం అదేంటంటే మాన్యువల్ గా నేచురల్ పాండ్స్ లో కొంత మాత్రం ఫీడ్ ఇచ్చినప్పుడు 1:1 రేషియో ఎఫ్సీఆర్ ఉంటుంది. ముఖ్యంగా ఎఫ్సీఆర్ అంటే 1:1, 2, 3, 4 అలా ఉంటుంది. అంటే 1:1.2, 1.5 వరకు ఉంటే బాగుంటుంది. 1.5, 6 పైన దాటిందనుకో, మీరు గమనించుకోవాలంటే మేతలో ఎంత కొంత నియంత్రణ చేసుకోవాలి. ఎక్కడో పొరపాటు జరుగుతున్నది, అంటే చేపలు సరిగా తీసుకోవట్లేదో, లోపల పాండ్ లో ఏదన్నా బాటం లో పాడవడము, చెరువుల ఆరోగ్యం బాగాలేకపోవడంలో మేతలు తీసుకో. కానీ ఎందుకు మీరు మేత ఎక్కువ వేస్తారంటే చెరువు యానిమల్ ని అబ్జర్వ్ చేసినప్పుడు అది గ్రోత్ పెరగట్లేదు, ఓకే ఆహారం సరిపోవట్లేదేమో అని మీరు మేతలు ఇస్తుంటారు. సో ఈ విధంగా ఇలాంటివి అరికట్టడానికి ఈ సెన్సార్స్ వాడతాం మనం. అంటే లోపల ఉన్న వాటర్ లో టెంపరేచర్ గానీ లవణీయత గానీ ఇవన్నీ కూడా చూడడం వల్ల ఆనిమల్స్ యొక్క హెల్త్ ని మనం గమనించవచ్చు. అదే విధంగా ఈ ఇందాక చెప్పినట్టు ఈ ఎఫ్సీఆర్ ని మనం నియంత్రించడానికి అంతకు ముందు మనం మాన్యువల్ గా వర్కర్స్ తోటి 1 పూట, 2 పూటలు, 3 పూటలు ఇంత మేతని ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ ఆటోమేటిక్ ఫీడర్స్ వల్ల మనం ఆటోమేటిక్ గా ఎంత ఇవ్వాలని కరెక్ట్ గా అందులో డిసైడ్ చేసి ఇవ్వచ్చు. రెండోది, వాతావరణంలో మార్పులు వచ్చాయి, అంటే ఆకాశంలో క్లౌడీగా ఉంది, వర్షం పడే అవకాశం ఉంది, ఇప్పుడు మేతలు తగ్గించుకోవచ్చు. మనం చెప్పినప్పుడు వర్కర్స్ వాళ్ళు ఎంతో కొంత ఎక్కువ తక్కువ వేస్తూ ఉంటారు, కానీ ఆటోమేటిక్ ఫీడర్ వల్ల కరెక్ట్ మనం ఎంత రేషియో వేయాలంటే అంత వేస్తాం. దీని ద్వారా ఫీడ్ అనేది వేస్ట్ అవ్వదు. ఫీడ్ వేస్ట్ అవ్వకపోవడం వల్ల వేస్ట్ గా మిగిలిపోయిన కుళ్ళిపోయిన ఈ ఫీడ్ అమోనియా వీటికి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ చేసి చేపలు గాని రొయ్యల ఆరోగ్యానికి హానికరంగా మారుతాయి.
1: సార్, డాక్టర్ భీమేశ్వరరావు గారు, మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సహజంగా ట్రెడిషనల్ మెథడ్స్ ద్వారా చేసేటువంటి ఆక్వాకల్చర్ ద్వారా ఎంతో కొంత పర్యావరణ నష్టం జరుగుతుందని మనకు సహజంగా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ఐఓటీ పరికరాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చేయొచ్చు అంటున్నారు, అలాగే స్థిరమైన ఆక్వాకల్చర్ కూడా సాగు చేయొచ్చు అంటున్నారు. ఏ విధంగా మనకు ఇది పర్యావరణ పరిరక్షణకి స్థిరమైన ఆక్వాకల్చర్ ఉపయోగపడుతుంది అంటుంటారు?
0: అదే అండి, మాన్యువల్ గా అంటే ట్రెడిషనల్ పద్ధతిలో ల్యాబ్ లో గానీ ఇక్కడ గానీ మనం నీటి పరీక్షలు చేసుకుంటాం. వీటిలో వచ్చిన డేటాను బట్టి మనం నెక్స్ట్ రియాక్షన్ అంటే అక్కడ చెరువుల్లో గానీ మనం వాటిని అవలంబిస్తాం. కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు డిఓ ఇవన్నీ కూడా మనం మార్నింగ్ ఇచ్చినప్పుడు ఒక రీడింగ్ ఉంటుంది, వాళ్ళు టెస్ట్ చేసేలోపు ఒక రీడింగ్ ఉంటుంది. అంటే దీనిలో కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి. దీని ద్వారా మనం అవలంబించడం వల్ల కొన్ని ఇప్పుడు అనవసరంగా మేత ఎక్కువ వేయడం, అనవసరంగా ఇప్పుడు చేపల ఆరోగ్యం లేకపోవడం వల్ల మనం ఆక్వాకల్చర్ లో మెడిసిన్స్ ఉంటాయి, ఇవి ఎంత మోతాదులో వేస్తే అంత మోతాదు మంచిది. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండా అంటే డిఓ పేరు తగ్గిపోయింది, అది డీవో తగ్గిపోయింది, మార్నింగ్ ఎప్పుడో డీవో తగ్గిపోయింది, కానీ మీరు రియాక్ట్ అవ్వడం లేట్ అవుతున్నారు. డీవో తగ్గిపోయిందని అనవసరంగా కెమికల్స్ ఇన్పుట్ చేయడం, లేదంటే పిహెచ్ తగ్గిపోయింది దాని తగ్గట్టు పిహెచ్ పెంచడం కానీ తగ్గించడం చేయడం, ఇవి ఏంటంటే మీరు తీసుకున్న రిపోర్ట్ బట్టి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఐఓటీ టూల్స్ వాడడం వల్ల ఖచ్చితమైన డీవో ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు తగ్గింది, ఓకే మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. మీకు మార్నింగ్ అదే మాన్యువల్ గా అయితే రికార్డింగ్ డీవో తగ్గిపోయిందని వస్తుంది, కానీ ఈ సెన్సార్స్ వాడడం వల్ల మార్నింగ్ డీవో తగ్గింది, ఇప్పుడు పెరిగింది. సో మనం ఏం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే విధంగా పిహెచ్ తగ్గింది, కొంచెం పెరిగింది, అంటే వాతావరణ మార్పుల తగ్గింది పెరిగింది, మళ్ళీ స్టేబుల్ గా వచ్చింది అనేది ఎప్పటికప్పుడు మీకు రికార్డింగ్ రావడం వల్ల మీరు మాన్యువల్ గా ఏదన్నా ఇన్పుట్ చేయడం కానీ, అధికమైన ఫీడ్ వేయడం కానీ.

0: కెమికల్స్ వాడడం కానీ, కొన్ని అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు వాటికి ఆక్సిజన్ అందించడానికి వేరే వేరే వాటిని వాడడం వల్ల ట్రెడిషనల్ మెథడ్ లో ఇవి పర్యావరణానికి హాని కలుస్తుంది. కానీ ఇప్పుడు మనం వీటిని తగ్గిస్తున్నాం, తగ్గించడం వల్ల మన ఖర్చులు తగ్గడం, ప్లస్ అనవసరంగా వాటర్లో రకరకాల కెమికల్స్ అవి డంప్ చేయకుండా ఎంతో 100% నియంత్రించగలుగుతాం.
1: మరొక ప్రశ్న డాక్టర్ భీమేశ్వరరావు గారు, IoT వినియోగం అనేది ఒక సగటు ఆక్వా రైతు చేసుకోగలడా? దీనిలో ఉన్న ఈ అడ్వాన్స్ సాంకేతికత సెన్సార్ల గురించి చెప్తున్నారు, అలాగే క్లౌడ్ ప్లాట్ఫామ్ అని యాక్టివేటర్స్ అని ఉంటాయని అన్నారు. ఒక సగటు రైతుకి ఇవన్నీ తెలియని విషయాలు. అలాగే ఈ IoT వినియోగంలో ఉన్న ప్రధానమైనటువంటి సవాళ్ళు ఏమిటి?
0: ముఖ్యంగా చూసుకున్నట్టే IoT అనేది ఇప్పుడు చిన్న రైతులకి, మధ్యస్థ రైతులకి, అక్వాకల్చర్ లో అంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్ చేసే రైతులకు కూడా తగ్గట్టు IoT టూల్స్ పరికరాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్నప్పుడు టెంపరేచర్, DO, pH, సన్నిటీ, ఈ IoT టూల్స్ కి సంబంధించి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా అవసరం లేదు, మనకు చిన్న రైతులకి డైరెక్ట్ మీ మొబైల్ కి కనెక్ట్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. సో ఈ టూల్స్ కి అవసరం మినిమం అంటే ఒక 1 lakh నుండి 2 lakhs వరకు ఈ IoT టూల్స్, అంటే ఈ సెన్సార్ ని మనం చెరువులో ఇన్పుట్ చేసుకున్నప్పుడు ఆ రికార్డింగ్ అనేది మన ఫోన్ కు డైరెక్ట్ వస్తుంది. దాని ద్వారా ఎంతో కొంత అంటే దీని రికార్డింగ్ ని స్టోర్ చేసుకోవడము, దానికి తగ్గట్టు ప్రీవియస్ రికార్డింగ్ ని బట్టి ముందు ఎలా మార్చుకోవాలనేది చేయాల్సిన అవసరం లేదు చిన్న రైతులకి. అదే మధ్యస్థ రైతులకి మనం ఈ కంట్రోల్ యూనిట్ పెట్టుకోవచ్చు, అంటే డేటా స్టోరేజ్ చేసుకుని ఆ స్టోరేజ్ ని ఎక్సెల్ షీట్ ద్వారా లేదంటే ఇంకోటి గూగుల్ షీట్ ద్వారా మీ మొబైల్లో కానీ వీడియో రూపంలో మీకు వస్తుంది. ఈ రికార్డింగ్ అనేది స్టోర్ అవుతుంటుంది, ఎప్పటికప్పుడు నిరంతరం ఇంటర్నెట్ కనెక్టివిటీ చేసుకుని ఉండాలి. సో ఒకవేళ ఏదన్నా పాత రికార్డింగ్ చూసి ఈ అక్వాకల్చర్ ఏంటంటే ఇప్పుడు చేసిన కల్చర్ కి నెక్స్ట్ చేసిన కల్చర్ కి మనం కంపేర్ చేసుకున్నాం, ఈ డేటా స్టోర్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ ఈ టైంలో మనకు సో ఇష్యూ జరిగింది, ఇప్పుడు కూడా అలా జరుగుతుంది, లేదంటే ప్రీవియస్ లో ఆక్సిజన్ తగ్గిపోయింది, అంటే ప్రతిరోజు అర్ధరాత్రి మనకు DO తగ్గుతుందని మనం ఏం చూస్తుంటే ఈ రికార్డింగ్ లో తగ్గుతుందని, దీని తగ్గట్టు మనం పాత రికార్డింగ్ ని చూసుకొని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మధ్యస్థ రైతులకి ఇలా చేసుకోవచ్చు, ఈ అడ్వాన్స్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఉంటుంది అంటే ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్, వాళ్ళు ఏంటంటే నార్మల్ గా నంబర్ ఆఫ్ ఎకర్స్ లో చెరువుల్లో చేస్తుంటారు, వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్ ఆక్వాకల్చర్ అంటే RAS, బయోఫ్లాక్ ఈ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ RAS, బయోఫ్లాక్ సిస్టమ్ లో ఆటోమేటిక్ గా సెన్సార్ సిస్టమ్ అనేది ఇప్పుడు చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా వాళ్ళు మనం అనుకున్నట్టు కంప్లీట్ సెన్సార్స్ నుంచి యాక్టివేటర్స్, అంటే వాళ్ళు ఓన్లీ ఈ సెన్సార్స్ ఇచ్చే డేటాని చూసి కాకుండా దాని ద్వారా రియాక్ట్ అవ్వగలుగుతారు ఆటోమేటిక్, అంటే ఆటోమేటిక్ ఏరియేషన్ గానీ ఫీడర్స్ గానీ ఆన్ చేస్తారు. సో వీళ్ళకి మధ్యస్థ రైతులకు ఏంటంటే ఒక 2 lakhs నుంచి 5-6 lakhs వరకు ఇది ఖర్చు అవుతుంది. అటు పైన అంటే ఇంకా వాళ్ళు చేసుకునే కల్చర్ ఏరియాని బట్టి కూడా మారుతా ఉంటది,
1: అంటే ఏ స్థాయిలో తగినటువంటి పరికరాలు ఆ
0: స్థాయిలో ముఖ్యంగా మనకు DO, టెంపరేచర్, pH, ఈ లవణీయత ఇవి ఉంటే సరిపోతుంది.
1: తర్వాత మనం చేసుకునే ఆక్వాకల్చర్ ఏరియాని బట్టి మన స్థాయిని బట్టి మనం పెంచుకోవచ్చు. సో సాంకేతికత అందుబాటులో ఉందంటారు సార్. తర్వాత చివరి ప్రశ్న, మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ IoT ఆధారిత స్మార్ట్ ఆక్వాకల్చర్ మనం ఏదైతే ఇప్పటి వరకు మాట్లాడుకున్నామో దీనికి ఉన్నటువంటి స్కోప్ ఏమిటి, అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇది ఏ విధంగా ఎంతవరకు దోహదం చేస్తుంది చెప్పండి.
0: అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు అగ్రికల్చర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఫిషరీస్, చేపల పెంపకం ఎక్కువ, దీని ద్వారా వచ్చే GDP అనేది అగ్రికల్చర్
1: కాంట్రిబ్యూట్ చేస్తుంది.
0: సో ఇప్పుడు కంట్రిబ్యూషన్ అనేది బాగానే ఉంది, కానీ ఈ ఆక్వాకల్చర్ అనేది యుగం అనేది ఇంటర్నెట్ అనేది మారుతా ఉంటది, మార్పు తగ్గట్టు మనం కూడా మార్చుకుంటూ వెళ్తుంటేనే GDPలో కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 GDP ఉంది, అదే 5 GDP మెయింటైన్ చేయలేము, కల్చర్ మారుతుంది, విధానాలు మారుతున్నాయి, సో పర్యావరణం కూడా మారుతుంది, దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతున్నాం. సో ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతే అంత కల్చర్ అనేది మెరుగుపడుతుంది. ఈ IoT టూల్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ఆటోమేటిక్ ఈ సెన్సార్ సిస్టమ్ ని డెవలప్ చేస్తున్నారు, ప్లస్ వేరే కంపెనీలకి అంటే టెక్ కంపెనీలకి ఆహ్వానం ఇస్తున్నారు. రీసెంట్ గా చూసుకుంటే మనం ఈ డ్రోన్ సిస్టమ్ ని కూడా డెవలప్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ IoT టూల్స్ పరికరాలలో ఒక భాగంగానే ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ముందు అడుగు వేస్తుంది. ఇంకా ఏంటంటే ఈ IoT టూల్స్ పరికరాలను రైతులకి సమృద్ధిగా అందాలంటే వాటికి సబ్సిడీస్ ఇలాంటివి అందించడం వల్ల ముందుకెళ్లొచ్చు. సో నార్మల్ గా చూసుకుంటే ఇప్పుడు PMMSY కింద గానీ, NFDP కింద గానీ ఈ సెన్సార్స్ కి ప్రత్యేకంగా, కేవలం సెన్సార్స్ కానీ లేదు కానీ మనకు అడ్వాన్స్ ఆక్వాకల్చర్ RAS లో గానీ, బయోఫ్లాగ్ గానీ, మీరు అంటే వినూత్నమైన ఇన్నోవేటివ్ ఐడియాస్ కింద మీరు సో అండ్ సో ఏరియా ఉంది, ఐ హావ్ టు డెవలప్ సెన్సార్ సిస్టమ్, కంప్లీట్ AI తోటి సెన్సార్ తోటి డెవలప్ చేసుకోవాలని మీరు ప్రాజెక్ట్ పంపిస్తే ఖచ్చితంగా NFDP గానీ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కూడా మనకు ఫండ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
1: సో డాక్టర్ భీమేశ్వరరావు గారు, ఏం చెప్తున్నారంటే, మనం సాంప్రదాయకంగా మనం రైస్ సోదరులు ఏదైతే రొయ్యలు చేపల సాగు చేస్తూ ఉన్నారో ఇది మారాల్సిన అవసరం ఉంది, మారుతూ ఉంది కూడా. ఇప్పుడున్న ఈ ఇంటర్నెట్ యుగంలో రైస్ సోదరులు కూడా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని ఈ ఐఓటీ ఈ పరికరాలు ఏమైనాయో వీటి ద్వారా అడ్వాన్స్డ్ ఆక్వాకల్చర్, స్మార్ట్ ఆక్వాకల్చర్ని సాగు చేస్తూ మంచి దిగుబడులు తీసుకోవచ్చు అంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దోహదం చేస్తుంది, మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. ధన్యవాదాలండి డాక్టర్ భీమేశ్వరరావు గారు.
0: థాంక్ యూ సార్.
2: జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నల తరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. జానపద గీతం వింటారు.

0: రాదు.
1: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మొక్కజొన్నలో సస్యరక్షణ విశేషాలు వింటారు. ముందుగా కాండం తొలచు పురుగుల గురించి చూసుకున్నట్లయితే ఇవి రెండు రకాలు. ఒకటి మచ్చలు లేక చారల కాండం తొలిచే పురుగు, రెండవది గులాబీ రంగు కాండం తొలచు పురుగు అని రెండు రకాలు ఉంటాయి. దీనిలో మచ్చలు లేదా చారల కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఖరీఫ్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలచు పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుంది. ఇవి పైరు మొలకెత్తిన 10 నుండి 20 రోజులకు ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రాహారతాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండుసూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. దీనినే డెడ్ హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను అలాగే కంకిని ఆశించడం వలన దిగుబడులు తగ్గిపోతాయి. దీని నివారణకు గాను పొలంలో కలుపు మొక్కలు అలాగే చెత్తా చెదరం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను పీక్కి నాశనం చేసుకోవాలి. పొలం చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్నను ఎర్రపంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. అంతర పంటలుగా అపరాలను సాగు చేయటం వలన సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి గుడ్లని ఎకరాకు 2 నుండి 3 ట్రైకోకాట్స్ రూపంలో 2 విడతలుగా 12 నుండి 22 రోజుల పైరుదశలో ఉన్నప్పుడు విడుదల చేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG ఎకరానికి 80 గ్రాములు లేదా క్లోరాంట్రనిప్రోల్ ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులకు పిచికారీ చేసుకోవాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే గనక కార్బోవ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుండి 30 రోజులకు ఆకుల సూడులలో వేసుకోవాలి. అలాగే కత్తెర పురుగు గురించి చూసుకున్నట్లయితే ఇది గొంగళ పురుగు ముఖంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లని చారను కలిగి ఉంటుంది. గొంగళ పురుగు ఉదర భాగంలో ఆఖరి ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటుంది. దీని మొదటి దశ గొంగళ పురుగులు ఆకులపై పత్రహారతాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. గొంగళ పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులను కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినేయటం గమనించవచ్చు. ఆకు సుడులను అలాగే కాండాన్ని కూడా తొలచి రంధ్రాలను చేసి పంటను నష్టపరుస్తుంది. మొక్కజొన్న కంకి అలాగే లేత కండ భాగాన్ని కూడా తిని నష్టపరుస్తుంది. దీని సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం చూసినట్లయితే లోతు దుక్కులు దున్నుకోవడం వలన పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. పంట చుట్టూ 4 వరుసలు నేపియర్ గడ్డిని ఎర్రపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరువేసి నాశనం చేసుకోవాలి. కత్తెర పురుగు గుడ్లను ఆశించే ట్రైకోగ్రామా బదనికలను ఎకరానికి 20,000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి 1 లీటరు వేపనూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. తొలిదశలో గొంగళ పురుగులను నివారించుకోవటానికి ఎకరాకు 500 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 400 నుండి 500 గ్రాముల థయోడి కార్బ్ 75% WP మందులను పిచికారీ చేసుకోవాలి. గొంగళి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక ఎమామిక్టిన్ బెంజోయేట్ 5 SC 80 గ్రాములు లేదా స్పైనోసాడ్ 45% SC 60 మిల్లీలీటర్ ఎకరానికి సుడులు లేదా మొవ్వు లోపలి ఆకులు పూర్తిగా తడిసేటట్లుగా పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 2 నుండి 3 సార్లు మందును పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు 10 కిలోల తవుడు, దాంతోపాటు 2 కిలోల బెల్లం అలాగే 2 లీటర్ల నీటిని కలిపి 24 గంటల పాటు పులియబెట్టి ఆ మిశ్రమాన్ని 100 గ్రాములు థయోడి కార్బ్ మందును జోడించి సాయంత్రం వేళల్లో సుడులు, పత్రగుచ్చం మొవ్వుల్లో వేయాలి. ఈ పురుగు యొక్క ఉనికిని రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన యాజమాన్య పద్ధతులను సరైన సమయంలో పాటించి ఈ పురుగు యొక్క ఉధృతిని అలాగే పురుగు వలన కలిగే నష్టాన్ని నివారించుకోవచ్చు. తర్వాత రసం పీల్చే పురుగుల గురించి చూసుకున్నట్లయితే 30 రోజులు పైబడిన పైరును పేనుబంక అలాగే చిగురు నల్లి ఆశించవచ్చు. పొడి వాతావరణంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తల్లి అలాగే పిల్ల పురుగులు ఆకులు లేత కాండం నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. మొక్క గిడసబారిపోతుంది. ఇవి విసర్జించే తేనెలాంటి జిగురు పదార్థానికి చీమలు చేరడమే కాకుండా శిలీంధ్రాలు ఏర్పడి మసి తెగులు ఆశించడం వలన కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు గాను సహజంగా అక్షింతల పురుగులు, సిర్పిట్స్ వంటి పరాన్న భుక్కులు అలాగే పరాన్న జీవులు ఈ పురుగులను అదుపులో ఉంచుతాయి. రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే ఇమిడా క్లోప్రిడ్ 17.8% ఎస్సీఎల్ ఎకరానికి 40 నుండి 50 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను చేపడితే కనుక మొక్కజొన్న పంట నుండి అధిక దిగుబడి లాభాలను పొందవచ్చు. మొక్కజొన్నలో సస్యరక్షణ గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్, పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
1: నమస్తే.
0: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దీని ఉద్దేశాలు ఏమి, వాటి గురించి చెప్పండి.
1: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15 2023లోనే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికీ అందించేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు.
0: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
1: అయితే ఇప్పుడు మనం 26 లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున, పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎస్సీఆర్పి సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
0: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
1: చాలా వరకు అయితే అందరికీ మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
0: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
1: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్ ని, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
0: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, మరి ఇవి కూడా 2023 నుంచి అమలవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనాయి?
1: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్టిక్ట్

0: లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
1: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
0: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూరు ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్. పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని, ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది. అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
1: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
0: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
1: అంటే ముందు వాళ్ళ అవసరాలను గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలను కల్పించడం దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
0: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18th నుండి 25th వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ఇంకా సమస్యలు తెలుసుకుని దాన్ని సాల్వ్ చేసే విధంగా May 18th నుండి 25th వరకు క్యాంప్స్ పెట్టుకోవడం
1: జరిగింది.
0: దానికి ఏంటంటే జన్ భాగీదారి, సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో, విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
1: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
0: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు PVTGs కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
1: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
0: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్ డిసీజ్. అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు, ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి, మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించింది, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్ర స్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి.

0: కృషి చేస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నట్టు.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
0: సవాళ్ళు అని అంటే ఇదే, కొంచెం తెలియనితనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్,
1: కొంత నిరక్షరాస్యత, అమాయకత్వం
0: అలాంటి
1: ఇట్లాంటివి
0: వాటి
1: కూడా.
0: వల్ల ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియనితనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్ళకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరిని పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా, తెలియనితనం అంతే, ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అంటే దాని
0: అన్నట్టు
1: ప్రాధాన్యత
0: ప్రాధాన్యత
1: గుర్తించలేకపోతున్నారు,
0: తెలియకపోవడం.
1: తెలియక దాని విలువ తెలియక దాటేసే ప్రయత్నం చేశారు. చాలా సంతోషం నిహారిక గారు. ముఖ్యంగా పిఎం జన్మన్, పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో, వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ఆకాశవాణి ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పాఠంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
4: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
3: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
4: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
3: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: శ్రోతలు, మరి స్టూడియో క్లాక్ లో సమయం 8:30. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
5: పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
6: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. ఫోన్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే ఆగస్టు 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246-6605, 2246-6606, STD కోడ్ 0877. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. శ్రోతలు, కొన్ని పాటలు మనసుకు చాలా దగ్గరగా ఉంటాయి. వాటిని వింటున్నప్పుడు మన జీవితంలో జరిగిన కొన్ని మధురమైన జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ప్రేమలోని అందమైన భావాలను, మనసులోని చెప్పలేని మాటలను ఎంతో హృదయంగా వ్యక్తం చేసే పాటలు ఎప్పటికీ ప్రత్యేకమే. అలాంటి మధురమైన భావాలను మనతో పంచుకునే ఈ అందమైన పాటను ఇప్పుడు విందాం. అలా వైకుంఠపురం చిత్రం నుండి ఎస్ తమన్ గారు సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ గారు ఆలపించారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.

0: శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం.
1: విజ్ఞానం, వినోదం,
2: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
2: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
2: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
3: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టి జ్యువెలర్స్.
3: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టి జ్యువెలర్స్.
0: శ్రోతలు, పాట అంటే కేవలం వినిపించే స్వరాలు మాత్రమే కాదు, మనసుకు తాకే ఒక అనుభూతి. కొన్ని పాటలు మనల్ని ఆనందపరుస్తాయి, మరికొన్ని పాటలు మనసుకు ప్రశాంతతనిస్తాయి. ఇలాంటి మధురమైన పాటలలో ఇప్పుడు విందాం. మహతి స్వరసాగర్ గారు సంగీతం అందించిన ఈ పాటను సత్యయామిని గారు, సిత్ శ్రీరామ్ గారు ఆలపించారు. సాహిత్యం శ్రీమణి గారు, చిత్రం ఇష్క్.

0: శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ గారు సాహిత్యం అందించారు. ఆలపించిన వారు దేవిశ్రీ ప్రసాద్ గారు. చిత్రం ఆర్యా 2.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ, ఇంకా?

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అనగా ఆగస్టు 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లాగారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 224-6605, 224-6606, STD కోడ్ 0877. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. మన రోజువారి జీవితంలో ఎన్నో పనులు, ఎన్నో ఆలోచనలు, వాటన్నిటి మధ్యలో కాసేపు సంగీతాన్ని ఆస్వాదిస్తే మనసుకు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకే మీకు ఇష్టమైన పాటలతో ఈ సంగీత సమయాన్ని మరింత మధురంగా మార్చుకుందాం. ఇక ఆలస్యమందుకు మరో అందమైన పాట మీకోసం. కుర్రాడు చిత్రం నుండి అచ్చుగారు సంగీతం అందించిన ఈ పాటను కార్తిక్ గారు ఆలపించారు. పాట వినేద్దామా?

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. సమయం ఎలా గడిచిపోతుందో తెలీదు. మంచి పాటలు వింటుంటే మాత్రం ఆ సమయం ఇంకొంచెం ఇలాగే కొనసాగితే బాగుండనిపిస్తుంది. మీతో కలిసి ఈ సంగీత ప్రయాణంలో గడిపిన ప్రతి క్షణం కూడా అలాంటిదే. మరి ఈ అందమైన ప్రయాణంలో మరో మధురమైన గీతంలో మనసును పలకరిద్దాం. దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ గారు ఆలపించారు. చిత్రం పుష్ప.

0: శ్రోతలు, మీరింతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. మరి మన స్టూడియో క్లాక్లో సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గడచిన దశాబ్ద కాలంలో దేశ రక్షణ రంగ ఉత్పత్తి సుమారు 4 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. వార్తల వివరాలు. ప్రపంచంతో భారత్ సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్కు చెందిన ట్రైనీ అధికారులు రాష్ట్రపతి భవన్లో ఈరోజు ఆమెను కలిశారు. అవసరమైన సమయాల్లో దేశ పౌరులకు భారత దౌత్య కార్యాలయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ద్రౌపది ముర్ము యువ దౌత్యవేత్తలకు సూచించారు. ఐఎఫ్ఎస్ అధికారులు ప్రభుత్వానికి మాత్రమే కాక 140 కోట్ల మంది దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. విదేశాలలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం, దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేయడం వంటి గొప్ప అవకాశం, బాధ్యత ట్రైనీ అధికారులపై ఉందని వ్యాఖ్యానించారు. భారతదేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించే భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్ట్రపతి దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగిస్తూ, క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడలు పతకాలు గెలిచేందుకు మాత్రమే పరిమితం కాదని, దేశ నిర్మాణంలో క్రీడా సామర్థ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక గొప్ప లక్ష్యమని అన్నారు. చిన్నారులకు ఆసక్తి ఉన్న క్రీడపైనే కాకుండా వారికి ఏ క్రీడ అత్యంత అనుకూలంగా ఉంటుందో గుర్తించడంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరముందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఖేలో ఇండియా సంవాద్ అనేది క్రీడల గురించి చర్చించే కార్యక్రమం మాత్రమే కాదని, ఇక్కడ వెలువడే ప్రతి ఆలోచన దేశ క్రీడా విధానానికి కొత్త దిశను చూపగలదని వ్యాఖ్యానించారు. దేశ యువశక్తి నుండి వచ్చే ఈ కొత్త ఆలోచనలే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా మారతాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है. ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है. खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और
1: ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను గుర్తించి రక్షించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, విపత్తు సంభవించిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయులతో ఇంకా సంప్రదింపులు జరగలేదని, వీరిలో త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది కూడా ఉన్నారని చెప్పారు. నేపాల్కు 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామగ్రిని పంపించామని, రక్షణ సహాయక చర్యల కోసం బెయిలీ వంతెనలను కూడా తరలిస్తున్నామని వివరించారు. చైనా వైపు చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం అన్ని ప్రయత్నాలు చేస్తోందని జైస్వాల్ తెలియజేస్తూ,
3: दो जहाज पे हम लोगों ने सहायता नेपाल को पहुंचाया है. पहला जहाज यहां से 10 टन करीबन रिलीफ मटेरियल लेके काठमांडू पहुंचा था, जिसमें कि कंबल, सोलर लैम्प, दवाइयां, हाइजीन किट्स और टेंट वगैरह इस प्रकार की चीजें हैं. दूसरा जहाज C-17 वो आज सवेरे हमारे यहां से निकला और इसमें 37.5 टन की सप्लाई, जिसमें कि 28.5 टन रिलीफ आइटम्स और 8 टन दवाइयां और 1 टन खाने पीने की सामग्री और जो भी मानवीय सहायता हो सकता है वो भी हम प्रदान करेंगे.
1: రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది దిశగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని వెహికల్ ఫ్యాక్టరీ జబల్పూర్లో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల సమగ్ర మరమ్మతు కోసం 472 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి సుమారు 180,000 కోట్ల రూపాయలకు చేరగా ఎగుమతులు దాదాపు 39,000 కోట్ల రూపాయలకు పెరిగాయని చెప్పారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి 50,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఎగుమతులను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29వ తేదీ నుండి 4 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లోని తాష్కంట్లో 2 రోజుల అధికారిక పర్యటన జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ విభాగం కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకులు సాదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కంట్ నుండి కిర్గిజ్స్థాన్లోని బిష్కెక్ నగరానికి వెళ్తారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ ఈ నెల 31న జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారని, ఆ వేదికపై భద్రత, అనుసంధానత, అవకాశాలకు సంబంధించి భారతదేశ ప్రాధాన్యతలను ఉద్ఘాటిస్తారని సిబి జార్జ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా పటిష్టమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలజ్లోని ఐఐటి గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, క్రీడా అకాడమీలను స్థాపించడానికి, క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని చెప్పారు. దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రపంచ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
4: భారత్ కా స్పోర్ట్స్ ఈకో సిస్టమ్ కేవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔర్ మెడల్స్ తక్ సీమిత్ నహీ హై, ఫిట్ ఇండియా సే కరోడో యువాఓ కో జోడనే సే లేకర్ సండే ఆన్ సైకిల్ జైసీ పహలో తక్ ఆప్నే ఫిట్నెస్ కో లైఫ్ స్టైల్ ఔర్ స్పోర్ట్స్ కో నేషనల్ మూమెంట్ బనా దియా హై. ప్రధానమంత్రి జీ, సిర్ఫ్ ఇత్నా హీ నహీ, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ కే మాధ్యమ్ సే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఔర్ ఫేర్ అపర్చునిటీ కో మజబూత్ కర్నే కా ప్రయాస్ యా సునిశ్చిత్ కర్తా హై కి ప్రతిభా కో అప్నా టాలెంట్ సాబిత్ కర్నే కా సమాన్ మంచ్ మిలే.
1: పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి, అవకాశాలను ప్రపంచం గుర్తిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఈ ఏడాది నవంబర్ 2 నుండి 5 వరకు న్యూఢిల్లీలో జరగనున్న భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026లో సుమారు 8 నుండి 10 దేశాలు భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో సామర్థ్య పెంపుదల, నిబద్దత, నాణ్యత, విశ్వసనీయత, సరసమైన ధరలు ఆవశ్యకమని కేంద్ర మంత్రి వివరించారు. భారత్ ఆతిథ్యంలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో వచ్చే నెల 12-13 తేదీల్లో జరగనుంది. బిల్డింగ్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో జరిగే సమావేశంలో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు అవుట్ రీచ్ ఆహ్వానితులు కూడా పాల్గొంటారు. ఉమ్మడి ప్రాధాన్యతలపై, బ్రిక్స్ అంతర్గత సహకారాన్ని బలోపేతం చేయడంపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే పరస్పర ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. భారతదేశం అధ్యక్షత వహించిన ఈ సంవత్సర కాలంలో రాజకీయ భద్రత, ఆర్థిక, ద్రవ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య మార్పిడులు వంటి ప్రాథమిక అంశాల ద్వారా బ్రిక్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 25కు పైగా నగరాల్లో 350కి పైగా సమావేశాలు, కార్యక్రమాలు జరిగాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మరి మన స్టూడియో క్లాక్లో సమయం 8:40 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. కొన్ని పాటలు మన జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఒకసారి విన్నాక మళ్లీ మళ్లీ వినాలనిపించే మాయ వాటిలో ఉంటుంది. అలాంటి సంగీత మాధుర్యాన్ని ఆస్వాదించడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు విందాం మనం చిత్రం నుండి శ్రేయా ఘోషల్ గారు, అశ్విన్ గారు, హరి గారు ఆలపించిన ఈ పాటకు చంద్రబోస్ గారు సాహిత్యం అందించారు. సంగీతం అనూప్ రూబెన్స్ గారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
3: శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. భాగమతి చిత్రం నుండి శ్రేయా ఘోషల్ గారు గానం అందించిన ఈ పాటకు ఎస్ఎస్ తమన్ గారు సంగీతం అందించారు. సాహిత్యం శ్రీజో గారు.

0: శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. ప్రతి స్వరం ఒక కథ చెబుతుంది, ప్రతి పాట ఒక భావాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ భావాల ప్రయాణంలో మనం కూడా భాగమవుతాం. అలాంటి భావోద్వేగాల సమాహారంలో మరో అందమైన పాటను ఇప్పుడు విందాం. శంకర్ దాదా MBBS చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించిన ఈ పాటను చిరంజీవి గారు, కేకే గారు ఆలపించారు. సాహిత్యం చిరంజీవి గారు.
1: కరెక్టే. ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందన్నా?
1: ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

0: ఏమైంది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. మరి మన స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
3: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనుజ కుమార్ విత్ న్యూస్ అట్ 9. The headlines. India steps up efforts to trace and rescue Indian nationals stranded in Nepal due to flash flood tragedy. 290 Indians among nearly 1300 missing people. Death toll rises to 359. Heavy rain likely over Bihar, Chhattisgarh, Jharkhand and northeastern states till Saturday. Prime Minister Narendra Modi to embark on a 4-day visit to Uzbekistan and Kyrgyzstan from Saturday. Defence Minister Rajnath Singh lays foundation stone for T-Series tank overhauling project at Jabalpur in Madhya Pradesh, terms it another milestone in nation's journey towards self-reliance. Government begins targeted release of onions from buffer stock to ensure adequate availability and moderate seasonal price pressures in coming months. And in men's cricket, second test between India and hosts Sri Lanka ends in a draw. Visitors clinch the series 1-0. And now the news in detail. India has stepped up efforts to trace and rescue Indian nationals stranded in Nepal due to the flash flood tragedy. Death toll in the yesterday's massive flash floods in Nepal has reached 359 as authorities race against time to find thousands of missing people, including 290 Indians. Authorities in Tibet and Nepal have reported over 1,300 people missing as of today. Out of these, many are foreigners. Both

శ్రోతలు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. పాట వినడం అంటే కేవలం సంగీతం వినడం కాదు, కొన్ని క్షణాలు మనల్ని మనం మర్చిపోయి ఆ మధురమైన అనుభూతిలో తేలిపోవడం. అలాంటి ఓ అందమైన పాట ఇప్పుడు మీకోసం. ఉదిత్ నారాయణ గారు గానం అందించిన ఈ పాటకు మణిశర్మ గారు సంగీతం అందించారు. చిత్రం ఖుషీ.

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. మనసు ఎలా ఉన్నా ఒక మంచి పాట వింటే తెలియకుండానే పెదవులపై చిరునవ్వు వస్తుంది. మరి అలాంటి పాటను ఇప్పుడు విందాం. ఖడ్గం చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించిన ఈ పాటను శ్రీగారు దేవిశ్రీ ప్రసాద్ గారు ఆలపించారు.

0: అయ్య బాబే, దేవుడు మాయపడేంటే?
1: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
2: శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే ఆగస్ట్ 28 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. శ్రోతలు, తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలను సమాధానాలు పొందండి. మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. ఊసరవెల్లి చిత్రం నుండి విజయప్రకాష్ గారు, నేహా బాసిన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు ఆలపించిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ గారు సాహిత్యం అందించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: విజ్ఞానం, వినోదం,
3: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
3: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
3: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
4: శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. మనసుకు నచ్చిన పాట ఎక్కడ విన్నా, ఎప్పుడు విన్నా మనసుకు మాత్రం ఒక్కసారిగా ఆ పాటతో పాటు ప్రయాణిస్తుంది. మరి అలాంటి పాటలోకి ఇప్పుడు వెళ్దాం. ఊహలు గుసగుసలాడే చిత్రం నుండి కళ్యాణ్ మాలిక్ గారు సంగీతం అందించిన ఈ పాటకు సునీత గారు, కళ్యాణ్ మాలిక్ గారు ఆలపించారు.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: శ్రోతలు, మీరింతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. 103.2 107.5 మెగాహెట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. మరి మన నిలయంలో సమయం 10 గంటలు దాటి 5 సెకండ్లు. ఇప్పుడు విందాం వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో సౌతిక పర్వం 2వ భాగం.

వారో హరిరాత్మ భాస్కర. మహాభారతంలో ఆలంకారికంగా నాయకుడు ధర్మరాజు, ఆధ్యాత్మికంగా శ్రీకృష్ణుడు నాయకుడు, క్రియాశీలంగా భీమసేనుడు నాయకుడు. శల్యపర్వంలో క్రియాశీల నాయక ప్రతినాయక సంగ్రామం సమాప్తమైపోయింది. దుర్యోధనుడు, కలిపురుషుడు, భీమసేనుడు వాయువంశ సంభూతుడు. శాస్త్ర ప్రమాణాలు చెబుతున్నాయి, సాలిగ్రామ శిలాయాంతు నిత్య సన్నిహిత కలిహి భీమసేన మహాబాహో గదయా తన్నివారయ. అంటే ఎక్కడైనా సర్వ దోషాలకు నిధి అయిన కలిని తొలగించాల్సి వస్తే వాయువంశ సంభూతుడైన భీమసేనుని గదాప్రహారం అవసరమని ఈ శాస్త్ర ప్రమాణ సంకేతం. శల్యపర్వం సమాప్తంలో భీమసేనుని గదాప్రహారంతో దోషనిధి అయిన దుర్యోధనుడు కూలిపోవటంగా శ్రోతలు విన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు శిష్ట రక్షణ కొరకు ప్రారంభించిన మహాభారత సంగ్రామ యజ్ఞ సమాప్తి కావస్తూ ఉన్నది. కలిపురుషుని అవతారమైన దుర్యోధనుడు భీమసేన గదాఘాతంతో తొడలు విరిగి నేల కూలాడు. ఉసురు పోతున్న విషసర్పం వలె సర్పధ్వజుడు బుసలుగొడుతూ నేలనంటుకొని

తడిబెట్టుకున్నాడు. అశ్వత్థాముకు అస్థానపతి దయ ఉప్పొంగింది. పృథ్వీని నిష్పాండవం చేస్తానని ప్రతిజ్ఞ కావించాడు. కృపాచార్యుని చేత అభిషేక జలం తెప్పించి అశ్వత్థామును సేనాధిపతిగా అభిషేకించినాడు దుర్యోధనుడు. అభిషిక్తుడైన అశ్వత్థామ అమితోత్సాహంతో అవశిష్ట పాండవ పరివారాన్ని పరిమార్చడానికి కృప కృతవర్మలతో కలిసి బయలుదేరాడు. పాండవ శిబిరంలో విజయోత్సాహం వెల్లివెరుస్తూ ఉంది. శిబిర ప్రవేశానికి సమయం కాదని భావించి కృప కృతవర్మ అశ్వత్థామలు సమీపంలోని వనంలో ప్రవేశించారు. రథములు దిగారు. అక్కడే ఉన్న ఒక సరోవరంలో నీళ్లు త్రాగి కూర్చున్నారు. శిబిరం నుండి సవ్వడి వినిపిస్తూనే ఉంది. సూర్యుడు పడమటి కొండల మాటున దిగిపోతున్నాడు. వాళ్ల ముఖమండలాల వలె కమలాలు కాంతి కోల్పోయాయి. వాళ్ల హృదయాల్లో అలముకున్న శోకంలాగే లోకంలో చీకటి అలుముకున్నది. అశ్వత్థామ ఎలా యుద్ధం చేస్తాడో చూడాలని దేవతా సమూహం నింగిలో తొంగిచూచినట్లు ఆకాశం నిండా చుక్కలు పొడిచాయి. బాగా రాత్రి సమయం. కౌరవ సైన్యం కాలగ్రస్తమై నశించిన కథలు చెప్పుకుంటూ ఆ వీరులు ముగ్గురు కూర్చున్నారు. అలసిన శరీరాలపైన నిద్ర ముద్ర వేసింది. మాట్లాడుతూనే కృప కృతవర్మలు నిద్రలో మునిగిపోయారు. కానీ క్రోధం పడగవిప్పిన అశ్వత్థామ కళ్లకు కొనుకు రాలేదు. పృథివిని నిష్పాండవం చెయ్యాలి, దుర్యోధనునికి సంతోషం కలిగించాలి ఆలోచనలో పడిపోయాడు అశ్వత్థామ. ఆ చీకటి రేయులో ఉన్నట్టుండి భయంకరమైన రెక్కల చప్పుడు వినిపించింది. మిణుగురు పురువులు గుంపులు విసురుతున్నట్లు కళ్ళు కదులుతున్నాయి. ఆకాశాన్ని ఆచ్ఛాదించేటట్టుగా ఎగిరి వచ్చింది ఒక గుడ్లగూప. వృక్షమూలంలో కూర్చున్న అశ్వత్థామ చూస్తుండగానే ఆ గుడ్లగూప చెట్టు మీద నిద్రపోతున్న కాకులనన్నిటినీ ఆక్రమించింది. నిద్రా వివశములైన వాయసాలనన్నింటినీ తుత్తుమురుగా చీల్చి చంపింది. శత్రు సైన్యాన్ని చెండాడి రొమ్ము విరిచి నిరిచిన మేటి మగని వలె రెక్కలు విచ్చి స్వేచ్ఛగా వెళ్లిన ఆ గుడ్లగూపను తదేకంగా చూచాడు అశ్వత్థామ. బంధుమిత్ర సమేతంగా పాండవులను నిర్మూలనం చేస్తానని రారాజునకు మాట ఇచ్చాడు. కానీ వారిని గెలవటం తన చేత కాదు. ఇతి కర్తవ్యత మౌఢ్యం ఆవరించిన ఆ గురుపుత్రునికి ఆ కౌశికం గురూపదేశం చేసినట్లు అనిపించింది. ఇప్పుడు తాను కూడా చేయవలసింది ఇదే అని బోధించిందా చీకటి పురుగు. దివా సంగ్రామం మాని సౌప్తిక వధ చెయ్యమని ప్రబోధించిందా దివాంధము. పాండవ శిబిరమే సుప్తావస్థలో మునిగి ఉంది. సౌప్తిక వధ కర్తవ్యమా, న్యాయమా, అన్యాయమా? క్రోధ సమ్మోహితుడైన అశ్వత్థామకు నిద్రావశక్తులను చంపటం నీతిగానే తోచింది. పాండవులు నీతిమాలిన వారని తన్ను తాను సమర్థించుకున్నాడు. నిద్రపోతున్న మేనమామను కృపాచార్యుణ్ణి యాదవ వీరుడు కృతవర్మను లేపాడు. నిద్రకిది సమయం కాదన్నాడు. వారు ఈ సమయంలో నిద్రపోయినందుకు సిగ్గుపడుతూ మేల్కొన్నారు. అశ్వత్థామ సౌప్తిక సంహార నిర్ణయం తెలిపాడు. కృపాచార్యుడు పెద్దవాడు. కోపావేశంలో నీతిని వదిలి చేసిన పని తాత్కాలిక ఫలమిచ్చినా ఉత్తరోత్తర దుఃఖానికి మూలము అన్నాడు. రాజు దుష్టుడైతే వాని ప్రీతికి వానినే అనుసరించడం తగదు అన్నాడు. అయినా తాము చేసే నిర్ణయం కంటే విదుర గాంధార ధృతరాష్ట్రులను సంపదించి వాళ్ళేమి చేయమంటే అది చేద్దామన్నాడు. క్రోధాతురుడైన అశ్వత్థామకు ఆలసించే ఓర్పు పోయింది. ఎవరి అభిప్రాయం అతనికి అవసరం లేదు. అభిప్రాయాలకేమీ, అవి కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, వయస్సును బట్టి, స్థితిగతులను బట్టి మారుతూనే ఉంటాయి. ఒకే వ్యక్తిపై స్థితిగతులలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా ఆలోచిస్తాడు. ఎవరి అభిప్రాయాలు స్థిరాలు కావు. ప్రస్తుతం ప్రభువుకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి, పైగా తన తండ్రిని చంపిన ఆ ధృష్టద్యుమ్నుని చంపవలే, పాండవులను తుదముట్టించవలే. కృపాచార్యుడున్నాడు, అలసి ఉన్నావు, అపర రాత్రి అయినది, ఇప్పటికి నిద్రపొమ్ము, తెల్లవారిన వెంటనే తెగువ చేయవచ్చు, మేమును వచ్చేదము, నీ అభిమతాన్ని తీర్చదము, సైన్యమును తెగటార్చవచ్చును అని. అశ్వత్థామకు ఆ మాటలు రుచించలేదు. మామా, అలుక ఎత్తినవానికి అర్థచింతకునకు ఆతురునకు కామగోచరాత్మకునికి నిద్రవచ్చుని, మా తండ్రిని ఆచార్యుని ధృష్టద్యుమ్నుడు చంపే, రారాజును భీముడు గదాయుద్ధ నియమములు తప్పి తొడలు విరగగొట్టి రారాజు దీనుడై నేల మీద కూలునట్టు చేశాడు. నీవు మమ్మలను ఆపుదువు, నన్ను ఆపరాదని తెలిసి కూడా ఆపుతున్నావు. కాదు, ఈ రాత్రికే పాండవ సముదాయమునంతటినీ పరిమార్చినా గాని నాకు నిద్ర రాదు. పాండవులను సర్వనాశము చేసి సుఖముగా నిద్రపోయేదా? నన్ను నిద్ర పేరు చెప్పి నివారింపవలదు. ఆవేశముతో అశ్వత్థామ తన నిర్ణయాన్ని కృపాచార్యునితో చెప్పాడు. అశ్వత్థామ కోపావేశముతో ఉచితానుచితములు చింతించటం లేదు, తొందరపడుతున్నాడు. అతనికి హితము చెప్పదలిచాడు కృపుడు.

అశ్వత్థామ, అలకతో నిండిన మనస్సు కలవాడు ఆత్మవిమర్శ చేసుకోడు, తాను తెలుసుకోడు, హితులు చెబితే వినడు, అనుచిత కార్యాలు చేస్తాడు. నా మాట విను, తొందరపడి క్రోధ సంహోహితుడవై పాపకర్మలు చేసి పశ్చాత్తాపడరాదు. నీవు మహాస్త్రవిదుడవు, మహాపరాక్రమశాలివి. ఇంతకు ముందెన్నడూ కల్మష కర్మలు కావించిన వాడవు కాదు. నేడు తొందరపడి నిద్రపోవచ్చు పీనుగుల వలె పడి ఉన్న పాండవ పరివారాన్ని చంపి పాపభాజనుడవై చివరికి పశ్చాత్తాపం పడదవు. మడుగు చీరయందు మసి తాకినట్లు నీ శీలము పైన మాయని మచ్చపడిపోవను మానుము అని హితము చెప్పిన కృతవర్మను చూచి, మామా, నీవు నాకు చెప్పదగిన వాడవే. నిజము, హితమే చెప్పుచున్నావు కాదనను. కాని శస్త్ర సన్యాసము చేసిన నా తండ్రిని దృష్టద్యుమ్నుడు చంపెను, అది నీతియా? శిఖండిని ముందు పెట్టుకుని భీష్ముని హతమార్చినది ధర్మమా? చక్రము నేల కూరుకొని పోయినప్పుడు కర్ణుని చంపినది న్యాయమా? యుద్ధ నియమమును వదిలి తొడలు విరుగగొట్టి రారాజును నేలకూల్చినది న్యాయమా? వారిని నివారింపవు, నన్ను మాన్పింతువు, నేను చేసినది పాపకర్మయే అగుగాక. నాకు కీటజన్మ వచ్చినను సరే, ఈ ఉద్యమాన్ని మానను అని ఆవేశంతో అశ్వత్థామ రథమును అధిరోహించాడు. విధిలేక కృప కృతవర్మలను మమ్ము వదలిని ఒక్కడవే పోవుట తగదు అని తామును రథములెక్కి బయలుదేరారు. పాండవ శిబిర సమీపం చేరుకున్నారు ముగ్గురు వీరులు. ఈ విధంగా నిద్రా వివశులైన పాండవుల శిబిరం దరి చేరారని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పగానే ధృతరాష్ట్రుడు అంటాడు, సంజయ, రారాజును కూల్చి విజయోత్సాహ గర్వితులైన పాండవుల శిబిరం చేరుట ఆశ్చర్యం. తర్వాత ఏం జరిగింది అని ప్రశ్నించాడు. సంజయుడు చెప్పనారంభించాడు, రాజా, అశ్వత్థామ రభసతో శిబిరం దరి చేరగానే అతనికి ఒక విచిత్ర భూతం దర్శనమిచ్చింది. ఆ భూతం ఉగ్రంగానూ ఉంది, సుందరంగానూ ఉంది. తెరచిన విశాలమైన నోటిలో భయంకరంగా దంష్టలు మెరుస్తున్నాయి. పులితోలు పరిధానంగా కట్టుకుని పాములే యజ్ఞోపవీతాలుగా ధరించి మెరుస్తున్న బహు సహస్ర లోచనములతో ఆ గురుపుత్రుని కట్టెదుట వచ్చి నిలబడింది. ఆ భూతం ఇలాంటిదని తేల్చి చెప్పడానికి దేవతలకు కూడా సాధ్యం కాదు. దాని నోటి నుండి, చెవుల నుండి, నేత్రముల నుండి, నాసాపుటము నుండి మంటలు ఎగజిమ్ముతున్నాయి. దాని తేజోపుంజం నుండి శంఖ చక్రగదా ధారణ చేసిన హృషీకేశులు అనేకులు ఉదయిస్తున్నారు. ఆ మహాభూతాన్ని చూచి వీరవరుడైన అశ్వత్థామ కించిత్తైనా భయపడక భల్లాది బాణ సమూహాలతో దాని పైన ప్రయోగించాడు. బడవాగ్ని సముద్ర జలాన్ని త్రాగినట్టు ఆ మహాభూతం వాటిని అన్నింటినీ అలవోకగా మృంగివేసింది. అశ్వత్థామ బిలగత సర్పంలా మిలమిలలాడే కత్తిని వర నుండి తీసి భూతం మీద విసిరాడు. అది భగ్నమైపోయింది. ప్రయోగించిన అస్త్రశస్త్రాలన్నీ వ్యర్థమైపోగా అశ్వత్థామ దిక్కు తోచక దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అతనికి ఆకాశం నిండా అనేక జనార్దనులు గోచరించారు. భీకరంగా విష్ణుమూర్తులు ఒక్కటిగా ఎక్కడ చూచినా కనిపిస్తూ ఉంటే అశ్వత్థామ తీవ్ర సంతాపంతో ఆత్మవిమర్శలో పడ్డాడు. తాను చేస్తున్నది ధర్మం కాదు, కృపుడు చెప్పిన ధర్మబోధను పెడచెవిని పెట్టాను. యోగ్యమైన శాస్త్రమార్గాన్ని వదిలి విచ్చలవిడిగా రెచ్చిపోయినవాడు విజయాన్ని చూడలేడు. ధర్మహీనమైన కటికతనం వాణ్ణి నాశనం చేస్తుంది. ఇది నిజం. గోవును, బ్రాహ్మణుణ్ణి, బాలుణ్ణి, ముసలివాణ్ణి, గుడ్డివాణ్ణి, స్నేహితుణ్ణి, సోదరుణ్ణి, జడుణ్ణి, ప్రమత్తుణ్ణి, సుప్తుణ్ణి, స్త్రీని అస్త్రశస్త్రాలతో నొప్పించరాదని ఆర్యులంటారు. అలాంటి ధర్మమార్గాన్ని వదిలి దుర్మంత్రంతో పగతీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది రాక్షస ప్రవృత్తి. దీనితో కార్యసిద్ధి ఎలా అవుతుంది? అక్రమ ప్రవృత్తి అపకీర్తికి మూలము. ద్రోణపుత్రునికి నీతిబాహ్య పరాక్రమ నింద సోకినా గతి ఏమి? పాపవృత్తంతో పడినవాడు నీతిని చూచునే అని పరిపరి విధాలుగా పరితాపం చెందుతూ అశ్వత్థామ పలచబారిపోతూ ఉన్న ధైర్యాన్ని పట్టుపరచి ఆలోచనల్ని ఏకముఖం చేసుకుంటూ మహారుద్రుని గుణ సందోహాన్ని అనుసంధానం చేసుకుంటూ పార్వతీ కన్యకా ప్రియుడు పరమదయామయుడు అతడు దేవేంద్రాది సకల దేవతా వందిత చరణుడు అతడు అఖిల అధిదైవిక విపత్ పరంపరలను తొలగించగలడు భక్తి ప్రౌఢితో అతనిని ఆరాధించి ఈ ఆపదను తొలగించుకుందునంటూ అశ్వత్థామ శివస్తుతి కావించి శివములు పడయనించాడు. రథము దిగి ధరణీతలంపై కూర్చొని మనస్సులో ఆ భూతనాథుని నెలకొల్పి నానావిధ స్తోత్ర పరంపరలతో అతనిని అర్చించి చివరికి ఆ నీలకంఠుని తన్ను తాను ఉపహారముగా అర్పించదలిచాడు. ఈ విధంగా తన్ను తాను బలీచుటకు నిశ్చయించుకోగానే అశ్వత్థామ ఎదుట ఒక సువర్ణమయ వేదిక ఆవిర్భవించింది. ఆ వేదికపైన అగ్నిజ్వాలలు ప్రజ్వలించాయి.

ఆ అగ్నిజ్వాలలలో వివిధ ఆకృతులు కలిగిన ప్రమథ గణములు అసంఖ్యాకములుగా పుట్టుకుని వచ్చినవి. ప్రజ్వలించే నేత్రములు గలవారు, ఏకపాదములు గలవారు, కరితురగ సింహాది ముఖములు గలవారు, భయంకరమైన కోరలతో చూపరుల గుండెలు అవసిపోవునట్టు చేయువారు, హ్రస్వాంగులు, దీర్ఘాంగులు, స్థూలాంగులు, నానావిధ శస్త్రాస్త్రములను ధరించినటువంటి వారు, ధ్వజ పతాకములను ధరించిన వారు, వివిధ క్రూర మృగముల సవ్వడులు చేస్తూ పాపులను పట్టి వారి రక్తపానమును చేయదూచి వారి మాంసమును భక్షిస్తూ భయంకరంగా కనిపించారు. సౌప్తిక సంహార వ్యాపారము చూచి వినోదించటానికి వచ్చి అశ్వత్థామకు భయము కలిగించిన వారై ఎదుట నిలువగా ఆ ద్రోణపుత్రుడు ఆవంతయు దిగులొందక వానిని చిరునవ్వుతో చూచాడు. వారందరూ అశ్వత్థామను కీర్తించారు. అశ్వత్థామ తన రథము మీద ఉన్న తన వింటిని తీసుకుని బాణసమూహములతో ఆ వేదిక మీద సమిధగా పెట్టాడు. తెంపుతో పరమేశ్వరుని గూర్చి, దేవా, నేను నీకు ఆత్మోపహారముగా నన్ను నేను సమర్పించుకొనుచున్నాను. ఈ దేహము ఆంగిరసుకులోత్పన్నమైనది, దీనిని నీకు ఆహుతిగా సమర్పించుచున్నాను. ఇది మహద్భాగ్యము, నా జన్మ కృతార్థమైనది అంటూ చేతులు పైకెత్తి మనసున మనోనియామకుడైన శివుని భావించి అగ్నిలో ప్రజ్వరిల్లుతున్న ఆ వేదిక మీదకు ఉరికాడు. ఆ మంటలలో ప్రవేశించిన మనసు కించిత్తైనా కుందలేదు. ఇతోధిక తేజోమూర్తిగా ఉన్న ధీరుడైన అశ్వత్థామకు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నివేదిక మీద నిలిచి ఉన్న చల్లని కమలాకరంలో ఉన్నట్టు అశ్వత్థామ ప్రమోద భరితాంతరంగుడయ్యాడు. శివుడు, అశ్వత్థామ, నీవు చేస్తున్న ఈ ఆత్మార్పణకు సంతోషించి వరమిచ్చుటకు వచ్చాను అని అన్నాడు. అశ్వత్థామ శరీరం పులకరించింది, సంభ్రమం వెల్లివిరిసింది. వేదిక నుండి దిగాడు, శివునికి సాష్టాంగ నమస్కారం కావించాడు. అశ్వత్థామను చూచి, గురుపుత్ర, నారాయణుడు నాకు ప్రియుడు, నేను నారాయణునికి ప్రియుడను, నారాయణ సన్మానము నాకు కార్యము, నీ మనోధర్మమును తెలియదలిచి నిన్ను వారించి పరీక్షించి తిని అనేక మాయలలో నీకు నీ అస్త్రశస్త్రములను అన్నిటినీ అపహరించి తిని కృష్ణ సన్మానము సంఘటించినది, పాంచాలురకు కాలము ఆసన్నమైనది, నీవు అనుగ్రహానికి పాత్రుడవైనావు, ఇదిగో ఈ మహనీయ ఖడ్గమును స్వీకరింపుము అని శివుడు ద్రోణపుత్రునికి మహనీయ ఖడ్గమును ఒకదానినిచ్చి తాను తేజోరూపుడై అశ్వత్థామ శరీరంలో ప్రవేశించాడు. అశ్వత్థామ అమిత తేజోమయ మూర్తి అయ్యాడు. పూర్వమా భూతాకృతి మింగివేసిన అస్త్రశస్త్ర సందోహమంతా యథాపూర్వంగా రథం మీద ప్రత్యక్షమైంది. ప్రమథగణాలప్పుడు అదృశ్య రూపాలతో పరమశివుని సన్నిధాన పాత్రమైన అశ్వత్థామ అధిష్టానాన్ని పరమేశ్వరుని కొలిచిన తీరున కొలువను ఆరంభించాయి. అశ్వత్థామ రథమెక్కి పాండవ శిబిరం వైపు నడిచాడు. కృపాచార్యుడు, కృతవర్మ వెంట నడిచారు అని సంజయుడు చెబుతూ ఉంటే ధృతరాష్ట్రుని కుతూహలం ఎక్కువైంది. సంజయ, అశ్వత్థామ శివ వరగర్వంతో పాండవ శిబిరాన్ని ప్రవేశించేటప్పుడు కృప కృతవర్మలు అతనిలాగే బలోద్ధతితో సహుష్ణతతో ఉన్నారా, భయపడినారా, అతనితో వాళ్ళు వెళ్ళారా లేక మరలిపోయారా? ఆ ద్రోణపుత్రుడు శిబిరం ప్రవేశించి పాంచాల లోకాన్ని, పాంచాలి పుత్రులను కత్తికి కండగా నరికి నేలనంతా నెత్తుటి బురదతో ముంచాడా? అశ్వత్థామ రేపు సైన్యానికి కన్నెత్తి చూడడానికి కూడా అలవిగాని ఆకారంలో ఉన్నాడు కదా. అతడు పాండవ శిబిరాన్నంతా నా కొడుకు పోయిన మార్గానికి పంపించాడా? సంజయ, సమరప్రకారమంతా నాకు సవిస్తారంగా కథనం చేయమని అడిగాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు అశ్వత్థామ ప్రారంభించిన సౌప్తిక మారణకాండను చెప్పనారంభించాడు. రాజా, కృప కృతవర్మలు వెనుదిరిగి పోలేదు, అశ్వత్థామతోనే వెళ్ళారు. వాళ్ళు వెంట రావటం చూచి అశ్వత్థామకు సంతోషమైంది. మీ సహాయంతో ఈ అరిసైన్యాన్ని సర్వనాశనం చేస్తాను, వీరి సంహారక్రియ నేనే చేస్తాను అని చెప్పి ఆ ఇద్దరిని వాకిట నిలిపి తాను శిబిర ప్రవేశం చేశాడు. వచ్చిపోయే జనం ప్రసంగవశంగా పాండవ శిబిరంలో ఎవరెవరి విడిది ఎక్కడెక్కడ ఉన్నది చెప్పగా విన్న గుర్తులు జ్ఞప్తి చేసుకుంటూ అశ్వత్థామ దృష్టద్యుమ్నుని విడిది సమీపించి రథాన్ని దిగి లోనికి వెళ్ళాడు. శివుణ్ణి స్మరించుకున్నాడు. ఈశా, నిష్ఠతో ఈ పనికి పూనుకున్నాను, నానాభూతోపహార నవ్యార్చన నీకు కావించి ప్రసన్నుడవై స్వీకరింపుము అని వేడుకున్నాడు. శిబిరంలోని జనం పగలంతా యుద్ధం చేసి పరిశ్రాంతులై గాఢ నిద్రలో ఉన్నారు. చివరి జయం లభించిందని చింతలేక నిద్రపోతూ ఉన్నారు. మెల్లగా దృష్టద్యుమ్నుని విడిదిలోనికి వెళ్ళాడు అశ్వత్థామ. మేటి చప్పరంలో మేలైన పాన్పు మీద ద్రుపదసుతుడు ఊరటగా నిద్రపోతూ ఉన్నాడు. తండ్రిని చంపిన వానిని చూడగానే అశ్వత్థామలలో ఒకవైపున క్రోధము, మరొక వైపున సంతోషము పురిగొన్నాయి. దృష్టద్యుమ్నుని మేలుకొలిపాడు. అశ్వత్థామను చూచాడు రణ దుర్మధుడైన దృష్టద్యుమ్నుడు.

భయముందక దిగ్గున లేచాడు. అశ్వత్థామ అతని సిగపట్టి నేలపై కూలదోసి యదను మోకాలితో అదిమి పట్టి మగముపైన దారుణముగా ముష్టితో కొట్టాడు. నిద్ర నింపిన అలసత్వం ఇంకా పూర్తిగా అంగముల నుండి వీడిపోని స్థితిలో దృష్టద్యుమ్నుడు బలాన్ని బుద్ధిస్థైర్యాన్ని పూర్తిగా పుంజుకోలేకపోయాడు. అశ్వత్థామ వింటిని దించి వింటి నారిని అతని మెడకు చుట్టి ఉరివేసి పశువుని చంపిన రీతి చంపనుద్యమించాడు. ఒక కాలితో యదను మరొక కాలితో మెడను తొక్కిపట్టిన స్థితిలో దృష్టద్యుమ్నుడు మాటలు స్పష్టంగా రాక అశ్వత్థామను చూచి, గురుపుత్ర, శస్త్రం తీసుకుని వెంటనే సంహారం చేయి, సద్గతికి వెళ్తాను, ఎంతకాలం ఆలస్యం చేస్తావు అన్నాడు. నీవు గురుద్రోహివి, నీకు సద్గతి కలుగున, కుచ్చిత ప్రవృత్తితో గురుహత్య చేసిన నిన్ను కుచ్చిత మార్గంలోనే సంహరిస్తానంటూ అశ్వత్థామ దృష్టద్యుమ్నుని కాలను కీలను చిదుముతూ చిత్రహింసలను వందజేసి చివరికి మృగరాజు కరిని సంహరించినట్లు సంహరించాడు. నేలకూలిన దృష్టద్యుమ్నుని శవాన్ని చూచి కావలివాండ్రు కకావికలయ్యారు. దృష్టద్యుమ్నుని స్త్రీజనం మేలుకుని చూచి దుఃఖ విహ్వల చిత్తలై ఎలుగెత్తి ఏడ్చారు. ఆ కలకలం విని శిబిరమంతా మేల్కొన్నది. మేల్కొన్న రాజులు అశ్వత్థామను చూచి రాక్షసుడో లేక మనిషియో తెలియక రథము మీద ముందుకు సాగిపోతూ ఉన్న అశ్వత్థామను ఎదుర్కొన్నారు. అశ్వత్థామ వారిని అందరినీ అలవోకగా సంహరించాడు. ఉత్తమౌజుని విడిదిలోనికి ప్రవేశించాడు. అలికిడి విన్న మేల్కొన్న ఆ ఉత్తమౌజుని దృష్టద్యుమ్నుని చంపినట్టు తల పట్టి ఈడ్చి నేల కూల్చాడు. అదే విడిదిలో శయనించి ఉన్న యుధామన్యుడు అశ్వత్థామను గదిలో ఎదిరించాడు. అశ్వత్థామ వాని అన్నను చంపినట్టే వానిని కూడా చంపాడు. ద్రుపద పుత్రులను ఈ విధంగా చంపి ఆ శిబిరంలోని పాంచాల సమూహమునంతా అలవోకగా తుత్తుమురుగా నాశనము చేసి వేశాడు. ఎక్కడ చూచినా రక్త మాంసములు రాక్షసులకు విందుగా భీభత్సంగా కనిపించింది. ఈ విధంగా అశ్వత్థామ పాంచాల సమూహాన్ని పరిసమాప్తి కావించి గజతురగ సమూహాలను మీద మృత్యువిహారం చేశాడు. ఏనుగుల కుంభస్థలముల మీద ఉన్న ముత్యాలు ఎక్కడ చూచినా చెల్లాచెదురుగా విస్తరించాయి. ప్రేగుల ప్రోగులు రాశీభూతమయ్యాయి. ఎక్కడ చూచినా రక్తము ప్రవహిస్తూ ఉంది. తురగ సైన్యాన్ని తుమురు తుమురుగా తరుగుతూ వచ్చాడు. పాంచాలుల విడిది అంతా పీనుగల పెంటగా మారిపోయింది. ఒక్కసారిగా మారి మార్కొన్నట్టు మృత్యుదేవత మోహరించినట్లు యముడు నలిరేగినట్లు పాండవ శిబిరమంతా భీభిత్స చిత్రమై కనిపించింది. ఒక్కసారి రథం మీద ఒక్కసారి పాదచారిగా అవసరమునకు తగినట్టు దారుణ మారణకాండ విహరణము కావించాడు అశ్వత్థామ. అశ్వత్థాముని రాక తెలిసిన శిఖండి ద్రౌపదేయులతో కూడుకొని ద్రుపద మత్స్య సేనలు తోడురాగా ద్రోణతనయుని పైన శస్త్రాస్త్ర వర్షమును కురియించాడు. కానీ లయకాల రుద్ర ఆవేశంలో ఉన్న అశ్వత్థామ వారిని ఎదుర్కొని, వీడు అసురుడు అసురుడాయని అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ధర్మరాజు కుమారుడైన ప్రతివింధ్యుని పైబడి తన కత్తితో వారిని నడుమును రెండుగా ముక్కలుగా చీల్చివేశాడు. అది చూచి శోక క్రోధముల చేత ఉద్విగ్నుడైన భీమసుతుడు శృతిసోముడు అశ్వత్థామపై ఉరికాడు. ఆ శృతసోముణ్ణి అశ్వత్థామ కరశిరఛేదములు చేసి సంహరించాడు. దీనిని చూచి నకులుని కుమారుడు శృతానీకుడు చక్రము తీసి అశ్వత్థామ యదమీద నెత్తురు చిందునట్టు కొట్టాడు. అశ్వత్థామ దానిని తట్టుకొని శృతానీకుని శిరఛేదము చేసి సంహరించాడు. సహదేవుని కుమారుడు శృతసేనునికి ఈ దృశ్యము అతి కోపమును కలిగించినది. కన్నులు ఎర్రగా చేసుకుని వేగముగా త్రిప్పి గదను అశ్వత్థామపై వేశాడు. అశ్వత్థామ దానిని ఆపి శృతసేనుని సంహరించాడు. ప్రతివింధ్యుడు శృతసోముడు శృతానీకుడు శృతసేనుడు మృతులైన సహదేవుని కుమారుని చూచి అర్జునుని కుమారుడు శృతకీర్తి బాణముల వర్షము అశ్వత్థామపై కురియించాడు. అశ్వత్థామ దానిని లెక్క చేయక అర్జునుని కుమారుడు శృతకీర్తిని శిరఛేదము కావించాడు. ఈ విధంగా అశ్వత్థామ పాంచాలి పుత్ర పంచకాన్ని పంచత్వం పొందించాడు. క్రోధాతిరేకముతో ప్రభద్రకులను అశ్వత్థామపై వివిధ శస్త్రాలతో దాడి చేసిన వారిని అవలీలగా సంహరించి వేస్తూ వచ్చాడు. ఇంతలోనే శిఖండి బయలుదేరి వచ్చాడు. కోపంతో అశ్వత్థామ బొమ్మబుడిపై వాడి బాణాన్ని వేశాడు. అశ్వత్థామ కోపం పెచ్చు పెరిగింది. కత్తి తీసి శిఖండిని కత్తిరించి వేశాడు. పాంచాల భద్రక మత్స్య సైన్యాలు శాయశక్తులా పోరాయి. ఈ విధంగా అశ్వత్థామ సౌప్తిక మహా ఆహవంలో తొలగి పారిపోతున్న సైనికులను రాజులను అశ్వత్థామ రథమెక్కి వెంటాడి వాడి బాణాలతో అందరినీ సంహరించాడు. పారిపోతున్న మరికొందరు రాజులను సైనికులను వాకిట నిలిచి కృప కృతవర్మలు నిష్కరుణగా సంహరించారు.
సౌప్తిక సంహారం చేస్తున్న అశ్వత్థామ కృప కృతవర్మలలో రాక్షసావేశం నిండిపోయింది. తనవారు పెరవారు అనే వివేకం కూడా నశించిపోయింది. శిబిరంలో ఎక్కడ చూచినా గజ తురగ పదాతిగణం అంగాంగాలు తునాతునకలై చల్లా చెదురుగా నేల పరచినట్టు పడి ఉన్నాయి. కరుణ కరుడుగట్టి మూర్తిమంతమై నిలిచినట్లుంది. శిబిరంలో మాంస భోజనులైన రాక్షస పిశాచ గణానికి సౌప్తిక రణభూమి భోజనశాల అయింది. భయంకరంగా అరుస్తూ పైపైబడి మేధో మాంస మస్తిష్క మజ్జలను పెరుక్కు తింటూ రుచిగా ఉన్నవాటిని పుత్రమిత్ర కళత్ర బాంధవ సమూహాలకు అందిస్తూ రక్తపానం చేస్తూ రక్తితో నర్తనం చేస్తున్నాయి. పాండవ శిబిరాన్ని నిరవశేషంగా నిర్మూలించి రక్తంలో మునకలు వేసి వచ్చిన వానివలే అశ్వత్థామ కత్తి మొదలుకొని కాయమంతా ఏకంగా నెత్తుటి ముద్దగా నిలిచాడు. ఈ భయంకర సౌప్తిక మారణకాండ ముగించుకుని అశ్వత్థామ మరలా వచ్చేటప్పటికీ అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంది. కృప కృతవర్మలతో అశ్వత్థాముడు దృష్టద్యుమ్నుడు మరణించాడు. పాంచాలులు నశించారు. ప్రభద్ర మత్స్యకులు చచ్చారు. ఏనుగులు గుర్రములు మనిషి అనే పేరు లేకుండా సర్వము నాశమైంది. అంతా పూర్తి అయింది. కానీ పాండవులు కృష్ణుడు సాత్యకి మాత్రం దొరకలేదు. ఎక్కడికి వెళ్లారో తెలియదు. తండ్రి మరణం రాజు పరాభవము ప్రేరేపించినవి. రుద్రుని వరము లభించినది. మీ సహకారము చిక్కినది. చేయదలుచుకున్న పని చేసి తిని అని చెబుతున్నాడు. కృప కృతవర్మలకు అతనికి ఏ విధంగా సమాధానం చెప్పాలో తెలియలేదు. రాక్షసావేశంతో నిండి తేరుకుంటూ నీతిమాలిన పని చేసితిమన్న పశ్చాత్తాపంతో వాళ్లు సిగ్గుపడుతూ ఉన్నారు. యాంత్రికంగా అశ్వత్థామను గొప్ప పరాక్రమోపేతమైన పని చేశావన్నారు. అది విన్న అశ్వత్థామ పాండవులు నా చేత చచ్చి ఉన్నా లేక పట్టుబడి ఉన్నా కొంత పొగడవచ్చును. పనికి మాలిన వాళ్లను చంపితే మీరు పొగడుతున్నారు అని తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. కృతవర్మ కృపులు అట్లు కాదు, రెండు జాముల్లో దృష్టద్యుమ్నుని పాంచాలులను ప్రతివింద్యాది ద్రౌపదేయులను ఒక్కడవే చంపగలిగావు, ఇది ఆశ్చర్యం కాదా అని ప్రశంసించారు. తరువాత అశ్వత్థామ రారాజును చూచే ఆతురతతో, మన పుణ్యం వల్ల రారాజు కొన ఊపిరి పోకముందే మనం అతన్ని చూచి జరిగిన విషయం అతనికి వినిపించి సంతోషింప చేయాలి అని కృప కృతవర్మలను తోడుకొని బయలుదేరాడు. రాజు రక్త సంసిక్తమైన నేల మీద కొన ఊపిరితో పోరాడుతున్నాడు. అతని చేష్టలు క్షణక్షణానికి క్షీణించిపోతున్నాయి. ఆ స్థితిలో దుర్యోధనుని చూచి ఆ ముగ్గురు శోక సంవిగ్న మనస్కులై రథం దిగి అతని ప్రక్కన కూర్చొని శరీరమంతా తాకుతూ ఆక్రందిస్తూ అతన్ని కౌగిలించుకొని, రాజా, అఖండ భూమండలాన్ని ఏలిన నిన్ను నేలపై కూల్చి అవమానించినటువంటి ఆ భీమసేనునిపైన మాకు కోపం పెరుగుతుంది. దుర్యోధనుడు ఆ మాటలు మెల్లమెల్లగా విని కళ్ళు తెరిచి చూచాడు. అశ్వత్థామ అతని మొహంలో చూపులు నిలిపి గద్గద కంఠంతో, రాజా, నీ పరాక్రమము కీర్తికెక్కినది. ధర్మయుద్ధంలో నిన్ను గెలవలేక భీముడు న్యాయము తప్పే. నీవు వీరమరణమును పొంది స్వర్గమున విహరించదవు. నిన్ను గూర్చి నే బాధపడను. కానీ రాణులింక దీనలై ఏ విధంగా జీవింతురు? వారిని తలచి దుఃఖము కలుగుచున్నది. ధర్మము మాని మారుతి నీ తొడలపై కొట్టినది అట్లుండని, దుష్కర్ముడు తన ఎడమ కాలితో నీ తలను తన్నే. ధర్మజుడు దానికి శాస్తి చెయ్యడు. ఇది వారి కీర్తిని మాయజేయదే. రాజా, నీవు న్యాయయుద్ధము చేసి వీరస్వర్గానికి పోయేదవు. అక్కడ మా తండ్రి ద్రోణిని చూచి జననింద్యుని దుష్టద్యుమ్నుని నా నీ కొడుకు చంపెను అని మొదలు చెప్పుము. నా మారుగా మా తండ్రిని నీవు కౌగిలించుకును. సరే, అది అట్లుండనిము. నీ చెవులకు అమృతము వంటి సౌప్తిక రణవిషయమును చెప్పెదను వినుము. ముందు దృష్టద్యుమ్నుని చంపితిని, ద్రౌపదీ సుతులను అందరినీ చంపితిని, కథనరంగంలో గజ తురగ పదాతి వర్గమునంతా పీనుగుల పెంటగా మార్చివేసేతని. కానీ పాండవులు కృష్ణుడు సాత్యకి నా భార్యని పడలేదు. ఎక్కడికి పోయిరో తెలియదు. అధర్మ యుద్ధము ఆడిన వారికి కీర్తి కలుగునే. మన పని పూర్తి అయినది. ఇదిగో ఈ ఇరువురి తోడు నాకు దొరికిన గెలవగరానిదేమున్నది? కృప కృతవర్మలను చూపినంతనే దుర్యోధనుడు సంతోషించి వారిని పొగుడుతూ, కర్ణుడు గొప్ప అంటిమి, అంతకంటే శల్యుడు గొప్ప అంటిమి, కానీ వారెవరూ చేయని సాహసమును మీరు చేసి తిరిగి మీరు శోకింపవలదు. ఇక పొండు,
మరల దివిలోనే మన కలయిక అని దుర్యోధనుడు ప్రాణములు విడిచాడు. కృప కృతవర్మ అశ్వత్థాములు అతనికి ప్రదక్షిణ చేసి మరల మరల అతనిని చూస్తూ రథములెక్కి వెళ్ళిపోయారు అని సంజయుడు ధృతరాష్ట్రునికి సౌప్తిక రణ సమాప్తిని రారాజు మరణవృత్తాంతాన్ని వినిపించాడు.

0: శ్రోతలు, మీరింతవరకు వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో సౌత్విక పర్వం 2వ భాగం విన్నారు.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
3: విజ్ఞానం, వినోదం,
4: విద్య, వైద్యం,
3: కళలు, సాహిత్యం,
4: చరిత్ర, సంస్కృతి,
3: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
4: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
3: తప్పక వినండి ప్రభాత రేఖలు.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మరి మన స్టూడియో క్లాక్లో సమయం 9:30 దాటి 25 సెకండ్లు. శ్రోతలు, రోజంతా బిజీగా గడిచిన తరువాత రాత్రివేళ మనసుకు హాయినిచ్చే పాటలు వింటూ కాసేపు ప్రశాంతంగా గడపడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా పాత సినిమా పాటలు అనగానే మధురమైన స్వరాలు, అందమైన సాహిత్యం, మరిచిపోలేని జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అలాంటి ఆప్యాయమైన పాటలతో మీ ముందుకు వస్తుంది ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాల కార్యక్రమం. హరిహరన్ గారు, సుజాత గారు ఆలపించిన ఈ పాటకు దేవా గారు సంగీతం అందించారు. చిత్రం మాస్టారు.

శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. రేపు 8 ఆగస్టు శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, STD కోడ్ 0877. శ్రోతలు తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలను సమాధానాలు పొందండి. ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాల కార్యక్రమం వింటున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఇళయరాజా గారు సంగీతం అందించిన ఈ పాటకు వేటూరి సుందరరామూర్తి గారు సాహిత్యం అందించారు. ఆలపించిన వారు SP బాలసుబ్రహ్మణ్యం గారు, S. జానకి గారు.

శ్రోతలు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం వింటున్నారు. కొన్ని పాటలు మనం ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూనే ఉంటుంది. కారణం, వాటిలోని మాధుర్యం మాత్రమే కాదు, వాటితో ముడిపడిన మన జ్ఞాపకాలు కూడా. అలాంటి ఒక మధురమైన పాటను ఇప్పుడు విందాం. నిరీక్షణ చిత్రం నుండి ఎస్ జానకి గారు ఆలపించిన ఈ పాటకు ఆత్రేయ గారు సాహిత్యం అందించారు. సంగీతం ఇళయరాజా గారు.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: శ్రోతలు, కాలం మారుతుంది, తరాలు మారుతాయి, కానీ మంచి సంగీతానికి మాత్రం ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. అందుకే కొన్ని పాత పాటలు ఈరోజుకి మన హృదయాలను అలరిస్తూనే ఉన్నాయి. ఆ మధురమైన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తూ అన్వేషణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు ఆలపించిన ఈ పాటకు వేటూరి సుందర్రామూర్తి గారు సాహిత్యం అందించారు. సంగీతం ఇళయరాజా గారు.

శ్రోతలు, రాత్రివేళ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, చెవులకు ఇంపుగా వినిపించే పాత పాట, ఇంతకంటే మంచి సంగీత సమయం ఇంకేం కావాలి? గీతాంజలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాటకు ఇళయరాజా గారు సంగీతం అందించారు. రచన వేటూరు సుందర్రామ్మూర్తి గారు.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: శ్రోతలు, మీరింతవరకు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరింతవరకు విన్నారు. మరి మన స్టూడియో క్లాక్లో సమయం 11:25. ఈ పూట ప్రసారమైన మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.

0: హలో,
1: హలో,
0: నా
1: సార్
0: వాయిస్ వినపడుతుందా?
1: వినిపిస్తుంది సార్, నాది సార్.
0: ఓకే, మీ వాయిస్ వినపడుతుంది.
1: ఓకే
0: ఇంకో
1: సార్,
0: నెంబర్ కూడా చెక్ చేస్తాను.
1: ఓకే సార్.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ సెకండ్ లైన్ ఫోన్ కన్సల్ టెస్టింగ్.
0: ఎస్ సార్.
1: ఓకే అమ్మా, థ్యాంక్ యూ.